ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 7వ తేదీ మంగళవారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భావనలో సంయమనం, శ్రీ అమరవాది శేషయ్య గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు, త్యాగరాజస్వామి కీర్తనలు వింటారు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు, ఈ అంశంపై వివరాలు. 7:00 వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ పి నరేందర్. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మొదటి అంశం తెగింపు కథానిక వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా, ధన్పాల్ గౌతమ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:03 11:30 వరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో డి గాయత్రి రెడ్డి గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. వీరికి మృదంగ సహకారం అందిస్తున్నవారు శ్రీ పెరవల జయభాస్కర్ గారు. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి గీతాంజలి పరాంజపే గారి గాత్రం. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 1:20 వనితాలోకంలో వనమహోత్సవం వారోత్సవాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ శ్రీమతి అనురాధ తీర్థాల గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం వింటారు. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ, ఒగ్గు కథ మూడో భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమగౌడ్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యత గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాసాల వారోత్సవం.

0: Dr. Anil Mishra. Both had stepped down after their names surfaced in the alleged Ram Temple donation embezzlement case. Krishna Mohan has been appointed interim general secretary until a new appointment is made. His complaint formed the basis of the FIR registered in the alleged donation irregularities case, in which 8 people have been arrested. The trust has also decided to appoint a chief executive officer and has formed a 3-member committee to recommend candidates. Addressing the media, Trust Treasurer Govind Devgiri said the possibility of a conspiracy behind the episode could not be ruled out. He also asserted that all donated ornaments and valuables are safe, properly accounted for, and that details of donated items are available with the trust. External Affairs Minister S. Jaishankar met with King Hamad bin Isa Al Khalifa in Bahrain and discussed ways to further strengthen bilateral partnership. Dr. Jaishankar arrived in Bahrain from Qatar on the second leg of his 4-nation visit to the Gulf. In football, Spain stormed into quarterfinals of FIFA World Cup, beating Portugal 1-0 in the round of 16 clash at the Dallas Stadium last night. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఈనాటి భావన కార్యక్రమంలో సంయమనం శ్రీ అమరవాది శేషయ్య గారి లఘు ప్రసంగం వింటారు.
2: సంయమనము అంటే పేషెన్స్, ఓర్పు చాలా జీవితానికి ఒక మంచి కూర్పు అవుతుంది. అది నేర్పుగా ఉండాలి. ప్రతి మనిషికి సంయమనము చాలా అవసరం. ముఖ్యంగా కాలచక్రంలో కదిలే జీవన గమనములో మానవులు అనేకమైన మానసిక ఒత్తిళ్లతో, ఈతి బాధలతో, అనేక ఒడుదుడుకులతో మానసిక ప్రశాంతత లేక దురవస్థలకు సమాజములో పాటుపడుతున్న విషయం మనకందరికీ తెలిసిన సంగతి. అందువలన అదే సమయంలో మనిషి ఓదార్పుగా కష్టాలు కలకాలం ఉండవు. అన్ని రోజులు మనవి కావు, అందరూ మనవాళ్లు కారని భగవంతుణ్ణి నమ్ముకొని ధైర్యముగా ముందుకు సాగినచో సముద్రాన్ని అలలు వదలవు, మనిషిని కలతలు వదలవు. ఇది ప్రకృతి సత్యం అన్నట్లుగా సహజమని మనస్సును కట్టుబాటు చేసుకొని ఓర్పుగా, కట్టుబాటే మానవ జీవిత దిద్దుబాటుగా ముందుకు సాగినప్పుడే మనం చివరికి ఆనందముగా భగవద్ ఆశీస్సులుగా ముందుకు సాగగలం. కాలం దైవబలం, దైవం కాలపు వలయం అన్నారు. ఇకపోతే దీనికి ఉదాహరణగా అద్భుతమైనటువంటి పంచమ వేదమైనటువంటి మహాభారత ఇతివృత్తాన్ని తీసుకున్నచో పాండవులు ద్రౌపదితో సహా కౌరవులు పెట్టిన హింసలకు గురి అయి అస్త కష్టాలు పొందినప్పటికీ ధర్మజుడు సహనమే సంస్కృతిగా, ఓర్పే నేర్పుగా, శాంతముగా ఉండబట్టే అజాతశత్రు అని పేరు తెచ్చుకున్నాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అవతార పురుషుడైన ద్వాపర యుగ నాథుడైన శ్రీకృష్ణుని యొక్క సహాయ భరితంగా పాండవ పక్షపాతిగా రాజ్యమును పొందగలిగారు. చూశారా, ఒక్క ఓపిక ఓర్పు అనేది ఉండబట్టి పాండవుల పక్షములో భగవంతుడు ఉండగలిగాడు. ఆ విధంగా కాకుండా అహంకారంతో అంధకారములో మునిగిపోయిన కౌరవుల పక్షములో దుర్యోధనాదులు ఎలా అహంకరించి నాశనమైనారో, చివరికి తండ్రి అయిన ధృతరాష్ట్రుడు కూడా ఏ విధంగా చివరి దశలో ఇబ్బందులు పడ్డాడో ఇవన్నీ తెలుసుకుంటే నాడు ధర్మజుడు సహనంగా ఉండబట్టే యమధర్మరాజు కుమారుడు పొందినటువంటి ఆ ధర్మరాజు యొక్క శాంతి, అతని యొక్క క్షమాగుణము, ఆ ఓర్పే అతన్ని కాపాడింది. కాబట్టి ఓర్పు అన్నటువంటిది ప్రతి విషయములో సంయమముగా, ఇది ఒక ప్రత్యేక ఆభరణంగా ప్రతి వ్యక్తి

0: తన వ్యక్తిత్వమును నిలుపుకొనుటలో తన యొక్క వ్యక్తిత్వ వికాసానికి సంయమం అనేటువంటి ఒక ఆభరణం చాలా గొప్పదవుతుందని మనం ఈ యొక్క భావన కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం. స్వాస్తి.
1: సంయమనం శ్రీ అమరవాది శేషయ్య గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలోని అంశాలు మరొకసారి తెలియజేస్తున్నాము. మొదటి అంశం డాక్టర్ ఎం పురుషోత్తమాచారి గారి కథానిక తెగింపు వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగ ధన్పాల్ గౌతమ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు నారాయణ తీర్థ తరంగాలు, త్యాగరాజస్వామి కీర్తనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: ఈనాటి కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు ఈ అంశంపై వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు రైతుల కోసం రెట్టింపు ఆదాయానికై మలబారు వేపను సాగు చేసుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. మలబారు వేపను సాగు చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందాలని సూచిస్తున్నారు. రెట్టింపు ఆదాయము ప్రస్తుత నినాదం. చిన్న సన్నకారు భూకమతాలలో అదనపు ఆదాయం తీసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఏకకాలంలో ఉన్న కమతములో ఎక్కువ పంటలు సాగు చేయడం, ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని అదనపు ఆదాయం పొందటం ప్రధానమైన అంశం. అందుకు తక్కువ శ్రమతో కూడిన కలప పంట మలబారు వేప సాగు. సాధారణంగా అడవిలో వచ్చే కలపను ఇంటి నిర్మాణముతో పాటు ఫర్నిచర్ తయారీకి ఒకప్పుడు వినియోగించుకునేవారు. కానీ కాలక్రమేణా అలాంటి కలప అందుబాటులో లేకపోవడంతో మలబారు వేపకి మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మలబారు వేప సాగు పెరగాల్సిన అవసరము ఉంది. మలబారు వేపకి ఈ మధ్యకాలంలో మంచి డిమాండు ఉంది. ఇందుకు కారణం వీటితో తయారు చేసే పేపర్, ప్లైవుడ్ సంస్థలకు ఈ కలప అవసరం బాగా పెరిగింది. కానీ డిమాండ్ మేరకు మన రాష్ట్ర రైతులు సాగు చేసే స్థాయిలో లేరు. ఈ కలప పంట చాలా తక్కువ శ్రమతో సాగు చేసుకునే అవకాశం ఉంది. మార్కెటింగ్ విషయానికి వస్తే 8,000 టన్నులైనా అమ్మటానికి వీలుంది. 3-4 సంవత్సరాల వయసు గల చెట్లని పేపర్ ఇండస్ట్రీ కొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్లైవుడ్ కొరకు సెంచరీ ప్లై, అంబీ ప్లై, హన్స్ ఫ్లై వంటి సంస్థలు 6-7 సంవత్సరాల వయసు గల చెట్ల కలపను కొనడం జరుగుతుంది. కావున రైతులందరూ ఈ పంట సాగు వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. సమయానికి కొమ్మ కత్తిరింపులు, నీటి తడులు ఇచ్చుకోవడం, సేంద్రియ ఎరువుల వాడకం, డ్రిప్పు పెట్టుకోవడంతో పాటు ఆదాయము సులభమవుతుంది. ఈ చెట్లు పెంచడం వలన కార్బన్ డయాక్సైడ్ని తగ్గిస్తుంది, గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. మలబారు వేపకి సరైన నిర్ధారిత ధర ఉంటుంది. మధ్యలో అంతర పంటలు కూడా వేసుకోవడం మూలంగా ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా మలబారు వేప రిటర్న్ పంటగా కూడా వస్తుంది. కోత అనంతరం వచ్చిన పిలకల్లో ఒకటి మంచిది ఉండనిచ్చి మిగిలినవి తీసివేయాలి. సూచించిన ఎరువులను వేసుకోవాలి. మలబారు వేప స్థానికంగా దక్షిణ భారతదేశానికి చెందిన చెట్టు. ఈ చెట్టు సుమారుగా 35-40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రస్తుతానికి మలబారు వేప తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా

ఉత్తరప్రదేశ్ వంటి పలు ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు. మలబారు వేప ముఖ్యంగా సగటు వర్షపాతం 650 నుండి 1000 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. మొక్క పెరుగుదలకి 25 నుండి 35 సెంటీమీటర్లు ఉష్ణోగ్రతలు చాలా అనుకూలము. 45 సెంటీమీటర్లు అధిక ఉష్ణోగ్రతలు 3 నుండి 4 అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోగలదు. పెరుగుదలకు ఎక్కువ సూర్యరశ్మి అవసరమే అయినా మధ్యస్థ కాంతిలో కూడా పెరగగలదు. లేత మొక్కలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. మురుగు నీరు పోవు సౌకర్యం గల ఎర్ర నేలలు, నల్ల భూములు అనుకూలం. ఒండ్రు ఇసుక గరప నేలలో కూడా పెరుగుతుంది. మొక్క ఎదుగుదలకి ఆమ్ల స్వభావం 5.5 నుండి 7.5 వరకు అనుకూలం. నేలలోతు 1.5 మీటర్లు అనుకూలం. ఈ చెట్టు ముఖ్యంగా భూమిలోని సారాన్ని తీసేయదు. ఎంత పోషకాలు కావాలో అంతే తీసుకుంటుంది. ఇందులో వేరు పైనే ఉంటుంది. ఎక్కువ లోతుకి పోదు. అంతర్ కృషి చేసినప్పుడు, అంతర పంటలు వేసినప్పుడు ఎక్కువ దున్నకూడదు. గడ్డి పోయేలా 5-6 ఇంచుల లోతుకి దున్నుకోవాలి. అంతర పంటలు వేయని పక్షంలో భూమిలో సారాన్ని పెంచాలంటే తొలకరి వర్షాలకు జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్టె ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. పూతకు ముందుగా పచ్చి రొట్టె పంటను భూమిలో కలియ దున్నినట్లయితే భూసారం, ముఖ్యంగా అంతర పంటలుగా వేసుకునే పంట నత్రజనిని స్థిరీకరించేదే ఉండాలి. అంటే అపరాలు, కంది, పెసర, మినుము, బొబ్బర వంటి పంటలు అంతర పంటలుగా వేసుకోవడం వల్ల భూసారం పెరగడంతో పాటు అదనపు ఆదాయాన్ని రైతు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ అంతర పంటల్ని 3 సంవత్సరాలు మాత్రమే వేసుకోగలుగుతారు. 4వ సంవత్సరం నుండి చెట్ల యొక్క నీడ ఉంటుంది కాబట్టి నీడలో పెరిగే కొత్తిమీర, టమోటా వంటి పంటలు వేసుకోవడం మంచిది. అంతర పంటల మూలంగా గడ్డి కూడా పెరగకుండా ఉంటుంది. గతంలో వర్షాలు ఎక్కువ, భూమిలో సారం కూడా ఎక్కువ, అనుకూల వాతావరణం ఉండడం వల్ల ఏ ఖాళీ స్థలములో చూసినా నేరేడు, మారేడు, రావి, జమ్మి, తుమ్మ, వేప, చింత లాంటివి కనిపించేవి, కలపను ఇచ్చేవి. కానీ ప్రస్తుతం అడవులు అంతరించిపోవడం వల్ల, వర్షాలు రాకపోవడం వల్ల పచ్చదనం తగ్గిపోయింది. భూమిలో వేడి పెరగటం, నీరు తగ్గిపోవడం లాంటి పరిస్థితులలో కలప పరిశ్రమకు తప్పకుండా రైతులు పండించిన చెట్లనే వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచాలంటే నీళ్ల సమస్య, కమతం సమస్య. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణలో వరి ఎక్కువ కమతాలలో సాగు అవుతున్నందున గట్ల వెంబడి కూడా ప్రతి ఒక్క రైతు 100 చెట్లు పెట్టుకున్నట్లయితే రైతుకి అదనపు ఆదాయం చేకూరడంతో పాటు కలప అందుబాటులోకి వస్తుంది. లేత చెట్ల నుండి కాకుండా ముదిరిన చెట్ల నుండి వచ్చే కలప అధిక బరువునిస్తుంది. ఈ మలబారు వేప చెట్టు 2 సంవత్సరాలలో ఎత్తుగా పెరుగుతుంది. 4 సంవత్సరాల వరకు లావు పెరుగుతూ ఉంటుంది. అదే 5వ సంవత్సరం నుండి బరువు పెరుగుతూ ఉంటుంది. 3-4 సంవత్సరాల కాలంలో కోత తీసుకుంటే సరైన బరువు రాదు. బరువు తగ్గిందంటే సరైన ధర రాదు. కాబట్టి 5 సంవత్సరాలు పెంచి 6-7 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎక్కువ బరువు పెరుగుతుంది. ఇంకా బాగా పెరగటం మూలంగా ఉత్తమమైన ఫర్నిచర్కి వినియోగిస్తారు. ఒక్కో చెట్టు కనీసం 24 అడుగులు వస్తుంది. 8 అడుగులకు ఒక కటింగ్ లేదా 4 అడుగులకి చేస్తారు. అంటే 24 అడుగుల వరకు చెట్టు నిటారుగా పెరిగితేనే కనీసం లాభదాయకంగా ఉంటుంది. 20 లేదా 18 అడుగులు వస్తే తక్కువ కటింగ్లు వస్తాయి, తక్కువ ఆదాయం వస్తుంది. అంటే కటింగ్ మోతాదు పైభాగాన్ని చాలా తక్కువకి తీసుకుంటారు. ఏదైనా కనీసం 4 అడుగుల కటింగ్ వస్తేనే దానిని తూకం వేయడం జరుగుతుంది. పై భాగాలను పక్కన పెట్టడం కానీ తక్కువ ధరకి తీసుకోవడం కానీ జరుగుతుంది. మొదట 6 సంవత్సరాలకు ఒకసారి కటింగ్ తీసుకున్న తర్వాత కింద మొద్దుని వదిలేయాలి. వదిలిన ఈ భాగం నుండి పిలకలు వస్తాయి. మంచి పిలకను ఒక దారిని ఉంచి మిగిలినవి తీసేయాలి. ఈ ఉంచిన పిలక ముందు 6 సంవత్సరాలు పెరిగిన దానికన్నా త్వరగా లావుగా పెరుగుతుంది. మళ్లీ 6 సంవత్సరాల తర్వాత దీనిని కటింగ్ తీసుకోవచ్చు. ఒక్కో చెట్టు సుమారుగా 500 నుండి 1000 కిలోల బరువునిస్తుంది. కాబట్టి ఎకరానికి 400 మొక్కలు పెట్టుకున్నట్లయితే కనీసం దిగుబడి 200 టన్నులొస్తుంది. 6 సంవత్సరాల తర్వాత కటింగ్ తీసుకున్నట్లయితే ఈ దిగుబడి వస్తుంది. తర్వాత చెట్టు ఇంకా బరువు పెరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ధర పలుకుతుంది. ప్లైవుడ్ కంపెనీలకు సుమారుగా రోజుకి 300 నుండి 400 టన్నుల కలప అవసరం ఉంటుంది. మలబారు

0: నుండి వచ్చే ప్లైవుడ్ నాణ్యత బాగా ఉంటుంది. మలబారు సాగు రైతులకి అంత శ్రమ ఉండదు. అందుకని సాధారణ పంటల కన్నా మలబారు సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సాధ్యమవుతుంది. కూలీల కొరత అధిగమించడం మాత్రమే కాకుండా అదనపు ఆదాయము చేకూరుతుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతుల కోసం ఈ మలబారు వేపను సాగు చేసుకుని రైతులందరూ చక్కటి ఆదాయాన్ని పొందగలరని వారు ఆశిస్తున్నారు.
1: రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు వివరాలు. ఈ అంశంపై వివరాలు విన్నారు.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:48 కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు: రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మూడు ప్రాంతాల ఆర్థికాభివృద్దిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్దికి హార్టికల్చర్ కీలకంగా మారుతుందని, 25కు పైగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ఆయా ప్రాంతాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మూడు ప్రాంతాల్లో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు ప్రత్యేక విభాగాల పనితీరును దృశ్య మాధ్యమం విధానంలో డీజీపీతో కలిసి ఆమె నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ద్వారా ఆ జిల్లా ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, శక్తి కార్యక్రమం ఆపరేషన్ ట్రేస్ ద్వారా గల్లంతైన మహిళలు, బాలికలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నామని మంత్రి తెలిపారు. అమరావతిని స్వీయ ఆర్థిక రాజధానిగా అభివృద్ది చేసి అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల అభివృద్దికి వినియోగిస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఆయా రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయని చెప్పారు. అదే తరహాలో అమరావతిని కూడా స్వయం సమృద్ది సాధించే రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని మంత్రి పేర్కొంటూ,
1: ఏ రాష్ట్రానికైనా సరే 50 నుంచి 70% ఆదాయం వచ్చేటువంటి రాజధానుల ద్వారా ఆ రాష్ట్రాల్లో ఆర్థిక సంపద సృష్టించుకుని అభివృద్ది సంక్షేమం ముందుకెళ్తూ ఉంటే, రాజధాని కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి పారిశ్రామికవృద్ధి చేసి సంపద సృష్టించి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు గా అమరావతి, ఎందుకంటే అమరావతికి ప్రభుత్వం నుంచి 1 రూపాయి ఖర్చు పెట్టిన అవసరంలాగా అమరావతి తిరిగి 100 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ఒక ప్రాజెక్టును ఇవాళ రూపకల్పన చేసి దాన్ని ముందుకు తీసుకు.
0: ఎల్నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో జిల్లా, మండల స్థాయి వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంటల సాగులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ఎల్నినోపై తెలంగాణ వాతావరణ సలహా

0: కార్యక్రమం ద్వారా వాట్సాప్లో అందుతున్న వాతావరణ సమాచారాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మితమవుతున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్వహణ కోసం అర్హత కలిగిన ప్రైవేటు సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. హార్బర్ నిర్వహణలో భాగంగా పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, నిల్వ గిడ్డంగులు, వేలం వ్యవస్థ వంటి సేవలను సమర్థవంతంగా అందించేందుకు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. 3,06,29 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 95.51% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఈ హార్బర్లో 1,250 మత్స్యకార బోట్లకు నిలుపుదల సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించడంతో పాటు చౌకడిప్పో డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న మీమార్ట్ కేంద్రాల్లో తొలి కేంద్రాన్ని గుంటూరు జిల్లా లాలుపురంలో ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ తొలి దశలో 1,000 మీమార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో డిజిటల్ రూపీ విధానాన్ని కూడా వీటితో అనుసంధానం చేస్తామని మంత్రి వెల్లడిస్తూ
1: మా పౌర సరఫరాల శాఖ ఈ ఫ్రంటీర్ అనే సంస్థతోటి రాష్ట్ర వ్యాప్తంగా 1,000 మినీమార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250 సరుకులు, ప్రతిరోజు వాళ్ళు వాడుకునే సరుకులు, అవి మంచి కంపెనీల ద్వారా నాణ్యమైన సరుకులు, 30 రోజులు కూడా ఈ ఫెయిర్ ప్రైస్ షాపులు తెరిచే విధంగా, ఈ 30,000 కుటుంబాలకి కూడా ఆదాయం పెంచే విధంగా మనం ఇటువంటి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నాం. ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న ధరలకి కన్నా 3 నుంచి 4 రూపాయలు తక్కువ ధరకే వీళ్ళు విక్రయించేటట్టు ఏర్పాటు చేశాం.
0: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి త్వరలో నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు 6,50,00,000 రూపాయల బకాయిలను 2 విడతల్లో చెల్లిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేలా ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలుపుతూ
2: ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, మరి ఈ 2 సంవత్సరాల్లో చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. ధర్మవరంలో, పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. ఉచిత విద్యుత్ కూడా హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్లూమ్ కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నాం. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం.
0: వాతావరణం. నైరుతి రుతుపవన ద్రోణి ప్రస్తుతం ఉత్తర ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదుతో కొన్ని జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయలసీమను ప్రపంచ ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: నాయుడు అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పోలీసులు మరింత సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత అధికారులకు సూచించారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకు అందించడమే మీమార్ట్ల లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య జకార్తాయాం ఇండోనేషియా దేశస్య ప్రధాన రాష్ట్రపతినా ప్రభువో సుబియాంతో ఇత్యమునా సహ ద్విపక్షీయ వార్తాం విధాస్యతి. ప్రధానమంత్రి శ్రీమోదీ రాష్ట్రపతి ప్రభువో ఇత్యస్య ఆహ్వానేన తత్ర త్రిదివసీయ ఆధికారిక ప్రవాసే హ్యః ఏవ జకార్తా నగరం సంప్రాప్తవాన్. అత్రాగమనే తావత్ ఇండోనేషియా వాయుసేనాయాః యుద్ధక విమానైః ప్రధానమంత్రిణః విమానస్య గగనమార్గే సంరక్షణం కృతం. సహైవ విమానపత్తనె రాష్ట్రపతినా స్వయముపస్థాయ తస్య విశేషం భవ్యం చ స్వాగతం విహితం. ఏదాదృశం అభూతపూర్వం అభినందనం అవలోక్య ప్రధానమంత్రిణా నిగదితం యత్ ఇయం వార్తా అష్టాదశాధికద్విసహస్రతమవర్షాదారభ్య భారత ఇండోనేషియా వ్యాపకరణనీతిక సహయోగాయ కంచన నూతనం వేగం ప్రదాస్యతి. జకార్తాయాం ప్రదర్శితాని మనోరంజక సాంస్కృతిక ప్రదర్శనాన్ని శ్లాఘయన్ ప్రధానమంత్రిణా ప్రోదీరితం యత్ ఏతాని ప్రదర్శనశిల్పాని భారత ఇండోనేషియా దేశయోః ప్రాచీన సభ్యతాయాః సంస్కృతేః ఆధ్యాత్మిక సంబంధానాం చ ప్రగాఢతాం ప్రతిబింబయంతి. అత్రావసరే ప్రధానమంత్రిణా తత్ర ఇండోనేషియా ఛాత్రాణాం సమన్వయ సమూహేన కృతం భరతనాట్య నృత్యమపి భృశం ప్రశంసితం. స్వస్య విశ్రామభవనె ప్రవాసీ భారతీయైః సహ మిలిత్వా తేన రామాయణ కథాధారితం ప్రసిద్ధం వాయాంగకులిత్ ఛాయాఘటపుతలి ప్రదర్శనం బౌద్ధిక భక్తి నృత్యంచ అవలోక్య మహాన్ హర్షః ప్రకటితః. ఇండోనేషియా దేశే భారతీయ రాజదూతస్య సందీప చక్రవర్తినః అనుసారం ప్రధానమంత్రిణః అయం ప్రవాసః దక్షిణపూర్వ ఏషియాయాః అస్యాః బృహత్తమాయాః అర్థవ్యవస్థాయాః సాకం భారతస్య రణనీతిక సంబంధాన్ ఉచ్చతరశిఖరం ప్రాపయిష్యతి. ధ్యానార్హం వర్తతే యత్ ప్రధానమంత్రిణః అస్య త్రిదేశీయ ఇండో పెసిఫిక్ ప్రవాసస్య ఏతత్ ప్రథమం చరణమస్తి. అతః పరం సః అస్మిన్నేవ సప్తాహాంతే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశయోః అపి భ్రమణం విధాస్యతి. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర న్యాసేన సామాన్య సచివస్య చంపతరాయస్య న్యాస సదస్యస్య డాక్టర్ అనిల్ మిశ్రస్య చ త్యాగపత్రే స్వీకృతం. కథితేన రామమందిరదానవంచన ప్రకరణే తయోః నామ ప్రకాశాత్ పరం ఉభౌ త్యాగపత్రం ప్రదత్తవంతౌ. కృష్ణమోహనః నవనియుక్తి పర్యంతం అంతరిం సామాన్య సచివరూపేణ నియుక్తః తస్య పరివాదే కథితదాన అనియమితతాయాః ప్రకరణే FIR ఇత్యస్య పంజీకరణం అభవత్, యస్మిన్ అష్టజనాః నిగడితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర బహరీన్ దేశే తత్రత్యేన నరేశేన హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా ఇత్యమునా సాకం శిష్టాచార మేళనం విహితవాన్. సహైవ ద్విపక్షీయ సహయోగం సుదృఢీకర్తుం ప్రముఖ చర్చాః అపి సాధితవాన్. విదేశమంత్రి ఖతర్ దేశస్య యాత్రాం పరిసమాప్య స్వస్య ఉపసాగరీయ దేశానాం చతుర్దేశీయ ప్రవాసస్య ద్వితీయ చరణే బహరీన్ నగరం సంప్రాప్తవాన్. అత్రావసరే సహ బహరీన్ దేశే నివసద్భిః ప్రవాసీ భారతీయైః సహ వార్తాం సాధితవాన్. భారతర్తువిభాగేన అద్య గుజరాత్ సౌరాష్ట్ర కచ్చ మధ్య మహారాష్ట్ర తటీయ కర్ణాటక ప్రదేశేషు అతివృష్ట్యా సహ ప్రచండ వృష్ట్యై రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయా సంచేతనా ప్రసారితా. ఆగామి దినద్వయోః దిల్లీ హర్యాణా చండీగఢ్ పంజాబ్ బిహార్ ఛత్తీస్గఢ్ హిమాచల ప్రదేశ్ ఉత్తరాఖండ ఆంతరిక కర్ణాటక మధ్యప్రదేశ్ విదర్భ ఉపహిమాలయీ పశ్చిమబంగ సిక్కిమ రాజ్యేషు ప్రచండ వృష్టిః భవిష్యతి ఇతి విభాగేన పూర్వానుమానితం. అండమాన్ నికోబార్ ద్వీపేషు ఆంధ్రప్రదేశే గాంగేయ పశ్చిమబంగప్రదేశే అరుణాచల ప్రదేశే అసమరాజ్యే మేఘాలయే ఛత్తీస్గఢే నాగాల్యాండే మణిపురే मिजोरम राज्ये त्रिपुरा राज्ये च अग्रिमेषु त्रिषु चतुर्षु दिनेषु मेघगर्जने

0: సహ విద్యుద్యోతనం ఝంఝావాతః చ భవిష్యతి ఇత్యపి విభాగేనోక్తం. ఫుట్బాల్ క్రీడాయాం స్పెయిన్ దేశేన గతరాత్రౌ డలాస్ క్రీడాంగణే రౌండ్ ఆఫ్ 16 క్రీడాయాం పోర్చుగల్ దేశః ఏకం శూన్యం ఇత్యంకాంతరాలేన పరాజిత్య ఫీఫా విశ్వకప్ క్రీడాయాః ప్రాగుపాంత్యచక్రే స్థానం సురక్షితం. స్పెయిన్ ఇదానీం శుక్రవాసరే లాస్ ఏంజలీస్ క్రీడాంగణే యుఎస్ఎ బెల్జియం వా దేశం సమ్ముఖీకరిష్యతి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ పి నరేందర్.
2: రైతులకు ఎరువులు విత్తనాల విక్రయంపై డీలర్లు పారదర్శకంగా ఉండాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చెప్పారు. వానాకాలం సీజన్కు సంబంధించి ఎరువులు విత్తనాల విక్రయాలపై క్రమబద్దీకరణ నియంత్రణపై సంబంధిత డీలర్లు వ్యవసాయ శాఖ అధికారులతో ఇటీవల జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులు విత్తనాలు విక్రయించాలన్నారు. ప్రభుత్వం సూచించిన ధరలకు అనుగుణంగా మాత్రమే విక్రయించాలని కూడా స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు గల యువత ఓటర్గా నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఎస్ఐఆర్పై అవగాహన కోసం 2 కేరన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, అలాంటి యువత తప్పనిసరిగా ఓటర్ నమోదు ప్రక్రియలో పాల్గొనాలని అన్నారు. జూన్ 20వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు ఇంటింటి గణన నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఇంటింటి సర్వేలో భాగంగా యువజన సంక్షేమ సంఘాలు బూత్ స్థాయి అధికారులకు సహకరించాలని కూడా ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణ హరితాభివృద్ది లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇటీవల జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, మున్సిపల్ చైర్మన్ గడ్డం అన్యన్య, అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్ సచిన్ బసవరాజ్, గుట్టూర్ అధికారులతో కలిసి అనంతగిరి అడవుల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత కాపాడడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్దికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్సీ కోదండరామ్ అన్నారు. నవాబ్పేట ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అక్షర చేయూత ట్రస్ట్, జైపాల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందించారు. కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కాలే యాదయ్యలతో కలిసి ఆయన విద్యార్థులకు బహుమతులు అందజేస్తూ పాఠశాలలో నాణ్యమైన విద్య, భోజనం, క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. నిరుపయోగంగా ఉన్న ఉర్దూ ఘర్, షాదీ ఖానాలను వాడుకలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యకులు తాహీర్ బిన్ హందాన్ తెలిపారు. ఇటీవల ఉర్దూ అకాడమీ అధ్యకులు వికారాబాద్ ఎన్నిపల్లి చౌరస్తాలో గల ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానా భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాదక ద్రవ్యరహిత జిల్లాగా వికారాబాద్ జిల్లాను తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తెలియజేశారు. వికారాబాద్ జిల్లాలో బ్లాక్ గ్రౌండ్ లో ఇటీవల డ్రగ్స్ నివారణ, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమంతో పాటు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల వైపు మళ్లడం ద్వారా శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతో పాటు మాదక ద్రవ్యాల వంటి సామాజిక దురాచారాలకు దూరంగా ఉండగలరని అన్నారు. జిల్లాలో 43% ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి చెప్పారు. సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ, పూరించే విధానం, పోలింగ్ కేంద్రాల క్రమబద్ధ విస్తృత ప్రచారం తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్యూమరేషన్ ఫామ్లు ప్రతి ఇంటికి చేరే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దేశాభివృద్ది గ్రామీణ స్థాయి నుంచే ప్రారంభం కావాలని, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇందుకు దోహదపడ్డాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల పీఎం శ్రీ ఉన్నత పాఠశాలను దర్శించిన ఆయన విద్యార్థుల విద్యా పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ మోదీ నేతృత్వంలోని 12 ఏళ్ల పాలన దేశంలో నిజమైన మార్పు వచ్చిందని అన్నారు. భూముల ప్రస్తుత మార్కెట్ విలువల ఆధారంగానే ధరలు నిర్ధారించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. పవర్ గ్రిడ్ 765 కెవీ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నష్టపరిహారంపై రైతులతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు భూసేకరణ జరిపేలాగా పవర్ గ్రిడ్ అధికారులకు సహకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి మొదలైన వారు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిత్తల్, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రాలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలాగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులను ఆయన అభినందించారు.
1: వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ పి నరేందర్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. దేశంలో ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ నిన్న జకార్తా చేరుకున్నారు. ప్రత్యేక గౌరవంగా అధ్యక్షుడు ప్రబోవో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన తర్వాత ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్గా నిలిచాయి. ఈ స్వాగతం తనెంతగానో ఆకట్టుకుందని అభివర్ణించిన ప్రధానమంత్రి మోదీ 2018లో తాను జరిపిన పర్యటనలో ఏర్పాటైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపందించేలాగా అధ్యక్షుడు ప్రభువుతో చర్చలు జరపడానికి తాను ఉత్సుకతతో ఉన్నానని పేర్కొన్నారు. జకార్తా చేరుకున్నప్పుడు లభించిన గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇవి భారత ఇండోనేషియా మధ్య ఉన్న నాగరికత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియా విద్యార్థులతో కూడిన సమన్వయ గ్రూప్ ప్రదర్శించిన భరతనాట్యాన్ని కూడా ప్రధానమంత్రి అభినందించారు. తాను బస చేసిన హోటల్లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం అందుకున్న తర్వాత ప్రధానమంత్రి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. వాటిలో రామాయణాన్ని వర్ణించే ఇండోనేషియా ప్రసిద్ధ వాయాంగ్ కులిత్ షాడో పప్పెట్రీ, ఇండోనేషియా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన, త్రిరత్నాలకు నివాళులర్పించే బౌద్ధ భక్తి నృత్యం ఉన్నాయి. జకార్తాలో తనకు లభించిన ఘన స్వాగతానికి భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్తో మాట్లాడుతూ ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని, సముద్ర తీర ఆర్థిక సంబంధాలను పటిష్టం చేస్తుందని, అలాగే కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుందని సందీప్ చక్రవర్తి అన్నారు.
1: India and Indonesia are very close and strategic partners. We are just 160 kilometers away. The southernmost tip of India in the Nicobar Islands is just 160 kilometers from Aceh. And after the very successful visit of President Prabowo as chief guest for our Republic Day, I think the relations are on an upward swing in a higher trajectory, and Prime Minister's visit will reinforce that trend. And we will, of course, doing a lot of understandings and agreements on several areas of cooperation. And we are also hopeful for opening up new areas of cooperation.
0: Samskaranalu, digitalization, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలో ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఉద్దేశించి నిన్న ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ధి అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖను అమిత్ షా

0: అభినందించారు.
1: సహకారిత మంత్రాలయ కే ఇనిషియేటివ్ సే కుల్ నో రాష్ట్రీయ స్తర్ పర్ కామ్ కర్నే వాలీ సహకారీ సమితి బనాకర్ దేశ్ సే లేకర్ గ్రామ్ తక్ ఇన్ నౌ క్షేత్రో మే సహకారిత మంత్రాలయ కో ఏక్ మాలా మే పిరోనే కా కామ్ హమ్నే కియా హై.
0: గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడినదిగా మార్చే దిశగా ప్రశంసనీయమైన తీరులో పని జరిగిందని కూడా అమిత్ షా వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కువైట్, ఒమాన్ దేశాలతో కూడిన తన 4 గల్ఫ్ దేశాల పర్యటన భాగంగా ఖతార్ పర్యటన ముగించుకుని 2వ విడతగా డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్న భారత లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృద్ధికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలు ఉన్నాయి. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రస్తుతం భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 75% కేవలం 15 దేశాలకే పరిమితమవుతున్నాయని గోయల్ గుర్తు చేశారు.
2: మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ బైలింగ్వల్ హోనే కారణ సరళ భాషా మే లోగో తక్ పహుంచే ఉమీద్ కర్తా హూం కి ఇస్మే జో భాషా హోగి వో ఐసీ రఖి జాయేగి కి సభీ కో ఆసానీ సే సమజ్ మే ఆయే ఔర్ సాథ్ హీ సాథ్ ఆన్లైన్ హోనే కే కారణ కాఫీ వ్యాపక్ ప్రభావ్ ఇస్కా దేఖ్నే కో మిల్ సక్తా హై.
0: ఈ సందర్భంగా ద్విభాషా మేనేజ్మెంట్ కోర్సు ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గుతుందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ ఈ కోర్సును అందుకోవడం ద్వారా తమ వృత్తి జీవితంలో ప్రగతి సాధించగలుగుతారని ఆయన అన్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వారి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కొత్త నియామకాలు జరిగే వరకు కృష్ణమోహన్ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. విరాళాల అక్రమాల ఆరోపణల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్కు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదే ప్రతిపదికగా నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ పరిణామంపై మాట్లాడుతూ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్గిరి, ఈ పరిణామాల వెనుక కుట్ర కోణం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. విరాళంగా వచ్చిన ఆభరణాలు విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించి సరైన లెక్కలున్నాయని, అన్ని వివరాలు ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతికతతో రూపొందించగా, ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వతేశ్వరుని పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫ్రిగేట్ ఆధునిక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ఇది అన్ని రకాల సముద్ర తీర మిషన్లలో అసాధారణమైన సామర్థ్యంతో అత్యంత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 75%కి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విధానానికి చక్కని ఉదాహరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ మధ్య మహారాష్ట్ర, తీర ప్రాంత కర్ణాటకల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ మొదలైన చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఫుట్బాల్లో నిన్న రాత్రి డల్లాస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ ఫీఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకువెళ్లింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తమ ఏకైక ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. మెక్సికో సిటీలో జరిగిన మరొక మ్యాచ్లో మెక్సికోపై 3-2 తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది.

0: ఉంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి యుద్ధ నౌకను శనివారం నాడు జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్ ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మొదటి అంశం, డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య గారి తెగింపు కథానిక వింటారు.
1: తెలంగాణలోని మద్దిరాల గ్రామంలో రెండు గడీలున్నాయి. ఒక దాంట్లో జగన్నాథరెడ్డి, ఇంకో దాంట్లో సీతారామరావు దొరలుండేవారు. వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల మీద పెత్తనం సాగిస్తూ ఉండేవారు. అదే ఊళ్ళో కిష్టయ్య పంతులకు, రజాకార్ల గుంపుకు అప్పుడప్పుడు ఘర్షణ జరిగేది. పోలీస్ పటేల్ శంకరయ్య, కరణం సీతారామయ్యలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కిష్టయ్య పంతులు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన వల్ల తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని దొరలు మిలిటరీ దళాలని ఆశ్రయించారు. వారి కోరిక మేరకు సూర్యాపేటలోని మిలిటరీ క్యాంపు నుండి ఒక సైనిక దళం గ్రామాల్లో కవాతు చేసుకుంటూ మద్దిరాలలోకి ప్రవేశించింది. మద్దిరాల, గోరెంట గ్రామాల మధ్యన ఉన్న పెద్ద మోదుగు అడవిలో మిలిటరీ వాళ్ళు టెంట్ వేసిండ్రు. కిష్టయ్య పంతులు ఆ టెంట్ల మీద బాంబులు వేసేందుకు పథకం వేసిండు. రజాకారు దళం మాత్రం తాత్కాలికంగా దూరంగా పారిపోయి నెమ్మికల్లులో తలదాచుకుంది. మద్దిరాలలో వరదయ్య అనే పండితుడు వైద్యం చేస్తూ, జ్యోతిషం చెప్తూ, 10 మందికి సహాయపడుతూ బతుకుతున్నాడు. ఆయన అజాతశత్రు అని పేరున్నాడు. చీమకు కూడా కీడు తలపనడు. ఎవరి తెరువు పోయేటోడు కాదు. ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ శుభకార్యాలు చేయిస్తూ అంతో ఇంతో సంపాదించి తన భార్య కుటుంబాన్ని పోషిస్తూ గుట్టుగా వెళ్ళదీస్తున్నాడు. వరదయ్యకు 3 కొడుకులు, 3 బిడ్డలు. పెద్ద బిడ్డ మంగమ్మకు పోషించేలా సంబంధం చేసిండు. చిన్న బిడ్డను పక్కనే ఉన్న గోరెటకిచ్చిండు. మిగతా వాళ్ళంతా చిన్నపిల్లలు. మద్దిరాల ఊరి నడిబొడ్డున గడీల పక్కనే చిన్న పెంకుటిల్లు వేసుకున్నాడు. 1948లో మిలిటరీ దళాల ఉధృతి మరింత పెరిగింది. ఎక్కడికక్కడే రజాకాలను మట్టి పెట్టాలని భారత యూనియన్ గట్టిగా సంకల్పించుకున్నది. మార్చి నెలలో మద్దిరాలలో రజాకార్ల అకృత్యాలు భయంకరంగా మితిమీరిపోయినాయి. రజాకార్లకు మిలిటరీకి మధ్య ఘర్షణ ఎక్కువైంది. మద్దిరాలంతా గడగడలాడిపోతున్నది. క్రమంగా చల్లారి సర్వధారి ఉగాది వరకు ప్రశాంతత వచ్చింది. కానీ ఎవరు ఎక్కడ దాక్కున్నారో అని ఊరోళ్ళు భయపడుతూనే ఉన్నారు. వరదయ్య పౌరోహిత్యం పనుల కోసం రామాపురానికి బయలుదేరాడు. గడప దాకా వచ్చిన అతని భార్య ఆండాళమ్మ, రామాపురం పోతున్నారు కదా, అట్టనే ఒక్కడుగు పోషించెళ్ళబోయి మంగమ్మ చూసిరా అండి అన్నది. వామ్మో, ఈ పరిస్థితుల్లోన? బయట గోలగోలగా ఉంది, పోషించెలలో ఇంకా ఎక్కువ ఉందట. కాస్త తగ్గిన తర్వాత పోయేద్దాం, నువ్వు కూడా వద్దుగానిలే అన్నాడు వరదయ్య. అది కాదు, మొదటి కాన్పు అట్లా అయిపోయి ఈసారన్నా దేవుడు దయచూస్తాడేమో, 6వ నెలలోనే తీసుకొద్దాం, అంతగా అవసరమైతే సూర్యాపేట పోదాం అన్నది ఆండాళమ్మ కొంచెం విచారంగా. సరే అట్టాగే, కాని పరిస్థితులు చక్కబడాలి కదా అన్నాడు వరదయ్య. పరిస్థితులు ఏమిటండి, మీరు ప్రతిదానికి భయపడితే ఎట్లా? మన బతుకు మనది, అయినా మనమేమన్నా దొంగలమా దోపిడిదారులమా? వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, ఒక్కసారి పోయిరండి అన్నది ఆండాళమ్మ కొంచెం గట్టిగానే. చూడు ఆండాళు, అంత తేలిగ్గా తీరబాసే వ్యవహారం కాదు. నలుగురితో పని, తొందరపడకూడదు. నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు వరదయ్య. భయపడుతున్న వాళ్లను ఇంకా భయపెడతారండి, నా మాట వినండి. ముందు పోషించెళ్ళబోయి వచ్చేటప్పుడు రామాపురంలో పని చూసుకోండి, పట్టుదలగా అంది ఆళమ్మ. పిచ్చిదానా, తుపాకీ గొట్టానికి నువ్వు నేను అని విచక్షణ ఉండదే, అప్పుడు అయ్యనుకొని ఏం లాభం? నీకు తెలియదులే, ముందు రామాపురం పోయేస్తా, మిగతా విషయాలు

తర్వాత చూద్దాంలే అంటూ లేచి రామపురానికి వెళ్లిపోయాడు వరదయ్య. రామాపురంలో 2 రోజులు ఉండి శిష్యులతో పనులు పూర్తించుకొని వరదయ్య పొద్దుకే వేళకి మద్రాల చేరాడు. తెల్లారి పొద్దున వీరస్వామి అనే రైతు వరదయ్య ఇంటికి వచ్చి తనది దంతాలపల్లి అని, కొత్తగా పొలంలో బావి తీయాలని ఉందని చెప్పాడు. అందుకని బావి ఎక్కడ పడుతుందో చెప్పమని వరదయ్యను అడుగుతూ దంతాలపల్లికి రమ్మని పిలిచాడు. వరదయ్య సరే అని అతన్ని పంపించి తెల్లారగట్ల వరదయ్య వజ్రం లేకుండా చూసి దంతాలపల్లి బయలుదేరాడు. రాత్రి తెప్పించిన పాలను కాగబెట్టి ఇచ్చింది ఆండాళమ. ఎల్లుండే శ్రీరామనవమి, మీరేమో ఎల్లుండే వస్తామంటున్నారు, పిల్లలు మీరు లేకపోతే ఏడుస్తారు, అందుకని పొద్దుగల రాండి అంది ఆండాళమ. ఎట్లరా అని పండగ నాడే చిల్పకుంటలో శ్రీరామ కళ్యాణం చేయించాలి, వాడు రాణిస్తారాయే, పొద్దుగాల చేయించి మధ్యాహ్నం వరకు వస్తాలే, పిల్లలకు ఏదైనా తీపి చేసి పెట్టు, ఇదిగో ఈ పరిసర దగ్గర ఉంచుకో, అవసరానికి పనికి వస్తాయి, అందరికీ పండగే, నాకు కాదులే, అయినా ఇట్లా ఊళ్ళు పెట్టుకొని తెలియవాడికి పండగ ఎక్కడిది, నీ చాదస్తాం అంటూ 50 రూపాయలు ఆమె చేతులు పెట్టి ఇంట్లోంచి బయటకు వచ్చిండు వరదయ్య. వాకిలి దర్వాజాగా వచ్చి సాగనంపింది ఆండాళమ్మ. అర్ధరాత్రి గందరగోళానికి మెరుగు వచ్చిన దొర జగన్నాథరెడ్డి మేడమించి చూసిండు. తన మనుషులు ఎవరినో ఎదుర్కొంటున్నారు, చేతుల్లో కొడవళ్ళు కత్తులు బడితలు కనిపిస్తున్నాయి. గడి గోడ దుక్కి వచ్చినట్లుంది. ఆగంతకులు కాసేపటికి పారిపోయాడు. ఇద్దరు దొర మనుషులు వారి వెంట పడ్డారు. వాళ్ళు చిల్పకుంట వైపు దౌడు తీసిండు. తన గదికి వచ్చిన రాముని చెప్పాడు ఆ వచ్చింది కిష్టయ్య పంతులు, ఆయన మనుషులు అని. దొర గడి కిష్టయ్య పంతులు ఇంటికి దగ్గరలోనే ఉంది. నెమ్మికలులో దాక్కున్న రజాకార్ల దళం గోరెంట మీద పడి దోచుకోవడం మొదలుపెట్టింది. చాలామందిని చంపేసిండు. సాయంత్రం వరకు మద్దిరాలకు వస్తుంటే ప్రజాదళం వారిని సమర్థవంతంగా ఎదిరించింది. కానీ రజాకార్ల ధట్టికి తట్టుకోలేక బలైపోయింది. ఈ వార్త తెలిసిన మిలిటరీ జవాన్లు హుటాహుటిన గోరెంట మోదుగడవికి చేరుకున్నారు. అప్పటికే రజాకార్లు మద్దిరాల చేరి కనబడ్డ వారిని నరకటం మొదలుపెట్టిండు. ఊరంతా గగ్గోలుగా ఉంది. జవాన్లు ఇల్లిల్లు వెతికి రజాకార్లను పట్టుకుని కాల్చిపారేశారు. ప్రజలను ఎవరిని బయటికి రావద్దని ఆర్డర్ వేసిండు. ఎవరు కనబడ్డా కాల్చేస్తామని టముకేసిండు. మద్దిరాల స్తంభించిపోయింది. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి పొరుగు కూడా పోవడం లేదు. దంతాలపల్లిలో పని ముగించుకొని చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్లలో పౌరోహిత్య కార్యక్రమాలను చక్కబెట్టి వెనుదిరిగిన వరదయ్యకు ఈ విషయాలేవీ తెలియవు. చిల్పకుంట వచ్చాక బియ్యం పప్పు వగైరా సామాన్ను ఓ మనిషితో ఇంటికి పంపించాడు. ఆ మనిషి మద్దిరాల పరిస్థితి తెలుసుకుని బెదిరిపోయాడు. ఊరు బయట పహరా కాస్తున్న జవాన్లను బతిమారి ఆ సామాను వరదయ్య ఇంట్లో ఇయ్యాలి అని అర్థం వచ్చేట్లు చెప్పడానికి నానా అవస్థలు పడ్డాడు. సరేనని వాళ్లే ఆ సామాను తీసుకొని పంపిస్తాంపమన్నారు. ప్రాణం దక్కింది కదా అని అతగాడు చెల్పకుండా చేరిపోయాడు. ఈలోగా వరదయ్య మద్దిరాల దారి పట్టిండు వేరే దారిలో నడుస్తూ. ఆ రోజు శ్రీరామనవమి పండుగ. వరదయ్య గబగబా అడుగులు వేస్తున్నాడు. ఎండాకాలం కనుక ఎండ మండిపోతున్నది. మధ్య మధ్య చెట్ల కింద ఆగుతూ పోతున్నాడు. చిల్పకుంట ఊరోళ్ళు బండి కడతామంటే నడకే మంచిదని తాను వదనడం ఇప్పుడు ఎంత ఇబ్బందికి దారితీసిందో ఆలోచిస్తూ నెత్తిగా గుడ్డ చుట్టుకొని దేవతార్చన వేళకు ఇంట్లో ఉండాలని అనుకుంటూ నడుస్తున్నాడు. కిష్టయ్య పంతులు చిల్పకుంట అవి పారిపోయినని తెలిసిన జవాన్లు మద్రాల చెరువు కట్ట దగ్గర కాసేపు ఆగినరు. అప్పుడప్పుడు పోలీస్ పటేల్ శంకరయ్య వచ్చి జవాన్లను అరుచుకుంటూ ఉన్నాడు. వాళ్లకు కావలసిన అన్ని ఇంతజాం చేస్తున్నాడు. మధ్యాహ్నం దాకా చూసి జవాన్లు చిల్పకుంట బోదాం రమ్మన్నారు శంకరయ్యను. అందరూ చిల్పకుంట చేరుకున్నారు. ఇది పసిగట్టి మర్రి చెట్టు ఎక్కిన కిష్టయ్య పంతులు ఒక్కసారిగా కిందికి దూకి మద్దిరాల వైపు పారిపోయాడు. కనురెప్పబాటులో మాయమైండు. జవాన్లు కిష్టయ్య పంతులను తరుముతూ పోయాడు. మద్దిరాల ఊళ్ళోకి రజాకారులు మారువేషాలతో దొరబడ్డారు. ఇద్దరు ఆడవాళ్ళని ఎత్తుకుపోయాడు. 10 గుడిసెలను తగలబెట్టిండ్రు. వెంటనే పోలీసులు వాళ్ళని తరుముతూ ఇద్దరిని కాల్చిపారేశాను. ఇది చూసి బయటకు వచ్చిన మనుషులు ఊరికి తూర్పున ఉన్న శీతపలపు తోపుల్లోకి పారిపోయి తలదాచుకున్నారు. నిమిషాల మీద బజార్లన్నీ ఖాళీ అయినాయి. ఈ సంగతి సరిగా తెలియని మస్కూర్ ఎల్లయ్య బీడి కోసం బయటకొచ్చి పోలీసును చూసి దడిసిండు. దుకాణపైన ఊళ్ళో పరిస్థితిని ఎల్లయ్యకు చెప్పి ఎటన్నా పారిపోమన్నాడు. ఎటూ తోచక ఎల్లయ్య ఊరు బయటకు పారిపోయాడు. ఊరి పెరుమేరలో ఉన్న ఊరబావి దగ్గర అప్పుడే నీళ్లు తోడి కాసిని తాగి మొహం కడుక్కుంటున్న వరదయ్య కనిపించాడు. వెంటనే ఎల్లయ్య వెళ్లి
ఆయనకు ఊరి పరిస్థితి

చెప్పి కనిపిస్తే కాలుస్తుండ్రట పోలీసులు. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళటం మంచిది కాదు అయ్యగారు అని చెప్తూ చెట్టలోకి బారిపోయాడు. వరదయ్యకు కాళ్ళు వణికినాయి. ఈ పరిస్థితులలో భార్యాపిల్లలు ఎట్లా ఉన్నారో? పెద్దోడు నరసయ్య, రెండోడు రాగయ్య, మూడోవాడు రామయ్య, అందరికంటే చిన్నపిల్ల రమణమ్మ, అందరూ పసివాళ్లే, ఎంత భయపడుతున్నారో ఏమో అనుకుంటూ వరదయ్య ఆలోచిస్తున్నాడు. తిరిగి దంతాలపల్లి పోదామా అంటే అది చాలా దూరం, నడిచే ఓపిక లేదు, ఊళ్ళోకి పోయట్లేదు. పోని అడ్డదానబడి గోరంట పోదామనుకున్నాడు. చెరువు కట్ట దగ్గర నుంచి పోవచ్చు, కానీ చెరువు నిండుగా మస్తుగా నీళ్లున్నాయి. అందుకని కట్ట మీదనే చకచకా నడుస్తున్నాడు. కట్ట మధ్యలో ఉన్న తూము దగ్గర కాసేపు కూర్చొని నడక మొదలుపెట్టగానే ఎవరో వెనుక నుండి వేగంగా వచ్చి భుజాన్ని రాసుకుంటూ దూసుకుపోయినారు. ఆ మనిషి 4 అడుగులు పోయి వెనక్కి తిరిగి వరదయ్యకు చేతులెత్తి మొక్కిండు. వరదయ్య గుండె గుభిల్లుమన్నది. ఏందయ్యా కిష్టయ్య, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఆ పరుగేమిటి అన్నాడు వరదయ్య. అతని నేర చరిత్ర సంగతి మర్చిపోయి ఎవరన్నా అడిగితే చెప్పకాయగారు అంటూ కిష్టయ్య పంతులు తన భుజం మీదన కొత్త కండు అని తీసి వరదయ్యకు కప్పి వెనుదిరేకుండా పారిపోయాడు. నిమిషంలో మాయమైండు. అప్పుడే తన వెనుక టకటక అని వేగవంతమైన బూట్ల చప్పుడు విని తిరిగి చూడడానికి భయమేసి వరదయ్య మరింత వేగంగా నడవడం చేస్తున్నాడు. కిష్టయ్యంత ఒడ్డు పొడుగు కండువా కప్పుకోవడం అంతా వరదయ్యను కిష్టయ్య పంతుల్లాగా స్ఫునింపజేసిందేమో. వరదయ్య కట్టు దిగి పాడుబడ్డ మైసమ్మ గుడిలో దాక్కుందామని అనుకునే సమయానికి తుపాకీ గుళ్ళు వీపులో దిగబడ్డాయి. వెంటనే వరదయ్య కుప్పగూలిపోయాడు. వేగంగా పరిగెత్తుకొచ్చిన 2 జవాన్లు పటేల్ శంకరయ్య, అబ్బా ఇప్పటికీ కిష్టయ్య పంతుల పీడ వదిలింది అనుకుంటూ దగ్గరికి వచ్చి తుపాకీ మడమతో బోర్లబడిన వరదయ్య శరీరాన్ని వెళ్ళకేలా తెప్పిండు. శవాన్ని చూసి శంకరయ్య అదురుకున్నాడు. అయ్యో కిష్టయ్య కాదు వరదయ్య పంతులు అన్నాడు శంకరయ్య. ఓ బొమ్మ నహి శంకరయ్య అడిగాడు ఓ పోలీస్. నహి ఏ అలగ్ హాయ అన్నాడు శంకరయ్య. అరే గల్తీ హువా సాలా పిసల్గా, అబ్ క్యా కరేంగే శంకర్యాజీ అడిగారు పోలీసులు. శంకరయ్య ఈ విషయంలో గ్రామ ఆచారాన్ని వాళ్ళకు హిందీలో చెప్పిండు. వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు. పై ఆఫీసర్లకు తెలిస్తే గొడవ అవుతుంది, కనుక శవాన్ని తీసుకుపోయి చిల్పకుంట దారిలో ఎక్కడని తగలబెడదాం, ఏదైనా బండి తెప్పిస్తామన్నారు పోలీసులు. శంకరయ్య వెనక్కు తిరిగి చూస్తే ఉతికి ఆరేసిన బట్టల మూట నెత్తిన పెట్టుకుని వస్తున్న సైదులను పిలిచాడు. సైదులు వచ్చి అయ్యవారి శవాన్ని చూసి గుడ్లు తేలేసిండు. సోమయ్యను జల్దీగా బండి కట్టుకురమ్మని చెప్పు, చిల్పకుంట బావాలి, గడ్డి మీద చాప వేసి జమ్మను అని శంకరయ్య సైదులకు చెప్పిండు. అదేంది అయ్యగారిని ఇంటికి పంపరా ఏంది అన్నాడు అమాయకంగా సైదులు. అయ్యనే నీకెందుకురా, పోయి బండి పంపించు కసురుకున్నాడు. సైదుడు గబగబా అడుగులేస్తూ పటేల్ ఇంటి వెనకాతలో ఉన్న తన ఇంట్లో బట్టల మూట పడేసి సోమయ్య ఇంటికి పోయి బండి కట్టుకు రమ్మన్నాడు పటేలను గడ్డి చాప విషయం కూడా చెప్పాడు. సోమయ్య ఆదరబాదరా లేచి బండి తీసుకుని కట్ట మీదకి పోయాడు. సైదుడు ఇంటికి పోక ఉగుర్చుకుంటూ వరదయ్య ఇంటివైపు ఉరికాడు. సోమయ్య బండి మీద వరదయ్య శవాన్ని వేసుకొని పోలీసుల వెంట బయలుదేరిండు. పటేలు పోలీసులు బండి వెనక నడుస్తున్నారు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి చెట్లలు దాక్కున్న కిష్టయ్య పంతులు చూసిండు. కొంచెం బాధపడాడు, పాపం అయ్యగారు అనుకుంటూ గోరంట వైపు వేగంగా పారిపోయాడు. ఆండాళమ్మ అప్పుడే స్నానాధికారులు ముగించుకొని దీపారాధన చేసింది. పిల్లలకు తలంటు పోసి వరదయ్య వస్తే కొత్త బట్టలు వేసి వాళ్లను భర్తకు చూపిద్దామనుకున్నది. దేవుని నైవేద్యానికి పరమాన్నం తయారీలో మునిగిపోయింది. అమ్మగారు అన్నమ్మగారు అంటూ కంగారుగా వచ్చిండు సైదులు. సైదులు కేక, ఆ కేకలోని ఆత్రాన్ని విన్న ఆండాళమ్మ వెంటనే చేతులని పని వదిలేసి బయటకు గురికొచ్చింది. ఏమిటి సైదులు అట్టున్నావు అన్నది ఏదో అనుమానం వచ్చి, చాలా ఘోరం జరిగిన తల్లే, అయ్యగారిని మిలిటరీ వాళ్ళు కాల్చి చంపిర్రు అన్నాడు సైదులు ఆయాసపడుతూ. ఆండాళమ్మకు ప్రపంచం గిర్రున తిరిగిపోయింది. కాసేపట్టాగే నిలబడిపోయింది. నోటమ్మట మాట వస్తలేదు. ఏ మెరుగని గోవసంటోడు, నా భర్త ఎవరికి అపకారం చేసేటోడు కాదే, ఆయన్ని కాల్చుడేంది, ఎవరినో అనుకుని ఈయన కాల్చండ్రా, అట్ట చేస్తే వారు పోలీసులు అవుతారా రాక్షసులు అవుతారా? ఓ పక్కన రజాకారులు, ఇంకో పక్కన పోలీసోళ్ళు, మధ్యన నలిగేది సామాన్యులే కదా, ఏంది ఈ అన్యాయం, అడిగేటోళ్ళు లేఖనా అనుకుంటూ సైదులను చూసి, మరి ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన అంది. పీనికెను బండ్లే వేసుకొని శిల్పకుంటే పోతున్నారు అమ్మగారు అన్నాడు సైదులు. ఆండాళమ్మ చురుగ్గా గదిలింది. ఆమె ప్రయత్నాన్ని చూసి సైందులు, ఏందమ్మా మీరు పోతారా ఏంది, వద్దు తల్లి ఊళ్ళే బాగలేదు, ఏ మూల నుండి ఎవరు వస్తారో తెలియదు, చాలా ప్రమాదమమ్మా అన్నాడు.

0: ఎవడన్నా రాని, నాకేం భయం అంటూ ఆండాళమ్మ తలుపులన్నీ మూసి బయలుదేరింది. సయీదులు భయపడుతూ వెళ్ళిపోయాడు. విషయం అర్థమైన పిల్లలు ఏడటం మొదలుపెట్టాను. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆండాళమ్మ బజార్లోకి వచ్చింది. ఆమె వెంట ఏడుస్తున్న పిల్లలను పొదిపెట్టుకుని చెల్లెని సంకరేసుకుని నరసయ్య నడుస్తున్నాడు. విచిత్రంగా ఆండాళమ్మ కంటూ వచ్చిన నీళ్లకు బదులు నిప్పులు గురుస్తున్నాయి. ఆండాళమ్మ పిల్లలతో కలిసి చెరువు కట్టను చేరుకున్నది. ఊరబావి వైపు కదులుతున్న బండిని వెనుక జవాన్లను చూసింది. ఒక్క ఉరుకుతో బండికి అడ్డం పోయి చేతులు చాచి నిలబడింది. వీరావేశంతో అందరిని గుడ్లూరిపి చూస్తూ, ఏమిటి ఘోరం శంకరయ్య, తెలిసిన వాడి నువ్వు కూడా ఇంత అన్యాయం చేస్తావా? చీమకైనా అపకారం చేయని మా ఆయన మీద మీ ప్రతాపం, అసలైన ద్రోహులను పెట్టుకోలేని మీ చాతగానతనంతో ఒక నిండు జీవితాన్ని బలి తీసుకుంటారా? ఆయన మీకేం కీడు చేసిండు అంటూ అప్పుడు భోరుమన్నది బండి పూల మీద తలానించి వెంటనే బండి ముందర చతికబడి నెత్తి బాదుకుంది. పిల్లలందరూ ఒక్కసారిగా ఆమె పది ఏడుస్తున్నారు. శంకరయ్య పటేలు ఆమెను సమీపించి, అమ్మగారు, మీ బాధ నాకు తెలుసు. తెలియకుండానే పెద్ద పొరపాటు జరిగిపోయింది. కిష్టయ్య పంతులు తన కండువ ఆయన మీద గప్పింది మేము చూడలేదు. అందుకని వెనుక నుంచి చూసి కిష్టయ్య అనుకున్నాం. జరిగిన తప్పిదానికి మీకేదైనా పరిహారం ఇప్పించడం తప్ప ఇప్పుడు ఏం చేయలేము. గుండె ధైర్యంతో పిల్లలను ఓదార్చండి, లేచి ఇంటికి వెళ్ళండి. అడ్డు తొలగి మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అన్నాడు నత్త చెప్తున్న ధోరణితో. చివ్వున లేచింది ఆండాళమ్మ. వాళ్లు ప్రభుత్వాధికారులు, పోలీసులు, పైగా జవాన్లు, ప్రభుత్వ పక్షాన వచ్చిన మిలిటరీ సైనికులు, వాళ్లకు మరలబడితే కొళ్ళబడుస్తారు అనే భయం కూడా లేకుండా ఆమె విపరీతమైన తెగింపుతో వాళ్ల మీద విరుచుకుపడింది. ఇంకా నాకు దిక్కెవరు? ఈ పసిపిల్లలను ఏం చేయను, ఎట్టా సాధనం? ఇట్ట అధికారం మాదే కదా అని మిడిసిపడే మీకు శిక్ష ఎవరు వేస్తారు? ఏ తప్పు చేయని మాకు శిక్ష వేసే అధికారం మీకు నవాబ్ ఇచ్చిందా, ఢిల్లీ ఇచ్చిందా, ఎవరా ఇచ్చింది? ఆవేశంతో ఊగిపోతున్నది ఆండాళమ్మ. జవాన్లకు ఏమీ అర్థం కాలేదు. ఆ బొమ్మన్ భార్య పిల్లలు వీళ్ళు అని విషయం తెలిసి మరలబడుతున్నదని మాత్రం కొద్ది కొద్దిగా గ్రహించగలిగారు. శంకరయ్య తన ప్రయత్నం మానలేదు. అమ్మా, అల్లరి చేయకండి. ఇది పై అధికారులకు తెలిస్తే మీకు మాకు ఊరికి ప్రమాదం. తెలంగాణ విమోచనోద్యమంలో ప్రాణాలు పోగొట్టున్నాడని రిపోర్టు రాసి మీకు పింఛను వచ్చి ఏర్పాటు చేస్తా. ఇంతకంటే ఇంకేం చేయలేం. పోయిన ప్రాణాన్ని ఎవరూ తేలేరు కదా, ఇంతే ప్రాప్తం అనుకుందాం అంతే అన్నాడు. సరే, అయితే శవాన్ని మాకేయండి. అంత్యక్రియలలో మాకెన్నో ఆచారాలు ఉంటాయి, వాటి ప్రకారం జరపాలి. మా ఇంటికి వాండి అన్నది ఆండాళమ్మ కొంత తగ్గి. శంకరయ్య హిందీలో ఆమెన్న విషయాన్ని చెప్పాడు జవాన్లకు. వాళ్ళు అడ్డంగా తలాడించి వీలు కాదన్నట్టు సూచించారు. లేదమ్మగారు, ఇది పోలీసు కేసు. ఈ కేసులో శవాన్ని అప్పగించేది ఉండదు. రచ్చయి రచ్చయి ఉద్యోగాలు ఊడతాయి. అడ్డు తొలగని తొందరగా బతిమిలాడుతున్నట్టుగా అన్నాడు శంకరయ్య. ఆండాళమ్మ ఆయనతో చాలాసేపు వాదించింది. ఇంతలో కరణం కృష్ణయ్య, మున్సపు రామనాథం కూడా వచ్చి ఆమెకు నచ్చ చెప్పాడు. సర్కారు వారికి వాళ్ళేదో సంజయ్ చెప్పుకునే విధానంలో వాళ్ళ తిప్పులు వాళ్ళకున్నాయి. గ్రామస్తులలో పడితే ఈ సమస్య ఇప్పటికీ తేలదు. పైగా పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ ఏళ్లబడి తిరగాల్సి వస్తుంది. ఆడపడుచులు మీ వల్ల అది కుదరదమ్మా. ఉన్న ఇబ్బందులతో పాటు మరికొన్ని ఎందుకు తెచ్చుకోవడం తల్లి? దయచేసి వాళ్ళ దారిన వాళ్ళని పోనీయండి అన్నారు. చివరి చూపు దక్కకుండానే జవాన్లు వరదయ్య శవాన్ని తీసుకుపోయారు. ఆండాళమ్మ నిస్సహాయంగా పిల్లలను తీసుకుని గుండె బరువుతో వెనక్కు తిరిగి ఇంటికొచ్చింది.
1: మీరు ఇంతవరకు తెగింపు డాక్టర్ పురుషోత్తమాచార్య గారి కథానిక విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయం తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. గౌతమ్ గారు నమస్కారం.
1: నమస్కారం సార్.
0: సార్, మీరు చాలా కాలంగా యోగా నేర్పిస్తున్నారు, అంతకు ముందు నుంచే మీరు యోగా చేస్తూ ఉండుండొచ్చు.
1: అవును సార్.
0: అయితే ఆరోగ్యవంతమైన ఆనందకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా ఎటువంటి పాత్ర పోషిస్తుంది?
1: యాక్చువల్గా చెప్పాలి అంటే ఒకప్పటి కుటుంబం, ఇప్పటి కుటుంబం డిఫరెంట్. సో ప్రస్తుత కుటుంబంలో నలుగురు అంటే తక్కువ మంది ఉంటున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి సరే నలుగురు ఐదుగురు. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉంటున్నారు, ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు, పిల్లలు వాళ్ళ చదువుల్లో బిజీగా ఉంటున్నారు, పెద్దలు మొబైల్స్లో బిజీగా ఉంటున్నారు. సో బిజీ లైఫ్ స్టైల్లో ఈవెన్ పక్కపక్కనే కూర్చున్నా కూడా వాళ్ళు మొబైల్స్తోనే ఎంగేజ్ అయ్యి ఉంటున్నారు. సో అలాంటి సందర్భంలో ఇంతకుముందు అంటే ఒకప్పుడు కలిసి కూర్చునే వాళ్ళం, ఆహారం తినేవాళ్ళం, ఆ టైంలోనైనా కొంచెం టైం దొరికితే మంచి చెడు ఫ్యామిలీతో డిస్కషన్స్ జరిగేవి. ఆ టైంలో ఏమన్నా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా ఎంతో కొంత సొల్యూషన్ భరోసా దొరికేది, హెల్దీ టైం అనేది ఫ్యామిలీ టైం ఉండేది. ప్రస్తుతం మనకు చాలా డిపెండెన్సీ పెరిగింది, కానీ అవన్నీ మనం మార్చలేమేమో కానీ ఒకటి యాడ్ చేసుకుంటే దీంట్లో చాలా సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి ఒక 25 నుంచి 30 నిమిషాలు, ఒక 30 నిమిషాలు కలిసి యోగా చేస్తే వాళ్ళకి కుదిరింది ఒక టీచర్ ఇంటికి పిలిపించో లేదంటే వీళ్ళందరూ కలిసి ఒక ఇన్స్టిట్యూట్కో వెళ్ళి, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళ మధ్య కొంచెం బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది, హెల్దీ కనెక్షన్ అవుతుంది, తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇప్పుడు నేను ఒక్కనే యోగా చేశాను అనుకోండి, నేను ఒక్కనే ఆరోగ్యంగా ఉంటా, ఆనందంగా ఉంటా, ఎట్ ది సేమ్ టైం నా ఫ్యామిలీ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా లేకుండా నా ఆరోగ్యంగా తగ్గుతుంది, ప్లస్ వాళ్ళకేముంది. కానీ అందరూ కలిసి యోగా చేస్తే అందరూ ఆనందంగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, ప్లస్ ఆ ప్రభావం సమాజం మీద కూడా ఉంటుంది. ఇప్పుడు మనందరం హ్యాపీగా ఉంటే మన డిస్కషన్స్, కన్వర్జేషన్స్, టాపిక్స్ అన్ని పాజిటివ్గానే ఉంటాయి. సో ఆ విధంగా మన పాజిటివిటీ అనేది కంపల్సరీ మన ఆపోజిట్ కలీగ్ కావచ్చు, నైబర్ కావచ్చు, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా స్ప్రెడ్డింగ్గా ఉంటుంది. సో ఆరోగ్యంగా అందరూ ఉండడం ముఖ్యం.
0: ఆరోగ్యం ఆనందం స్ప్రెడ్ అవుతుంది,
1: స్ప్రెడ్ అవుతుంది అనంతంగా.
0: అయితే పర్టికులర్గా పిల్లలకు సంబంధించి యోగా నేర్పించే పద్ధతి వేరుగా ఉంటుందా, లేదు పెద్దలకు నేర్పించినట్టే నేర్పిస్తారా? ఈ యోగా వల్ల ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం ఇలాంటివి పిల్లల నుంచే మనం యోగాని అలవాటు చేస్తే వెన్ దే ఆర్ కిడ్స్ అది ఇంకా ఉపయోగకరంగా ఉంటుందా?
1: ప్రస్తుతం ఉన్న 40 యుగంలో చదువు యొక్క కాన్సెప్ట్ మారిపోయింది. వాళ్ళకి ఎంతసేపు పర్సంటేజ్లు, పరీక్షలు, మార్కులు, కాంపిటీషను పరిగెత్తుతూ ఉన్నారు. పోనీ ఇంట్లో చూస్తేనేమో తల్లిదండ్రులు కొంచెం బిజీగా ఉండడం వల్ల ట్యూషన్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయింది, లేకపోతే ఛాన్స్ దొరికితే ఇండోర్ గేమ్సే ఆ ఫోన్లో కానీ కంప్యూటర్స్లో కానీ అయిపోయింది. కాబట్టి పెద్దవాళ్లతో పోలిస్తే మన కాన్షియస్ డిజిటలైజేషన్లో ఉంటే వాళ్ళు అన్కాన్షియస్ డిజిటలైజేషన్లో ఉన్నారు. ఇది చాలా పెద్ద విషయం.
0: మైదానంలో పరిగెత్తవలసిన పిల్లవాడు మైండ్లో
1: పరిగెడుతున్నారు. బా, చాలా బాగా చెప్పారు. సో పరిగెత్తుతున్నారు ఎక్కడాగన్నో తెలియక. ఇప్పుడు మనం పరిగెత్తినా పెద్దవాళ్ళం పరిగెత్తినా మనకు కొంచెం కాన్షియస్గా తప్పట్లేదు అని అనుకుంటాం, అవసరం ఉన్న ప్లేస్లో కట్ చేసుకుంటాం. పిల్లలు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ముందు మీరు అన్నటువంటి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత ఇవన్నీ ఎలాగో తగ్గిపోయాయి. ఇప్పుడు పిల్లలకి మీరు స్పెషల్గా యోగా నేర్పిస్తారా అన్నారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. అవును, 100% పిల్లలు స్పెషలే, వాళ్ళకి నేర్పించే యోగా స్పెషలే. ఎలా అంటే పిల్లలకి కొంచెం స్పోర్టివ్గా వాళ్ళను ఆకట్టుకునే విధంగా ఒరిజినల్ యోగాని కొంచెం వాళ్ళకి తగ్గట్టు మారుస్తాం. ఫన్, ఎంగేజింగ్ గేమ్, స్పోర్ట్ ఆ స్టైల్లో చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళ శరీరం యొక్క ఎనర్జీ మనకంటే చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు అంత ఈజీగా అలసిపోరు.

0: కాబట్టి వాళ్లకు ఫన్ వేలోనే అలసిపోయేటట్టు ముందు చేయాలి. లైక్ ఇప్పుడు మామూలుగా మనం 2 సూర్య నమస్కారాలు చేస్తే అలా 10 సూర్య నమస్కారాలతో సమానం, అలా కొంచెం ఎక్కువ అలా చేసిన తర్వాత అప్పుడు మైండ్ పనిచేస్తుంది. మనం చెప్పే విషయం మీరు ఫస్ట్ ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, ప్రాణాయామాలు చేయండి, అది ఇది అంటే దే ఫీల్ బోర్, వాళ్ళు 1-2 డేస్ తర్వాత కనబడరు. కానీ ఇదిగో చూడు ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, నువ్వు ఇంకా బాగా చేస్తున్నావు, కొంచెం ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్లోనే యోగా నేర్పించి తర్వాత కొద్దిగా అలసిపోయిన తర్వాత రెస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు వినగలిగే మోడ్లోకి మారిపోతారు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ప్రాణాయామాలని అవసరం ఉన్న ధ్యానాన్ని కనుక చేరిస్తే వాళ్ళ ప్రొడక్టివిటీ అసలు కొన్ని రెట్లు పెరుగుతుంది. వాళ్ళు క్లాస్లో పర్ఫార్మెన్స్ కానీ, బిహేవింగ్ విత్ పేరెంట్స్ అండ్ అదర్ కో స్టూడెంట్స్ కానీ, వాళ్ళ రిజల్ట్ కానీ, వాళ్ళ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్మెంట్ కానీ, వాళ్ళ డిజిటలైజేషన్ ఆటోమేటిక్గా తగ్గడం కానీ, పిల్లలు చాలా ప్యూర్. ఎందుకంటే వాళ్ళు నిజంగానే అడల్ట్రేషన్ చెందడానికి, వాళ్ళు నిజంగానే చాలా సమస్యల్లో కానీ ప్రాబ్లమ్స్లో కానీ చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఎగ్జాంపుల్ 25-30 తీసుకున్నా, ఎవరైతే 20 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా మనం పిల్లలు అనొచ్చు. కేవలం 10 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా, ఎనీ డే ఈజ్ ద బెస్ట్ డే ఫర్ యూ టు స్టార్ట్ యోగా టు అచీవ్.
1: చాలా బాగా చెప్పారు. అయితే నేటి యువతలో పెరుగుతున్న ఒత్తిడి, ఈ ఒత్తిడిని యోగా ద్వారా మనం ఎలా అధిగమించవచ్చు?
0: యాక్చువల్గా ప్రస్తుతం ఉన్న యువత వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బదులు కాంపిటీషన్ కంపారిజన్లో ఉన్నారు. ఉద్యోగాలను వెతుక్కోవడంలో, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లను క్లియర్ చేయడంలో, లేదంటే ఉన్న ఉద్యోగంలో నిలబడడంలో. ఎందుకంటే అడాప్టబిలిటీ అనేది చాలా ముఖ్యం.
1: ఇవన్నీ అనివార్యమే ఒక రకంగా చెప్పాలంటే,
0: అనివార్యం. ఈ అనివార్యత వాళ్ళ యొక్క అడాప్టబిలిటీ, స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్, దాని అచీవ్మెంట్ మీద కాకుండా కాంపిటీషన్ మోడ్లో పడుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ మెంటల్లీ నాట్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద డిజిటలైజేషన్. మన మెదడులో ఉన్న కొన్ని భాగాలు, ముఖ్యంగా AI వాడడం స్టార్ట్ అయినాక, అంటే ఇప్పుడు మాట్లాడబోయే విషయాలు మనకు 2 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక ఆర్టికల్స్ని కొన్ని ఫాలో అవుతున్నాం, యోగా మీద కూడా మేము దానికి సొల్యూషన్ కోసం రీసెర్చ్ చేస్తున్నాం. యువత అన్నారు కాబట్టి ఈ టాపిక్ తెస్తున్నాను. ప్రస్తుతం 2 ఇయర్స్ కింద మెల్లగా ప్రారంభమైంది, ఇప్పుడు మొత్తం వ్యాపించింది ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆటోమేషన్. ఇదేం జరుగుతుందంటే సమాజంలో 3 రకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఒకటి, AIని నేర్చుకోవాలి, నేర్చుకోవాలనే స్ట్రెస్. దాని తర్వాత మనిషి కంటే ఫాస్ట్గా అది పనిచేస్తుంది కాబట్టి దానికి అడాప్టబిలిటీ జరగాలి, మన మైండ్ అనేది, క్రియేటివిటీ అనేది పోతుంది, ప్లస్ అందులో మనం పడిపోతున్నాం ఆ లూప్లో. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనిషి ఎప్పుడైతే తన క్రియేటివిటీని వాడట్లేదో ఏమవుతుంది, ప్రకృతి యొక్క ధర్మం ఏంది, ఏదైతే నువ్వు వాడట్లేదో అది పారలైజ్ అయిపోతుంది. మెదడులో ఒక భాగం ఉంటుంది, అమిగ్డాలా అనే భాగము, ఆ క్రియేటివిటీ అనేది దాన్ని వాడట్లేదు కాబట్టి అది కుచించుకుపోతుంది. ఇది కుచించుకుపోయింది అంటే యు ఆర్ రోబో. ప్లస్ ఇప్పుడు రానున్న కాలంలో మీరు ఎలాంటి కొత్త కొత్త రోగాలు వింటారంటే ఆ మనిషి రోబోలానే బిహేవ్ చేస్తాడు. అంటే ఓన్లీ నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే తను పనిచేయగలుగుతాడు. ప్లీజ్ లేవండి, వాటర్ తీసుకొని రండి, లేదంటే వాటర్ తాగు, అతను చేతిలో పట్టుకున్నా కూడా మనం తాగమంటేనే తాగుతాడు. అంటే న్యాచురల్గా మనకు దాహం వేయడము ఇవన్నీ కూడా ఒకరు చెప్తే ఇప్పుడు నాకు దాహం వేసింది బాబు, నీకు దాహం వేస్తుంది వాటర్ తాగు, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఆ AIకి తగ్గట్టు గ్యారంటీ మనం నేర్చుకోవాల్సిందే ప్రస్తుతం సమాజంలో బతకాలి అంటే. దాని తర్వాత అలాంటి జాబులను పొందాలి, పొందిన జాబుని నిలబెట్టుకోవాలి, లేకపోతే జాబ్ రాకపోతే వచ్చే నష్టాలు. ఇలా రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది, ఒక 2 సంవత్సరాల్లో చూస్తాము. ఒకవేళ ప్రస్తుతం ఎవరైతే వింటున్నారో మీరు గనక యోగా గనక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే, ప్రాణాయామాలు, మెడిటేషన్, ప్రాపర్ యోగా చేస్తే, మీరు ఎంత ఆటోమేషన్లో, ఎంత AI టెక్నాలజీలో, ఎంత పీక్ లెవెల్లో ఉన్నా కూడా మిమ్మల్ని ప్రజెంట్ మూమెంట్లో ఉంచి మీ యొక్క మెదడు యొక్క వర్కింగ్ సిస్టాన్ని, దానికి ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ని, అమిగ్డాలని, సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ని రిలీజ్ చేసి మిమ్మల్ని ప్రాపర్గా ఉంచడానికి యోగా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతానికైతే వేరే సొల్యూషన్ లేదు యోగా తప్ప.
1: ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఇంటెలిజెన్స్ అప్లై చేస్తేనే అది అర్థవంతంగా ఉంటుంది, లేదంటే ఇట్ బికమ్స్ మీనింగ్లెస్. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి AIని ఉపయోగించాలి.
0: 100% మనకు తెలిసిన దాన్ని బ్యూటిఫికేషన్ చేయడంలో, నాలెడ్జ్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడంలో AI ఉపయోగపడితే పర్వాలేదు, కానీ మన క్రియేటివిటీ కోల్పోయి మొత్తం దాని మీదనే డిపెండ్ అవుదాం అనుకుంటే మాత్రం, చెప్పాను కదా, ఫ్యూచర్లో వీఆర్ బికమింగ్ ఏ రోబో, మంకీ నుంచి మనిషి, మనిషి నుంచి రోబో, ఇది జరగబోతుంది.
1: మీ జీవితంలో ఈ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్స్, స్క్రీన్స్, వీటన్నిటికంటే మీకు కుటుంబం

0: చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ జీవితంలో, మీ జీవన శైలిలో ఎక్కువగా మీ కుటుంబంతో మీరు స్పెండ్ చేయగలిగితేనే మీరు ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉంటారు. అయితే మహిళలకి, వృద్ధులకి ప్రత్యేకంగా యోగా నేర్చుకోవాలి అంటే మీరు వారికి ఇచ్చే సూచనలు ఇటువంటివి?
1: ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. అది అమ్మ కావచ్చు, భార్య కావచ్చు. ఎందుకు అంటే కంపేర్ టు మెన్, వాళ్ళు చాలా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జీవిత సత్యం. వాళ్ళు మాత్రమే పిల్లల్ని కనగలరు, వాళ్ళు మాత్రమే అద్భుతంగా పిల్లల్ని పెంచగలరు. మనం ఎంత సపోర్ట్ చేసినా, యాజ్ ఎ మేల్ ఎంత సపోర్ట్ చేసినా, వాళ్ళు అల్టిమేట్గా ఎట్ ది సేమ్ టైం ఇల్లుని చాలా బాగా చూసుకోగలరు, ప్లస్ ఆఫీస్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వర్క్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని మెన్ కంటే చాలా రెట్లు వాళ్ళు అధికంగా కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటే ఫ్యామిలీ, ఫ్యామిలీతో పాటు కంపెనీ, కంపెనీతో పాటు సమాజం, అన్నీ బాగుంటాయి. కాబట్టి నా ముఖ్య సూచన ఏంటంటే మహిళ

0: సో వర్క్ లైఫ్ ని ఫ్యామిలీ లైఫ్ ని మెన్ కంటే చాలా రెట్లు వాళ్ళు అధికంగా కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగానే ఉంటే ఫ్యామిలీ, ఫ్యామిలీతో పాటు కంపెనీ, కంపెనీతో పాటు సమాజం అన్ని బాగుంటాయి. కాబట్టి నా ముఖ్య సూచన ఏంటంటే మహిళ కంపల్సరీ యోగా చేయాలి. వాళ్ళు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లల్ని, హస్బెండ్స్ ని మోటివేట్ చేయగలరు, ఒకరు ఇన్స్పైర్ చేయగలరు వాళ్ళ ఆరోగ్యంతో. కాబట్టి మహిళలకు కూడా చాలా ప్రత్యేకంగా యోగా ప్రాక్టీసెస్, యోగా ఉంటుంది, కానీ యోగా ఫర్ ఎవ్రీవన్. యాక్చువల్గా అదే వృద్ధులకు తీసుకుంటే వృద్ధులకు ఏమైపోతుందంటే ఒక టైం తర్వాత వాళ్ళ యొక్క డీజెనరేషన్, హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఛాలెంజెస్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకు తగినట్టు కొంచెం మాడిఫికేషన్స్ తో వాళ్ళు యోగా స్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ లో అయిపోయిన విషయాల మీద చింతన ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా అలాంటి చింతన తగ్గి హెల్తీగా ఉంటారు. వృద్ధాప్యాన్ని మనం నివారించలేము, కానీ యోగాతో ఆనందకరమైన వృద్ధత్వంలో హ్యాపీగా వృద్ధులు జీవించవచ్చు. వాళ్ళ యొక్క హెల్త్ సీక్రెట్ గ్యారంటీ, ఒకవేళ యోగా యాడ్ అయితే నా హెల్త్ సీక్రెట్ వాళ్ళు యోగా అని గర్వంగా చెప్పుకోవచ్చు.
1: ఈ ఓల్డ్ ఏజ్ ని యోగా ఫాలో అవుతూ హెల్తీగా హ్యాపీగా
0: గడపవచ్చు.
1: అసలు ఆ కుటుంబ సభ్యులంతా కలిసి ఏదైనా ఒక కామన్ యాక్టివిటీ చేస్తున్నారంటేనే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, వినడానికి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అటువంటి మోటివేషన్ మీరు మీ యోగా క్లాసెస్లో మీ స్టూడెంట్స్కి ఇస్తున్నారా?
0: కంపల్సరీ. యాక్చువల్గా మేము ఏం చెప్తామంటే డే వన్ నుంచి కూడా మన స్కూల్ లేదంటే మన గురుకులమే, ప్రతి గృహం ఒక గురుకులం. మనం ఇంటి నుంచి స్టార్ట్ అవుతాం, తర్వాతనే మనం స్కూల్కి వెళ్తాం కదా నేర్చుకోవడంలో. సో ఒకవేళ మీరు యోగా చేస్తే మీరు హౌ యు ఆర్ డీలింగ్ విత్ సొసైటీ అండ్ యువర్ సెల్ఫ్ అనేది మీకు అర్థమవుతుంది. అయితే వై డోంట్ యూ గివ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ ఫ్యామిలీ అని మేము చెప్తూనే ఉంటాం. ఎందుకు అంటే ఇది మాకెవరో కొత్త స్టూడెంట్స్ రావాలని కాదు, నువ్వే ఆనందంగా యోగా చేసి ఆనందంగా ఇలా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదో ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఆర్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో వీలైతే అందరు కనుక యోగా చేశారనుకోండి బేసిక్గా ఒక 90% ప్రాబ్లమ్స్ పోతాయి. లైఫ్ అన్నాక మనం లాస్ట్ డే వరకు ఏదో ఒక ఛాలెంజెస్, టార్గెట్స్ ఉంటాయి, అప్పుడే మనం రాటుదేళ్తాం. సో ఆ 10%తో మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సో మీ అందరూ హెల్దీగా ఉంటారు కాబట్టి మీకు అంత ఈజీగా డిసప్పాయింట్మెంట్స్, బాధలు పడడాలు ఇవి ఏమి ఉండవు. ప్లస్ క్రియేటివ్ ఫ్యామిలీగా ఉంటుంది, వాళ్ళే ఇతరులకి ఇన్స్పిరేషన్గా ఉంటారు. సో డే వన్ నుంచి మేము గ్యారంటీ చెప్తాం. అంటే డే వన్ మీన్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, కొంచెం ఎక్స్పీరియన్స్, యోగా బాగుంది సార్ అని ఫీడ్బ్యాక్స్ ఇస్తారు కదా, ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఇదే చెప్తూ ఉంటాం అనమాట. మెల్లిమెల్లిగా ఫ్యామిలీలకు ఫ్యామిలీలు స్టార్ట్ చేస్తూ ఉంటాయి.
1: చాలా మంచిది సార్. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా పాత్ర గురించి మాకు, మా శ్రోతలకు అందరికీ అర్థమయ్యే విధంగా విపులంగా మీ సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌతమ్ గారు నమస్కారం.
0: నమస్కారం సార్, థ్యాంక్ యూ.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా ధన్పాల్ గౌతమ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.

0: చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో డి గాయత్రి రెడ్డి గారి వయలిన్ వాద్యం వింటారు. వీరికి మృదంగ సహకారం అందిస్తున్నవారు శ్రీ పెరవెలి జయభాస్కర్ గారు. 11:30 సుగమ్ సంగీత్ ఈ కార్యక్రమంలో శ్రీమతి గీతాంజలి పరాంజపే గారి గాత్రం వింటారు.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు సినీ గీతాలు విందాం. ముందుగా గంగోత్రి చిత్రం నుండి ఎంఎం కీరవాణి, గంగా, కల్పన, శ్రీవర్ధిని ఆలపించిన వేటూరి రచన, సంగీత సారథ్యం ఎంఎం కీరవాణి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 8 గంటలు, సమాచార ప్రభాత్, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: Catch the rain. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है, वर्षा का बूंद

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గాత్రకచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ బీవీఆర్ ఆంజనేయులు. కార్యక్రమంలో ముందుగా వినండి మోహన కళ్యాణి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి సిద్ధి వినాయకం ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి భమిడిపాటి లలిత గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు గారు, మృదంగం శ్రీ పివిఆర్ ఆంజనేయులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయిని సమీక్షించేందుకు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చేందుకు ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ప్రతినిధి

బృందస్థాయి చర్చలు జరుపనున్నారు. ప్రభువు సుభియంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న జకార్తా చేరుకున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్ల ఎగుమతి చేస్తున్న భారత్ లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృద్ధికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దక్షిణ తెలంగాణ రైతుల దశాబ్దాల కలైన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో టన్నెల్ పనుల్లో పాల్గొంటున్న కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని చెప్పారు. సచివాలయంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టుపై నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి, ఈ ప్రాజెక్ట్ కేవలం ఇంజనీరింగ్ నిర్మాణం మాత్రమే కాదని, దక్షిణ తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షలకు రూపం ఇవ్వడమేనని అన్నారు. తెలంగాణలో ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి ఊతం ఇవ్వడంతో పాటు యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహించనున్న యంగ్ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ తదుపరి సీజన్కు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ నిన్న సమీక్ష నిర్వహించింది. రాష్ట్రంలో 20,000 పోలీసు ఖాళీలుండగా ప్రభుత్వం కేవలం 7,437 పోస్టులకే నోటిఫికేషన్ విడుదల చేయడం అన్యాయమని, ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఉద్యోగాలపై ప్రభుత్వం వారిని తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ మధ్య మహారాష్ట్ర, తీర ప్రాంత కర్ణాటకల్లో ఈవేళ అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వయసు పిలిచింది చిత్రం నుండి ఈ పాట. ఆరుద్ర రచన, ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మరో చరిత్ర. ఈ చిత్రం కోసం కమల్ హాసన్, పి. సుశీల పాడిన ఆత్రేయ రచన వినండి. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన నీరాజనం చిత్రం నుండి ఈ పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఓపీ నయ్యర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: కొదమసింహం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి రచన విందం రాజకోటి సంగీత సారథ్యంలో.

వేటూరి రచనకు ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఇంద్రుడు చంద్రుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఈ పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం వేటూరి రచన, ఎంఎం శ్రీలేఖ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ధర్మచక్రం చిత్రం నుండి ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలకు మరొకమారు ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో డి గాయత్రి రెడ్డి గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. మృదంగ సహకారం శ్రీ పెరవల జయభాస్కర్ గారు. 11:30 సుగమ సంగీత కార్యక్రమంలో శ్రీమతి గీతాంజలి పరాంజపే గారి గాత్రం వింటారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

మధ్యాహ్నం 1:20 వనితాలోకం కార్యక్రమంలో వనమహోత్సవం వారోత్సవాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ శ్రీమతి అనురాధ తీర్థాల గారి ప్రసంగం, 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం అనంత శ్రీరామ్ రచన, మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం. గాయం 2 ఈ చిత్రం నుండి శ్రీరామ్ పార్థసారథి గీతామాధురి ఆలపించిన పాట.

కాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా. నేను

పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను. ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి? ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్ తో.

0: ఆన్లైన్లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్న పాట శత్రువు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినది. వేటూరి రచన, సంగీత సారథ్యం రాజ్కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎంఎం శ్రీలేఖ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన తాజ్మహల్ చిత్ర

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అనగా 9వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె. మమత గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున ఆసక్తి గల రైతులు మీ సందేహ నివృత్తికై మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ నంబర్ జతచేసి 23240852 23240853 ఫోన్ నంబర్లు మరొకసారి 040 STD కోడ్ నంబర్ జతచేసి 23240852 23240853 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సహకార రంగంతో ముడిపడి ఉన్న దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ గత 5 ఏళ్లలో కొత్త ఉత్సాహం నింపిందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ఈ మంత్రిత్వ శాఖ సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన వ్యవస్థగా మార్చిందని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశరాజు హమద్ బిన్ ఇసాల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఎల్నీనియో పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్ఓలు సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో చాలా చోట్ల విఫలమవుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడి

ఉంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్ డిమాండ్ చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వీరి పేర్లు బయటికి రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇంతవరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈరోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటున్నారు. చాక్లెట్ను 1850లో మొదటిసారిగా యూరప్కు పరిచయం చేసిన రోజు గుర్తుగా దీన్ని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ప్రియులు ఈ రోజున తమకు ఇష్టమైన డార్క్ మిల్క్ లేదా వైట్ చాక్లెట్లను ఆస్వాదిస్తూ ప్రియమైన వారికి బహుమతులుగా ఇచ్చుకుంటారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా శ్వేతా పండిట్ ఆలపించిన కొత్త బంగారు లోకం చిత్రం నుండి ఈ పాట విందాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచన, మికీజీ మేయర్ సంగీతం.

మీరు వింటున్న పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కోసం శ్రీ శ్రీరామ్ ఆలపించినది శ్రీమణి రచన గోపీసుందర్ సంగీత సారథ్యంలో.

శ్రోతుల చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం. గబ్బర్ సింగ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ ఆలపించిన చంద్రబోస్ రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు

0: 2324-0852, మరొక నెంబర్ 2324-0856.
1: వెన్నెలవే దాటి వస్తావా
0: జనిరంజని, శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటున్న పాట ఎంతవాడుగాని చిత్రం కోసం చిన్మయ్య ఆలపించినది. హారిష్ జీరా సంగీతం, ఏఎం రత్నం రచన.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం చంద్రబోస్ రచనకు భీమ్ ససిసిరోలియో సంగీతం సమకూర్చిన భక్త మహాశ్రేయులకు విజ్ఞప్తి. ఈ చిత్రం నుండి కపిల్ కపిలన్ శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట.

వింటున్న పాట ఆచార్య చిత్రం కోసం హారికా నారాయణన్, సాహితీ చాగంటి ఆలపించినది. రామజోగయ్య శాస్త్రి రచన, మణిశర్మ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న పాట టెంపర్. చిత్రం కోసం రంజిత్ లిప్సికా పాడినది కందికొండ రచన, అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కేంద్రంగా సనత్ నగర్ టిమ్స్ను తీర్చిదిద్దుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ చెప్పారు. ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు చెందిన ట్రాన్స్ప్లాంట్ సర్జన్లతో కలిసి సనత్ నగర్ టిమ్స్ను మంత్రి సందర్శించారు. టిమ్స్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రీ పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూలు, ఇతర వైద్య సదుపాయాలను పరిశీలించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సైన్స్ విద్యార్థుల కోసం ప్రాక్టికల్ పరీక్షల విధానంలో మార్పు చేసింది. కొత్త విధానం ప్రకారం మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. థియరీ పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. కళాశాలల విద్యార్థులతో అన్ని ప్రయోగాలు పూర్తి చేయించి ప్రాక్టికల్ రికార్డులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బోర్డు ఆదేశించింది. బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించేందుకు పోరాటం చేస్తామని, దీనిపై 6వ తేదీన హైదరాబాద్లో సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 49 ఫిర్యాదులంది ఆయన అధికారులు తెలియజేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. హైదరాబాద్లోని తార్నాకాలని సిఎస్ఐఆర్ ఐఎస్ఐటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డికి ప్రతిష్టాత్మక కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా సిల్వర్ మెడల్ లభించింది. రసాయన శాస్త్ర పరిశోధనలో ఆయన అందించిన విశిష్ట సేవలు, శాస్త్రీయ నాయకత్వాన్ని గుర్తింపుగా బెంగళూరులోని సిఆర్ఎస్ఐ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కీలక ఐపీఎస్ అధికారుల నియామకాలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ను జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బీ డైరెక్టర్గా నియమించింది. ప్రస్తుతం ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2027 అక్టోబర్ 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ప్రధానమంత్రి పర్యటన, రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెడతాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమంలో వినండి డి గాయత్రిరెడ్డి గారి వయోలిన్ వాద్యం, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి మాయా మాళవ గౌళ రాగంలో మాయాతీత స్వరూపిణి రూపక తాళం.

కార్యక్రమంలో చివరిగా వినండి, భైరవి రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కృతి ఉపచారము చేసే రూపక తాళం.

మీరింతవరకు డి గాయత్రి రెడ్డి గారి వయోలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఇప్పుడు వినండి 100% లవ్ చిత్రం నుండి హరిని ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: ఇప్పుడు వినండి, నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం రాజేష్ ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం సందీప్ చౌతా.

ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఈనాటి సుగమ్ సంగీత్ కార్యక్రమంలో వినండి శ్రీమతి గీతాంజలి పరాంజపే, శ్రీమతి చెంచల్ శ్రీవాస్తవ గారు ఆలపించే గీతాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Yes, dear listeners, now think, what if the lane outside your house is just another room of your home? What if the road you walk on is a shared corridor of yours? What if the bus stop, the park, the market, the railway platform are not just public places, but a shared spaces we temporarily call ours? Because if you look closely, life outside is not separate. It is simply extended. We notice things in our day-to-day life, but what to do? We tend to overlook them, and we perform our actions thinking that no one is watching us, noticing us, no one is going to question us, right?

0: కాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
1: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
0: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
1: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
0: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్ తో.
2: And guess what? Here our actions begins. It unfolds in the most ordinary places. Like a bus, a moving world with strangers sharing one space. A student holding books tightly, a worker resting

0: Listeners, see how they work in day-to-day life. There are classrooms with walls, and then there are also classrooms without them. A bus, a park, a market street, a hospital corridor, a railway platform. Here, no syllabus, no bell, no exam. Yet, learning never stops. And so, every small action becomes a lesson. Every habit becomes a signal. Every movement becomes a message. Not spoken, but lived.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: And this brings us to a quiet thought, right? Yes. Now let's move on to our journey to some places in the world feel different. Not because they are built different, but because they are lived differently. Yes. In city like Indore, people often speak not only about the cleanliness, but about the participation, a sense that the city is not someone else's responsibility, but everyone's shared space. And in places like Singapore, or the order and care in public life often feels natural, not enforced in the moment, but practiced over time. Not perfection, but repetition of small habits into their day-to-day life. This is a real answer, I think, that not systems alone, not rules alone, but millions of decisions made quietly, daily, without applause. Because the cities are not only built once, they are built every day by how we walk, how we wait, how we throw, how we respect, how we notice. Yes, dear listeners, and now.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
0: లెట్ us రిటర్న్ టు సంథింగ్ మోర్ పర్సనల్, అ మెసేజ్ నాట్ రిటర్న్.

0: ఓకే డియర్ లిజనర్స్, ఎవ్రీథింగ్ వి టచ్, ఎవ్రీథింగ్ వి పాస్ త్రూ, ఎవ్రీథింగ్ వి షేర్ ఈజ్ పార్ట్ ఆఫ్ అ లాంగర్ స్పేస్, ఆర్ హోమ్ బియాండ్ అవర్ హోమ్. సో నెక్స్ట్ మూమెంట్ వెన్ యూ ఓపెన్ యువర్ ఫ్రంట్ డోర్, పాజ్ ఫర్ జస్ట్ ఎ మూమెంట్ నాట్ టు స్టెప్ అవుట్ డిఫరెంట్లీ బట్ టు సీ డిఫరెంట్లీ. అండ్ వెన్ యూ డూ ఇట్, ఆస్క్ యువర్ సెల్ఫ్ క్వైట్లీ, ఇఫ్ దిస్ ఈజ్ ఆల్సో మై హోమ్, then how I should begin to live within it. Yes, this is how the soulful life start, dear listeners.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఓకే డియర్ లిసనర్స్, ట్రై టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ థింగ్స్ వి డు, దెన్ వి విల్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ అవర్ టుడేస్ టాపిక్. లెట్స్ టాక్ సంథింగ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ వి యూజ్ in our day to day life, the object in everyone's hands once in a lifetime, it should be there. Can you guess what the object is? Okay, I'll tell you. It is a pencil. Yes, it is a pencil. Listeners, did you know the lid inside a pencil is not lit at all? It's actually a graphite mixed with clay. Yes. Hundreds of years ago, mistakenly people gave the name lid, and it stayed ever since. And we all know that we don't know a thing, we name it and we call it as it is. Yeah. Now here is something more amazing. First thing, the one ordinary pencil can write about 4,500 words, and it can draw a line nearly 56 kilometers long. How amazing it is! And you know, the first pencil didn't even have erasers, but how the people were erased the things? To know this, wait.

0: ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్ ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపును అందించడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కుదుర్చుకున్న పలు అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా ఇరు నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సరికొత్త పురోగతి దశలోకి ప్రవేశిస్తోందన్నారు. పెరుగుతున్న పరస్పర విశ్వాసం వల్ల రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని, రక్షణ మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
2: భారత్ ఆర్ ఇండోనేషియా కే ఐతిహాసిక్ ఆర్ ఆత్మీయ సంబంధో కా హై. మై ప్రెసిడెంట్ ప్రబోవో జీ ఇండోనేషియా కి సర్కార్ ఆర్ యహా కి జనతా కా హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూ. బీతే వర్షో మే భారత్ ఆర్ ఇండోనేషియా కే సంబంధో మే ఏక్ నయీ ఊర్జా, ఏక్ నయా విశ్వాస్ ఆర్ ఏక్ నయీ గహరాయి ఆయీ హై. 2018 మే బనీ హమారీ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆజ్ ఏక్ నయీ ఉడాన్ లే రహీ హై.
1: అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో భాగస్వామ్యం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. భారత ఇండోనేషియా భాగస్వామ్యంలో ఈవేళ నుండి కొత్త సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని, ఈ రోజు కుదిరిన అనేక అవగాహన ఒప్పందాల వల్ల భారత్కు చెందిన నాణ్యమైన, సరసమైన ధరల మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు

0: సామర్థ్యాల పెంపుకు భారతదేశం తన వంతు సహకారం అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఔర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్నీ మిడ్ డే మిల్ స్కీమ్ ఔర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కే సొల్యూషన్స్ సాజా కియే హై. అబ్ హమ్ ఇస్ సహయోగ్ కో నెక్స్ట్ లెవల్ పర్ లేకర్ జా రహే హై.
0: మన దేశంలో అభివృద్ది చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం తాలూకు ఉత్తమ పద్ధతులను తాము ఇండోనేషియాతో పంచుకుంటున్నామని, సుస్థిర వ్యవసాయం అగ్రి టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్ధతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కీ సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కీ యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఔర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబనన్ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలో అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ తేవంతర చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యాతాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచన ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన వారితో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వార్షిక శ్రీ అమర్నాథ్ జీ యాత్రకు సంబంధించిన 6 బ్యాచ్ యాత్రికులను ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీనగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జెండా ఊపి బయలుదేరదీశారు. కశ్మీర్లోని పవిత్ర మన్సు గుహాలయం వైపు మొత్తం 8,815 మంది యాత్రికులు బయలుదేరినట్లు ఆకాశవాణి జమ్మూ ప్రతినిధి వివరించారు. మొత్తం యాత్రికుల్లో 3,989 మల్తాల్ మార్గం గుండా వెళ్లగా 4,826 మంది యాత్రికులు పెహల్గాం మార్గం ద్వారా బయలుదేరారు. మొత్తం 363 వాహనాల్లో వీరు ప్రయాణిస్తున్నారు. పోలీస్, సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థల ఎస్కార్ట్ ఏర్పాట్లతో కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య యాత్రా కాన్వాయ్ ముందుకు సాగింది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. మహేంద్రగిరి అనే ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించగా, ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో సియాటల్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను ఓడించి ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. బెల్జియం.

0: జట్టు శుక్రవారం నాడు లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్తో తలపడుతుంది. నిన్న రాత్రి డల్లస్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. ఇలా ఉండగా తమ దేశం రౌండ్ ఆఫ్ 16 నుంచి నిష్క్రమించిన తర్వాత పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాను తదుపరి ఫీఫా ప్రపంచకప్కు తిరిగి రావడం లేదని ప్రకటించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు రాత్రి నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో 5 మ్యాచ్ల సిరీస్లోని 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఇంకా భారత జట్టుకు తొలి విజయాన్ని నమోదు చేయనందువల్ల ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్ను కనీసం సమన్ చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు 3వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్లు ఎటువంటి మార్పులు చేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఇలాంటి ఫలితం లేకుండా ముగిసింది. 2వ మ్యాచ్ సౌతాంప్టన్లో జరిగింది. దీని తర్వాత ఇంగ్లాండ్తో 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో కూడా భారత్ తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌక మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: वो मंदिर।
1: अरे मुझसे कहने का क्या फायदा बेटा, अपने कादर अंकल से कहो।
0: अंकल ले चलेंगे ना हमें?
2: हाँ हाँ, अगर तुम एक पहेली बूझ दो तो।
0: क्या फिर से पहेली? क्या आबू सिंबल के मंदिर की भी कोई पहेली है?
3: श्रोताओं, अभी आपने सुना कार्यक्रम नील के किनारे, और अब इसी के साथ हम अपने उमंग कार्यक्रम को विराम देने की आज्ञा चाहते हैं। तो अपने मित्र अजीत
4: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ आज्ञा दीजिए। कल फिर से होगी मुलाकात। नमस्कार,
5: उमंग उमंग उमंग उमंग।
6: ఈనాటి NCERT ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 1:10 కావస్తుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ అభిప్రాయాలను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఈరోజు వినతి పత్రం సమర్పించింది. హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు అభివృద్దిపై కీలక దిశానిర్దేశం చేశారు. పర్యావరణ హిత ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఏఐ మౌలిక సదుపాయాలు పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలని, నీటి వనరుల వినియోగంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఏఐ పెట్టుబడుల ఫలాలు గ్రామీణ ప్రాంతాలు యువతకు చేరేలా పీపుల్స్ క్రెడిట్ భావనను ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు సీతక్క వివేక్ ఈ సేవలు ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్మిక శాఖ సహకారంతో ఈ వాహనాలను రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు పోషకాహారం, ప్రీ స్కూల్ విద్య, ఆరోగ్య సేవలతో సహా అన్ని అంగన్వాడీ సౌకర్యాలను ఈ మొబైల్ కేంద్రాల ద్వారా అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. ఐటీ ఉద్యోగుల ప్రయాణానికి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు మెట్రో, ఆర్టీసీ, రైల్వే సేవలను సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో రాష్ట ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా సమర్థవంతంగా అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్టు పార్టీ తెలిపింది. ఈ బృందంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన తుది శ్వాస వరకు నీతి నిజాయితీతో ప్రజల కోసం పనిచేశారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాల్లో కీలక

పాత్ర పోషించారని గుర్తు చేశారు. భూదానోద్యమానికి 300 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన మానవతావాదిగా ఆయన్ను స్మరించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికారంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తోందని, గర్భిణులు బాలింతల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా యశ్వంతరావుపేటలో ఉపాధి హామీ పథకం నిధులతో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. తెలంగాణలో ఫుట్బాల్ అభివృద్ధికి యువ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ తదుపరి సీజన్ నిర్వహణపై తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ప్రైవేట్ ఫుట్బాల్ అకాడమీలు, క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లీగ్ను విస్తరించడం, ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం, బాలురు బాలికలకు వివిధ వయో పరిమితి విభాగాల్లో పూర్తిస్థాయి పోటీల నిర్వహణపై చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా దేశీ ప్రోగ్రాంలో శిక్షణ పొందిన డీలర్లు రైతులకు సరైన సలహాలందించాలని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి అన్నారు. జనకాపూర్ రైతు వేదికలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ దేశీకు వ్యవసాయ సహాయ సంచాలకులు మిలిందుతో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల స్వచ్ఛంద పునరావాసం కోసం బాచారం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీ పనులను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువకులకు రేపు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారిని నిర్మల తెలియజేశారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని కోరారు. జవహర్ నవోదయ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 28వ తేదీన పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చాక్లెట్ను 1550లో మొదటిసారిగా ఐరోపాకు పరిచయం చేసిన రోజుకు గుర్తుగా దీనిని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరుతో మొక్కను నాటడం జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లలో ప్రవేశం కోసం రేపు పాలిసెట్ 2026 అర్హత పొందిన విద్యార్థులు, 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకరాచారి తెలిపారు. నాగర్ కర్నూలులో రేపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో నిర్మించిన నూతన జిల్లా రవాణా శాఖ భవనం పనులను పరిశీలించారు. భారత్ అభివృద్ది పదంలో నడవాలంటే యువత భాగస్వామ్యం అవసరమని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి అన్నారు. మై భారత్ సంస్థ చేపట్టిన వికసిత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతంగా జరుగుతుందని, ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ క్రతువులో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని

పలువురు డీజీపీలు, ఎస్పీలతో కలిసి ప్రణాళిక రూపొందించామని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా కందులు, పప్పుదినుసులు, కూరగాయలు తదితర పంటల సాగును ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ అభిప్రాయాలను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఈరోజు వినతి పత్రం సమర్పించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ శ్రీమతి అనురాధ తీర్థాల గారి ప్రసంగం వింటారు.
1: మన ఉనికికే సంబంధించినది, మన పిల్లల భవిష్యత్తును నిర్ణయించేది పర్యావరణ పరిరక్షణ. గాలి లేకుండా మనం కొన్ని నిమిషాలు మాత్రమే జీవించగలం, నీరు లేకుండా కొన్ని రోజులు మాత్రమే బ్రతకగలం, కానీ పర్యావరణం లేకుండా మనిషి ఉనికే ఉండదు. అందుకే భారతీయ సంస్కృతి వేల ఏళ్ల క్రితమే మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అంటే ఈ భూమి నా తల్లి, నేను ఆమె కుమారుణ్ణి అని ప్రకటించింది. అసలు పర్యావరణం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ప్రకృతి వ్యవస్థ మొత్తాన్నే పర్యావరణం అంటారు. అంటే గాలి, నీరు, నేల, అడవులు, పర్వతాలు, నదులు, సముద్రాలు, జంతువులు, పక్షులు, మొక్కలు, మనుషులు, ఇవన్నీ కలిసే పర్యావరణం. ఈ వ్యవస్థలో ఏ ఒక్క భాగానికి నష్టం జరిగినా మొత్తం జీవావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఈరోజు ప్రపంచం ఎన్నో పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటుంది. వాయు కాలుష్యం, వాహనాల నుంచి వచ్చే పొగ, పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు, ప్లాస్టిక్ దహనము, ఇవన్నీ గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. జల కాలుష్యం, నదుల్లో మురుగునీరు కలపడం, రసాయన వ్యర్థాలను విడుదల చేయటం, ప్లాస్టిక్ వ్యర్థాలను నీటిలో వేయటం, ఇవి తాగునీటి కొరతకు దారితీస్తున్నాయి. అడవుల నరికివేత, వ్యవసాయం, నగరీకరణ, పరిశ్రమల విస్తరణ పేరుతో లక్షలాది చెట్లు నరికివేస్తున్నారు. అడవులు తగ్గితే వర్షపాతం తగ్గుతుంది, నేల సారవంతత తగ్గుతుంది, వన్యప్రాణులు అంతరించిపోతాయి. ప్లాస్టిక్ కాలుష్యం, ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ సంచులు భూమిలో పూర్తిగా కలవటానికి వందల సంవత్సరాలు పడుతుంది. పశువులు వాటిని తిని మరణిస్తున్నాయి. సముద్ర జీవులు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. వాతావరణ మార్పులు, భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనివల్ల అధిక వేడి, అతివృష్టి, అనావృష్టి, వరదలు, తుఫాన్లు పెరుగుతున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AG ప్రకారం ప్రతి భారత పౌరుడి ప్రాథమిక విధి అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన సహజ పర్యావరణాన్ని కాపాడటం మరియు మెరుగుపరచటం. అంటే పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం. మన పెద్దలు ప్రకృతిని

0: దేవతలుగా భావించారు. తులసిని పూజించారు. నాగవనాలు కాపాడారు. చెట్లను దేవతలుగా భావించారు. నదులను తల్లిగా ఆరాధించారు. ఇందులో శాస్త్రీయత కూడా ఉంది. ప్రకృతిని కాపాడితేనే జీవితం నిలుస్తుందని వారికి తెలుసు. పర్యావరణ పరిరక్షణకు మనం చేయగలిగిన పనులు ఏంటంటే చెట్లు నాటటం. ఒక చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది, నీటిని నిల్వ చేస్తుంది, పక్షులకు ఆశ్రయం కల్పిస్తుంది, ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. నీటిని ఆదా చేయటం, లీకేజీలను సరిచేయాలి, వర్షపు నీటి సంరక్షణ చేపట్టాలి, నీటిని వృధా చేయకూడదు, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, గుడ్డ సంచులను ఉపయోగించాలి, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలి, వ్యర్థాలు వేరు చేయటం, తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలి, సేంద్రియ వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయాలి, విద్యుత్ పొదుపు చేయటం, అవసరం లేనప్పుడు ఫ్యాన్లు లైట్లు ఎయిర్ కండిషన్లు ఆపివేయాలి, ప్రజా రవాణా వినియోగం, బస్సులు మెట్రో సైకిళ్లు వినియోగించడం ద్వారా కాలుష్యం తగ్గించవచ్చు. పర్యావరణ పరిరక్షణ పాఠ్యపుస్తకాల్లో మాత్రమే ఉండకూడదు, ఇంట్లోనే ప్రారంభం కావాలి. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాల్సినవి చెట్లు నాటడం, నీటిని ఆదా చేయటం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటం. ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించటం. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, మనకు భూమి మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు, మన పిల్లల నుంచి అప్పుగా తీసుకున్న సంపద. కాబట్టి వారికి స్వచ్ఛమైన గాలిని, పరిశుభ్రమైన నీటిని, పచ్చని భూమిని అందించటం మన బాధ్యత. పర్యావరణ పరిరక్షణ అంటే అది ఒక జీవన విధానం. ఈరోజు మనం చేసే చిన్న చిన్న మార్పులు రేపటి తరాలకు గొప్ప బహుమతిగా మారుతాయి. ఒక చెట్టు నాటండి, ఒక ప్లాస్టిక్ సంచిని తిరస్కరించండి, ఒక బిందె నీటిని ఆదా చేయండి, ఒకరికి పర్యావరణంపై అవగాహన కల్పించండి. ఈ చిన్న చర్యలే పెద్ద మార్పుకు నాంది పలుకుతాయి. చివరిగా చెప్పేది ఏంటంటే, ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈ ఆశయంతో పర్యావరణ పరిరక్షణలో మనమందరం భాగస్వాములవుదాం. భూమాత ఒడిలో పుట్టిన మనం భూమిని గాయపరచటం ఎంతటి పాపం! పచ్చదనాన్ని పెంచుదాం, భూమిని పూజిద్దాం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములమవుదాం. చెట్టు నాటి చిగురును నవ్విద్దాం, చెత్తను తగ్గించి భూమిని కాపాడుదాం. ఒక్క మొక్క నాటితే నీడగా నిలుస్తుంది, వందల ప్రాణాలకు ఊపిరిగా మారుతుంది. ప్రకృతి ఉంటేనే ప్రగతి ఉంటుంది, పచ్చదనం ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. అందుకే నేడు మన ప్రమాణం ఇదే. చెట్టును కాపాడుతా, నీటిని ఆదా చేస్తా, ప్లాస్టిక్ను నిరాకరిస్తా, పర్యావరణాన్ని పరిరక్షిస్తా. భూమాత నవ్వితేనే భవిష్యత్తు నవ్వుతుంది, ప్రకృతి బతికితేనే మానవత్వం నిలుస్తుంది.
1: మీరింతవరకు పర్యావరణ పరిరక్షణ శ్రీమతి అనురాధ తీర్థాల గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు స్నేహలతా మురళిగారి లలిత గీతాలు వింటారు.

0: ಮಾಡೋದು ಗೊತ್ತಿರಬೇಕು, ಒಂದು ರಸಂ ಮಾಡೋದು ಗೊತ್ತಿರಬೇಕು, ಒಂದು ಅನ್ನ ಹೇಗೆ ಬಿಸಿ ಮಾಡೋದು, ಅನ್ನ ಹೇಗೆ ತಯಾರು ಮಾಡೋದು ನನಗೆ ಗೊತ್ತಿರಬೇಕು, ಒಂದು ಪಲ್ಯ ಹೇಗೆ ಮಾಡೋದು ಗೊತ್ತಿರಬೇಕು, ಒಂದು ವೆಜಿಟೇಬಲ್ ತರಕಾರಿ ಹೇಗೆ ಕಟ್ ಮಾಡಬೇಕು ಗೊತ್ತಿರಬೇಕು, ಒಂದು ಫ್ರೂಟ್ಸ್ ಹೇಗೆ ಪೀಲ್ ಮಾಡೋದು ಗೊತ್ತಿರಬೇಕು. ಅದನ್ನ ನಾವು ಇಲ್ಲ ಇವನ ಹತ್ರ ನಾನು ಕೆಲಸ ಮಾಡಿಸಲ್ಲ, ಅವಳಿಗೆ ಹೇಳಲ್ಲ, ಅವಳು ಓದ್ಕೋಬೇಕು, ಇವನು ಇದನ್ನ ಮಾಡಬೇಕು, ಕಂಪ್ಯೂಟರ್ನ ಕಲ್ತ್ಕೋಬೇಕು, ಇವನು ಹುಷಾರಾಗಬೇಕು. ಅರೆ ನಾಳೆ ಅವನು ಒಳ್ಳೆ ಹುಷಾರಾಗಿ ಅವನು ಎಜುಕೇಶನ್ ಬಂದ ನಂತರ ಕೂಡ ಅವನಿಗೆ ಆರೋಗ್ಯನೇ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ, ಅವನು ಹಾಸ್ಟೆಲಲ್ಲಿ ಇರ್ತಾನೆ ಅಥವಾ ರೂಮಲ್ಲಿ ಇರ್ತಾನೆ, ಅವನಿಗೆ ಸ್ವತ್ತವಾಗಿ ಒಂದು ಕಾಲಲ್ಲಿ ನಿಂತು ಅಡಿಗೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಆಗಲ್ಲ, ಒಂದು ಸಣ್ಣ ಕಿಚಡಿ ಕೂಡ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ಅವನು ಹೊರಗಡೆ ಹೋಗಿ ತಿಂತಾನೆ. ಯಾವುದೋ ಸ್ಯಾಂಡ್ವಿಚ್, ಯಾವುದೋ ಮೈದಾದ್ದು, ಯಾವುದೋ ಬೇಕರಿಯಲ್ಲಿ ಸಿಕ್ಕುವಂತ ಆಹಾರವನ್ನು ತಿಂತಾನೆ, ಅದ್ರ ಜೊತೆಗೆ ಒಂದು ಕೋಕೋ ಕೋಲಾ ಕುಡಿತಾನೆ, ಒಂದ್ ಥಮ್ಸಪ್ ಕುಡಿತಾನೆ. ತಪ್ಪು ಯಾರ್ದು? ಸೊ ಗಿಡವಾಗಿ ಬಗ್ಗದ್ದು ಮರವಾಗಿ ಬಗ್ಗಿತೆ. ನೀವು ಸಣ್ಣ ಮಕ್ಕಳಿಂದ ಅವ್ರಿಗೆ ಅಭ್ಯಾಸ ಮಾಡಿಸ್ಬೇಕು. ಆವಾಗಲೇ ಅವ್ರ ತಟ್ಟೆ ಅವರೇ ತೊಳಿಬೇಕು, ಅವ್ರ ತಟ್ಟೆ ಅವರೇ ತೆಗಿಬೇಕು, ಅವ್ರ ಊಟ ಮಾಡಿದ ನಂತರ ಆ ಟೇಬಲ್ ಅವರೇ ಅದನ್ನ ಸ್ವಚ್ಛವಾಗಿ ಇಟ್ಕೊಳ್ಬೇಕು.
1: ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ ಸರ್. ಅಂದ್ರೆ ಈ ವರ್ಷದ ಧ್ಯೇಯವಾಕ್ಯ ನಮ್ಮ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಆಹಾರ ಸುರಕ್ಷತೆಯ ದಿನದಂದು ಎಲ್ಲಾ ಕಡೆ ಸುರಕ್ಷಿತ ಆಹಾರ ಅಂತ ಎಂದು ಧ್ಯೇಯವಾಕ್ಯವಾಗಿದೆ. ಈ ಧ್ಯೇಯವಾಕ್ಯವನ್ನ ಅನುಸರಿಸಿಕೊಂಡು ನೀವು ನಮ್ಮ ಕನ್ನಡ ಶ್ರೋತೃ ಬಾಂಧವರಿಗೆ ಕೊಡುವ ಒಂದು ಸಂದೇಶ.
0: ಕರ್ನಾಟಕದವರಿಗೆ ಅಡಿಗೆ ಬಗ್ಗೆ ಹೇಳ್ಕೊಡುವಂತ ಅಗತ್ಯ ಇಲ್ಲ, ಯಾಕೆಂದ್ರೆ ಅದು ರಾಗಿ ರೊಟ್ಟಿ ಇರಬಹುದು, ಜೋಳದ ರೊಟ್ಟಿ ಇರಬಹುದು, ಆ ಪುಂಡಿ ಪಲ್ಯ ಇರಬಹುದು, ಅಥವಾ ನಮ್ಮ ನೀ ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಸೈಡಿಗೆ ಬಂದ್ರೆ ನೀವು ಹಲಸಿನ ಹಣ್ಣು ಅಥವಾ ಬಾಳೆಹಣ್ಣು, ಯಾವುದೇ ರೀತಿಯ ಯಾವುದೇ ವೇಸ್ಟೇಜ್ ಅನ್ನ ಒಂದೇ ಒಂದು ವಸ್ತುವನ್ನ ಕೂಡ ಹಾಳು ಮಾಡದೆ ಅದನ್ನ ಉಪಯೋಗಿಸೋದು ಕರ್ನಾಟಕದವರಿಗೆ ಹೇಳ್ಕೊಡುವಂತ ಅಗತ್ಯ ಇಲ್ಲ. ಅದನ್ನ ನಾವು ಉಳಿಸ್ಕೊಳ್ಬೇಕು, ಆ ಒಂದು ನಮ್ಮ ಆನ್ಸೆಸ್ಟ್ರಲ್ ನಾಲೆಜ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ, ಅದನ್ನ ನಾವು ಉಳಿಸ್ಕೊಳ್ಬೇಕು, ಬೆಳೆಸ್ಕೊಳ್ಬೇಕು. ಅದರಲ್ಲಿ ನಾವು ಟ್ರೈನಿಂಗ್ ತಗೊಳ್ಬೇಕು, ಗೃಹಿಣಿಯರು ಗೊತ್ತಿರುವವರು ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಹೇಳ್ಕೊಡ್ಬೋದು, ಕ್ಲಾಸ್ ಮಾಡಬಹುದು. ಇವಾಗ ಕೇಕ್ ಕ್ಲಾಸ್, ಪೇಸ್ಟ್ರಿ ಕ್ಲಾಸ್, ಬೇಕರಿ ಕ್ಲಾಸ್ ಕಲಿಸ್ತಾರಲ್ಲ, ಆತರ ನಮ್ಮ ಟ್ರೆಡಿಷನಲ್ ನಾಲೆಜ್ ಅಲ್ಲಿ ಇರುವಂತ ಅಡಿಗೆಗಳನ್ನ ನಾವ್ಯಾಕೆ ಕಲಿಸ್ಬಾರ್ದು? ಒಂದ್ ಸರಿಯಾದ ಒಂದು ರೋಟಿ ಹೇಗೆ ಮಾಡೋದು, ಒಂದು ಪಲ್ಯ ಹೇಗೆ ಮಾಡೋದು, ಈಗ ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲೆಲ್ಲ ಬಂದೆ, ಆದ್ರೆ ಪರ್ಸನಲ್ ಆಗಿ ಹೇಳ್ಕೊಡೋದು ಬೇರೆ. ಒಗ್ಗರಣೆ ಹೇಗೆ ಹಾಕೋದ ಕೆಲವರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಅದನ್ನ ಸರಿಯಾಗಿ ಅದು ನೀವು ಮಸ್ಟರ್ಡ್ ಅಲ್ಲ ರಾಯಿ ಹೇಳ್ತೇವೆ, ಅದನ್ನ ಹಾಕೋದೆ ಆ ಆಯಿಲ್ ಅಲ್ಲಿ ಇರುವಂತ ವಿಷ ವಸ್ತುವನ್ನ ಅದು ಹೋಗಡಿಸ್ತದೆ, ಅದು ಚಿಟ್ಬಿಟ್ಟು ಆ ನಂತರನೇ ನೀವು ಬೇರೆ ತರಕಾರಿ ಹಾಕ್ಬೇಕು. ತರಕಾರಿ ಹಾಕಿದ ನಂತರ ಮತ್ತೆ ತಿರ್ಗ ಮೇಲಿಂದ ಎಣ್ಣೆ ಹಾಕುವಂತ ಪದ್ಧತಿ ಇಲ್ಲ. ಸಣ್ಣ ಸಣ್ಣ ವಿಷಯಗಳು ನೀವು ಒಂದು ವೇಳೆ ಸರಿಯಾಗಿ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರೆ ಆರೋಗ್ಯ ಹೇಳುವಂತ ನಿಮ್ಗೆ ಆಟೋಮ್ಯಾಟಿಕ್ ಬರುತ್ತೆ.
1: ಬಹಳಷ್ಟು ವಿಷಯಗಳನ್ನ ನಮ್ಮ ಕನ್ನಡ ಶ್ರೋತೃ ಬಾಂಧವರಿಗೆ ಬಂದು ನಿಮ್ಮ ವ್ಯಸ್ತವಾದ ಸಮಯವನ್ನ ನಮಗೆ ಕೊಟ್ಟು ತಿಳಿಸಿಕೊಟ್ಟದಕ್ಕೆ ತುಂಬಾ ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಸರ್.
0: ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಂತ ನಿಮ್ಗೆ ಕೂಡ ಒಂದು ಧನ್ಯವಾದ. ನಮಸ್ಕಾರ.
1: ನಮಸ್ಕಾರ.
2: ಮೇರಾ ಜೂತಾ ಹೈ ಜಪಾನಿ ಯೇ ಪಟಲೂನ್ ಇಂಗ್ಲಿಸ್ತಾನಿ ಸರ್ ಪೆ ಲಾಲ್ ಟೋಪಿ ರೂಸಿ ಫಿರ್ ಭೀ ದಿಲ್ ಹೈ ಹಿಂದೂಸ್ತಾನಿ. ಚೆಪ್ಪುಲ ಸಂಗತಿ ವಚ್ಚಿಂದ ಕಾಬಟ್ಟಿ మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
5: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
6: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
5: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడటం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
6: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
5: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన పీఎఫ్ఆర్డీఏ నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
7: గుడ్ మార్నింగ్ పిల్లలు.
8: గుడ్ మార్నింగ్ మేడం.
9: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
10: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక

0: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి. ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

మోదీ జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంతోతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు వారి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపును అందించడంపై ఇరు నేతలు చర్చించారు. ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటనలో రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. భారత్ నుంచి అస్త్ర, బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు, ఈవీఎంల సాంకేతిక సహకారం, సబాంగ్ పోర్ట్ సంయుక్త అభివృద్ది, స్టీల్, నికెల్ రంగాల్లో భారీ పెట్టుబడులపై ఇరుదేశాలు అంగీకారానికొచ్చాయి. E25 పెట్రోల్ను ప్రవేశపెట్టే ప్రతిపాదనలేవీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఇంధనం ఇంకా పరీక్షల దశలోనే ఉందని పేర్కొంటూ దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవాలని తెలిపింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని కేంద్రం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద విద్యార్థి సంఘాల JSE ఆందోళన చేపట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేలా ఉన్న జీవోను రద్దు చేయాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్లో జరిగిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు అభివృద్ధిపై కీలక దిశానిర్దేశం చేశారు. పర్యావరణ హిత AI డేటా సెంటర్ల నిర్మాణంలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. హైదరాబాద్ నీటి కష్టాల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని కవిత విమర్శించారు. కమిషన్ల కోసమే గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3 చేపట్టారని ఆరోపించిన ఆమె, కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా మల్లన్న సాగర్ నుంచి నీటిని ఎందుకు తెస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. పురుషుల క్రికెట్లో ఈ రాత్రి నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో జరగనున్న 5 మ్యాచ్ల సిరీస్లోని 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్తో భారతదేశం తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 3 గంటలు దాటి 4 నిమిషాలు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ ఎప్పుడూ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తోందని, విస్తరణ కాంక్ష లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండోనేషియా పార్లమెంటులో మోదీ ప్రసంగిస్తూ, రామాయణ కాలం నుంచి భారత్ ఇండోనేషియా దేశాల మధ్య సంబంధాలున్నాయని, ఇరు దేశాలు కలిసి పనిచేస్తే అనేక ప్రయోజనాలున్నాయని చెప్పారు. ఆ దేశంలో ఈవీఎం టెక్నాలజీకి భారత్ సహాయం అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అనేక సహాయ సహకారాలు అందజేస్తోందని, బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఒడిశాలోని నైని కోన్ బ్లాక్ సింగరేణికి వచ్చేలా చొరవ తీసుకున్నామని తెలిపారు. పరిపాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్దం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు అందించేందుకు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు ఆదిభట్ల తొర్రూరులో 338 కోట్ల రూపాయలతో హ్యామ్ విధానంలో చేపట్టనున్న 4 లేన్ల ఆధునిక రహదారుల నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ఈటెల రాజేందర్ చేసిన డిమాండ్ను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీయొద్దని స్వయంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA స్పష్టం చేసిందని, ఆ విషయాన్ని ఈటెల గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు ఖరారు విషయంలో ఈసీ నోటీసులకు సమాధానం చెప్పాలని కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. టీఆర్ఎస్ పార్టీ పేరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, అందువల్ల పార్టీ పేరు కోసం ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని కవితకు ఈసీ లేఖ రాసిన నేపథ్యంలో ఈసీ లేఖపై కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రానున్న 2-3 రోజుల్లో దేశమంతటా నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 10వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ మూడవ భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ మరియు వారి బృందం.

రామన్నున్నదాట కులాన గుల్ల రామన్నున్నాడు. రామన్న కాళ్ళ కాడ బిడ్డను వండబెట్టిండు కొడుక, నీ కాళ్ళు మక్తుల రాజు నని చెప్తా పెద్దరికం లేదు. ఆవుల పెండది ఇత్తా, గోవుల పెండది ఇత్తా.

పూటకు బుక్కడు పాలు పోసి నాకు బుక్కడు అన్నం పెట్టురా, నా కొడుకు రావన్నా. మాట వలకంగ శివగల్ల వాళ్ళు ప్రభగల్ల వాడు ఆ గొల్ల రావన్నే అన్నాడు. రాజా నువ్వు భయపడకు, నీ బిడ్డ కాదు నా బిడ్డ అనుకుంటా, నువ్వు నా తండ్రితో సమానం అనుకుంటున్నాని. ఆ మధ్య చెట్టు కింద వంగయ్య వాసాలు తుంగయ్య దూలాలతో పూరుగూడేసి ఆ కన్న బిడ్డ సంధ్యారాన్ని ఆడవించే గా

అడవి లోపల సంధ్యారాణి ఆడంగ పాడంగ ఐదేళ్ల పిల్ల అయితుంటే బిడ్డను చూసుకున్న తండ్రి సంబరపడుతున్నాడు. ఆ బిడ్డ ఎట్లెట్ల పెరుగుతున్న తండ్రి గట్ల గట్ల సంబరపడుతున్నాడు. ఆగు అడవిలో తిరిగి సింపుడు బట్టలు తీసుకొచ్చిన ఆయన శిలకమైన పట్నం లోపల రావణ లంగా బ్లౌజ్ జాకెట్ తీసుకొచ్చి ఇస్తుంటే కన్నా బిడ్డ గట్టిస్తున్నాడట. అడవి లోపల అసొంటి యొక్క అడవిలో సంధ్యార అని ఆగు అడవి లోపల ఆటల నెమలో పెరుగుతున్నదట. ఓ పెద్దలాలో ఇంత 12 ఏళ్ల పిల్ల అవుతుంది, పాలు బంద్ చేసింది అడవి లోపల నాయన ఇల్లు వాడవాడ తిరుక్కుండా బుచ్చ మెత్తుకుండా బతుకుతున్నారట. పెరిగే బిడ్డను కళ్ళ చూసిండ్రా తండ్రి, నా బిడ్డ పెరగబట్టే భగవంత నా కొడుకు కోడలు ఊరెళ్ళ కొట్టవట్రి చిన్ననాడు చిన్న అంటారు పెద్దనాడు పెద్ద అంటారు భగవంత ఎక్కడ పోతివే బామా సుశీల నీ నెత్తి మీద బరవంతా నా నెత్తి మీద పెట్టి పోతివా అని చెప్పి ఆయన రాజాక రాజుకు అప్పటిదప్పుడే గుండె పోటంటే హార్ట్అటాక్ అనే రోగం వచ్చి ఓ కాలు మీదకెళ్ళి ఓ చెయ్యి మీదకెళ్ళి ధనుర్వై దంచుకొచ్చి మీరు వాయి మించుకొచ్చి

పొట్టు వచ్చిన కొడలతో నా పండుగ నాకు బాధలున్న పోవగానే కలకలకల కంటికేడు సోకాలు తిత్తుంది గాబిడ్డ సంజారాని. అందుకే అంటారు నా తల్లులాలా ఆడవిళ్ళ పుట్టువాడి అదృష్టం ఈనమైన పుట్టువాడట. ఆడవిళ్ళకైనా కన్న తల్లన్నుండాలి, కన్న తండ్రన్నుండాలి. తల్లి చిన్నప్పుడు వాయపకమంతా తండ్రిను పానం బాయని చెప్పి కలకల కలకల కన్నీరు తెత్తుంటే ఆ గొల్లరామన్న ఊరికి వచ్చిండు. బిడ్డ ఎంత వేసిన మీ బాపులేసిరాడు. జరిగే కార్యం జరిగిన కట్ట ఈ కట్ట తీసుకొచ్చి అదే కారణం.

ఎంత వెళ్ళగొట్టిన పేరుకు ఒక కొత్త లేదాయే. 3 రోజుల శూనకం పెట్టింది, 11 రోజుల కర్మ చేద్దామంట నాయన నా బతికే అడక తిన బతుకాయే. మీరిద్దరు తల్లిదండ్రి కని నా యొక్క బతుకంత అడిపాలు ఏచిపోతున్నాయన. చిన్న ఉందని చిన్నవ దగ్గరికి వదునా, పెద్ద ఉందని పెద్దవ దగ్గరికి వదునా భగవంతన అని చెప్పి తండ్రి యొక్క బొక్కలన్నీ తెల్లబట్ట లోపల కట్టుకున్నదమ్మా. గంగలు కలిపిన గట్ల పుణ్యం ఉంటదా అని కల కల కల కల కన్నీరు తీసుకుంటా కాశీపురి పట్నం

కాశీ గంగ లోపల అయిన నా తండ్రి యొక్క బొక్కలు కలిపింది. బొక్కలు కలిపి గంగ గడ్డలెక్కుతుంటే నా తల్లులాలా కడుపుల కన్నం లేకపోయి, కంటికి నిద్ర లేకపోయి, ఒంటికి సుఖం లేకపోయి, చిన్న ఉందని చిన్నో దగ్గర కోదన, పెద్ద ఉందని పెద్దో దగ్గర కోదనని చెప్పి కలకల కలకల కన్నీరు తీసుకుంటా. అదే కాశీపురు పట్నం లోపల ఇల్లు తిరిగి వాడవాడ తిరిగి బుచ్చం ఎత్తుకుంటానని పోతుంటే అందసందాల సంధ్యారాన్ని కాశీరాజు కళ్ళ చూసిందయ్యా పెద్దనాలు. అందంగున్న బాలానిది ఏ ఊరు ఏ దేశము, నీ రూపం పుచ్చం అవతారం ఉన్నది కానీ పలుకులేమో రాజుల పలుకులు ఉన్నాయని మరికే. అగో గప్పుడు నా తల్లులాల సంధ్యారాని అగో కథ మొదలు పెట్టి ఇది వాడు రాకెట్ట నడిసిందో నల్ల ఊసిన దండకొచ్చినట్టు బంతి పూల దండ అల్లినట్టు తన చరిత్ర మొత్తం చెప్పుకుంటుంది. ఓ పెద్దలలో రాళ్ళ బిడ్డ నేనయ్యా, తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయింది, వాడి లోపల అన్నాడు వదిన ఊరెళ్ళ కొట్టిరన్న.

ఒకప్పుడు రాజాక రాజు కాశీరాజు కళ్ళ చూసి నా బిడ్డ ఏడువక బిడ్డ తల్లిదండ్రులు లేని పిల్లల గోసలు నాకు తెలుసు, నాకు కూడా అయ్యవ్వలేరు, నువ్వు రాజుల బిడ్డవే నేను రాజుల కొడుకునే, నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను అన్నదాట గాసంధ్యరాని. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఏమున్నది ఆది తండ్రి చెప్పిన మాటలు ఉరికాయ చెప్పి ఆది కచ్చి ఉరికచ్చి కాయక రాజు కాళ్ళ మీద పడుతుంటే అగో నిమ్మలు కొట్టి నీళ్ళు లేచి పచ్చలు కొట్టి పందిరి లేచి ఆకాశం మీద త్వరకు లేచి బుధవరంత గద్ద లేచి ఆ సంధ్యారానికి కాశీమహారాజుకు పెళ్లి పెళ్ళో అమ్మ పెళ్ళో జాజమకు రాలి.

ప్రధాన మాంగళ్యం తంత్ర నామేన మమ్మ దేవన ఏత్మ మతిపరకు మతిపరకు నాతి చేరామని మంత్రాలు చదవంగా ఇళ్ళ మెడ లోపల తాలి కట్టిండు గాకాశిరాజు. నాలుగు రోజుల్లో నాగెళ్ళి వేసిండు ఊరంతా అన్న సంతర్పణ పెడుతుండు. అగో 16 రోజుల 16 పండుగ వేస్తుండ్రు నా తల్లులాలా. అగో నాయన్న ఎక్కడోళ్ళు అక్కడ చుట్టాలు వెళ్ళిపోతుంటే

వరకు ఆ తల్లికి కాళశంకరుడు కళ్ళ చూసిండు. నా బిడ్డ అంత పేరు, ఇంత పేరు, సత్యబొంద పేరు అంటారు. నీ తండ్రి ఆత్మను తీసి కొడుకు పల వెత్తున అన్నాడట. ఆ శంకరుండు ఆ బాల సంధ్యరానికి అదే నెల ఆటే పోయింది. కళ లోపల నెల తప్పింది. 9 నెలలకు సక్కని

రోజు నాడు ఆ పిల్లగాని పేరు సూర్యకాంత మహారాజ్ అని పేరు పెట్టుకుంది. ఇక నాయన నన్ను మర్చిపోయింది, వదలని మర్చిపోయింది, ఆ తల్లి సంధ్యారాణి కాశీపురు పట్నంలో ఇక్కడ ఉండని గాని నాకు అసంటి యొక్క లోకాల శంకరుడు కన్న చూసి నరే సత్యశీల మహారాజు రమ్మాదేవి పడనిస్తాన్రా అయి పడనిస్తాన్రా ఒక అగ్గి పెట్టినవయ్యను ఆడవిళ్ళను ఊరెళ్ళకొచ్చినవురా కాలెత్తుదండి అవురా చెయ్యి ఎత్తుకొచ్చినవురా ఏడు దోషుల మన్ను పోసినవు అంతకు అంత మీ కట్టం అప్పిస్తాడు ఎక్కడ అప్పిస్తాడు ఎత్తనని చెప్పి ఆ కన్న తల్లి ఆత్మను తీసి ఆగో ఆయన అసలు రమాదేవి గర్భాన్ని ఎత్తుండు ఓ పెద్దలను చక్కని యొక్క రమాదేవికి మీరు సుక్కల అసొంటి బిడ్డ పుట్టినది. 21వ రోజు నాడు ఆ పిల్ల పేరు చూసినట్టుందని.

చూసినట్టుంది ఆ బాల సుమలతరానా అని. ఆగో ఏనాడు పేరు పెట్టినో, ఆగో నా ఇన్న అసొంటి యొక్క పేరు పెట్ట వరకే ఆ తల్లి సంబరపడుతూ సంతోషపడుతూ ఉన్నదమ్మా. ఆ పిల్ల పుట్టిన గడియల్లే సత్యశీల మహారాజుకు రమాదేవికి

అప్పుడు సుమలతనాన్ని గడగడగడగడ గాత పెట్టింది. మా అవ్వ ఇంత పని చేసింది, మా అయ్య ఇంత పని చేసిందా అని చెప్పి అవ్వను అయ్యను దొరకబట్టి మారుమారు దెబ్బలు కొట్టి ఇద్దరికి 14 దోషుల మన్ను పోసి ఇంట్లుండద్దు, మీరు బాపమ్మ కగ్గి పెట్టలేరట, అందరు చెప్తున్నారు తాతను మేనత్తను ఊరెళ్ళగొట్టి రాట, నువ్వు అవ్వవు కాదు అయ్యవు కాదని మారుమారు దెబ్బలు కొట్టుకుంటా. నాకు తన కడుపున పుట్టిన బిడ్డనే సుమలతనాన్ని ఊరెళ్ళ కొడుతుంది అయ్యా. ఇంకే అంటారు ఇప్పటికైనా ఎప్పటికైనా.

తప్పు చేసుకున్నంత మాదేమంటారు? ఏ అడవిల్లో గాని నాయన ఏ కోడలది గాని, అత్త ఒకప్పటి కోడలేనాట, నేటి కోడలు రేపటికి అత్తలే అవుతారాట. అత్తమామ సేవ చేస్తేనే మనకు వచ్చిన కోడలు మన సేవ చేస్తారు, అయ్యవ సేవ చేస్తేనే మనకు వచ్చిన పిల్లలు మన సేవ చేస్తారాట. అందుకోసమని నాయన ఎడ్లెనక ముడ్లే ముడ్లెనక ఎడ్లే ఉంటాయాట. ఎక్కడ వదు భగవంతాన్ని ఇద్దరు ఆలు మోలు కలకలకల.

ఎక్కడ పోదాము బామా, ఏ రాజ్యం వెళ్ళిపోదామని కలకల కలకల కలకల కన్నీరు తీసుకుంటూ పోతుంటే లోకాల శంకరుడు కళ్ళ చూసిండు. సుఖపడనిస్తాండ్రే, అయి పడనిస్తాండ్రే, ఎక్కడ పోయినవరా సూర్య భగవాన్, ఎక్కడ పోయినవరా గాలి దేవా, ఏడు రోజుల ఎండ, ఏడు రోజుల గాలి ఒక్కసారి పెట్టు మన వరకే, ఏడు రోజుల ఎండ, ఏడు రోజుల గాలి ఒక్కసారి పెడుతుంటే ఎండల వేడికి బండల దగ్గరకు కలకల కలకల కన్నీరు తీసుకుంటా, అదే కాశీ గంగల వాడి పానం తీసుకుందామని బయలుల్లి వస్తుండ్రయ్యా పెద్దలారా, కాశీ గంగల వాడి పానం తీసుకుందామని చెప్పి ఇద్దరాలు మొగలు కలకల కలకల కలకల కన్నీరు తీసుకుంటా, వాడివి తొగలు పట్టుకొని భగవంతుని యాద చేసుకుంటా, అసలు

అన్నం పెట్టలేరమ్మా. కాశీపురపట్నంలో శల్లున్న సంఘం తెలివైశల్లకు లేక వైన సంఘం తెలివైశల్లకు కొడుకు

చూడు కన్నబిడ్డ సంధ్యారాని ఇవాళ బుచ్చగారు లచ్చిదని చెప్పి బుక్కడు అన్నం తీసుకుని బంగారు పళ్ళంలో అన్నం తీసుకుని ఎందుకు వస్తుంది అన్నని వదలని చూసింది బిట్టలు వీరిపోయింది పురుగులు బల్లలు పడుతున్నాయి అయినా అన్న వదిన చెల్లె నేర్పడి ఎత్తలేరు ఇప్పుడు ఉరికొచ్చింది చెల్లే ఇంత పైన రా అన్న మీకు రోగం పుట్టిందిరా అన్న మన దేశం ఎటువేమన్నా రాజ్యం ఎటువేనా అని చెప్పి నాకు పురుగులు మళ్ళలు తీసేస్తుంటే అప్పుడు ఇద్దరాలు మొగలు రావో దేవుడో కళ్ళ మీద వాడి చెల్లేని లగ్గం చేయలేము తల్లి కగ్గి పెట్టలే తండ్రి కగ్గి పెట్టలేము అంటుడేటప్పుడు అన్నది సంధ్యారాణి అన్నా మీరు వెనక్కి నాకు దిక్కు దీమోలుంటారు అవ్వలేని బిడ్డనైనా నేను అయ్యలేని బిడ్డనైనా కాశీ గంగల తానం చేసి పూజలు కట్టుండ్రి మీకు రోగం పోతుందని చెప్పిందాట గాకన్న బిడ్డు అందుకే అంటారు ఇప్పటికైనా అడవిల్ల సట్టిత శాపనైతే దివిస్త దివనార్థ అవుతుందట ఆయన ఇద్దరు వాళ్ళు గుళ్ళల్లో పూజలు కడుతుండేటప్పుడు శంకరుడు కళ్ళ చూసిండు ఇప్పుడు చెల్లె అది కచ్చింది భగవంతుడు అది కచ్చినారని చెప్పి కూరడు బండారు వట్టి వాళ్ళ మీద కొట్టిండు ఆ శంకరుడు గోరడు బొండారు పెట్టి వాళ్ళ మీద కొట్ట వరకు వాళ్ళ రోగం పోయింది అప్పుడు శంకరుడు భయక ప్రత్యక్షమైన కొడుక మీ శల్యకు లేకలేక ఒక్కగానొక్క కొడుకు నీకు లేకలేక ఒక్కగానొక్క బిడ్డ మీ శల్యకు కొడుకుని బిడ్డ నుంచి లగ్గం చేసి రాజా పట్టాభిషేకం కట్టు అని చెప్పిండు ఆ శంకరుడు అప్పుడు శల్య కొడుకు అసలు

సూర్యకాంత మహారాజుకు సుమనతరానికి పెళ్లి చేసి సురేంద్రాపురి పట్నం పట్టాభిషేకం గట్టిండ్రు. నాకు అన్న వదిలిందు సల్లంగా ఉన్న రాత వీరికి సంధ్యారాణి కథ సంపూర్ణమైతుంది. ఈ కథ విన్న వారికి నూరెళ్ళని

మీరింతవరకు సంధ్యారాణి కథ ఒగ్గు కథ 3వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ, సినిమా పాటలు వింటారు. ముందుగా ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం సంగీతం, ఎంఎం కీరవాణి, సాహిత్యం వేటూరి సుందర రామమూర్తి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తవా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: చిత్రగీతాలలో తర్వాత ముఠామేస్త్రి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం సంగీతం రాజుకోటి.

0: స్త్రీ.
1: శభాష.
2: చివరిగా పుష్ప చిత్రం కోసం ఇంద్రావతి పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయశ్చిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు 6:50. అంశం సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువుల, జీవాల ప్రాముఖ్యత గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా స్థానంలో జరిగిన పెరటి నాటుకోళ్ల పెంపకంపై జరిగిన రైతులకు శిక్షణ కార్యక్రమం గురించి రేడియో నివేదిక ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, ఇందులో వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు పాల్గొంటారు. కార్యక్రమం నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:03 లలిత సంగీత కార్యక్రమం. కె కళ్యాణ్ వసంత్ గారు ఆలపించిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్, 9:30 మెనీటాక్ మెంథాన్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 శ్రీమతి సత్యాంజనేయ భాగవతారిణి గారిచ్చే నలచరిత్ర హరికథ ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన, లింగ వివక్ష గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం ప్రసారమవుతుంది. పొలం పనులు రేపు ఉదయం 6:35

0: శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు గురించి వివరాలు వినవచ్చు. 7 గంటలకు వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక నివేదిక అందిస్తారు శ్రీ జి శాంతి సుజీత్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో తష్వ శ్రీ సాగర్ల సత్తయ్య గారి కథానిక ప్రసారమవుతుంది. అనంతరం ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ పుప్పల గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు గారి వైలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 11:03 భక్తి సంగీత కార్యక్రమం జేఎన్ గిరిజకుమారి గారి గాత్రం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కిషోర్ ఆమోంఖర్ గారి గాత్రం వినవచ్చు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 నిశీగంత్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మైరావన కథ చిందు యక్షగానం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఆలపించేవారు శ్రీ పిన్నింటి దైవకుమార్. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు అంశం. వానాకాలంలో కంది పంట సాగు గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి నెల్లూరు కెనరా బ్యాంక్ ఏఏఎస్కే కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:03 నాటిక ఆత్మార్పణ తెలుగు చేత శ్రీమతి కె రాజేశ్వరి. 9:15 స్పాట్ లైట్. 9:30 చర్చా కా విషయ్ హై ఢిల్లీ కేంద్రంలో ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10:40 పాత సినిమా పాటలు మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ये आकाशवाणी है. अब आप मोहम्मद हुसामुद्दीन मतीन से उर्दू में इलाकाई खबरें सुनिए. सबसे पहले सुर्खियां. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी के दौरे इंडोनेशिया के दौरान हिंदुस्तान और इंडोनेशिया ने स्ट्रेटेजिक याददाश्त मुफाहमत पर दस्तखत किए हैं. इस मौके पर वज़ीर-ए-आज़म नरेंद्र मोदी को इंडोनेशिया का आलातरीन शहरी एजाज डिपोर्ना से नवाजा गया है. तेलंगाना में बरवक्त तनख्वाहों की अदायगी के लिए कॉन्ट्रैक्ट स्टाफ डाटा को डिजिटलाइज किया जाएगा. वज़ीर-ए-आला ने 100 दिन का डिजिटल गवर्नेंस का हदफ मुकर्रर किया है. मरकजी वजीर किशन रेड्डी ने ऐलान किया कि मरकज ने इसकी माली हालत को बहाल करने के लिए बगैर नीलामी के सिंगरनी को तादेचरला 2 कोल ब्लॉक अलाट किया है. तेलंगाना बीजेपी ने एसआईआर के अमल में कांग्रेस और एआईएमआईएम की बदाखलत का इल्जाम लगाते हुए ईसीआई में शिकायत दर्ज कराई. और वजीर सीताक्का ने तेलंगाना में अल्लेनो पानी की किल्लत से निपटने के लिए फाल एक्शन प्लान की हिदायत की है. और पेशन खबरें तफसील से. इंडोनेशिया के जकार्ता में वफूद की सतह पर बातचीत के दौरान वजीर आजम नरेंद्र मोदी और इंडोनेशिया के सदर अबू सुबियांतो ने दिफा अहम मादनियात जिरात स्टील और उभरती हुई टेक्नोलॉजीज में दो तरफा ताउन को वसत देने के लिए मुफाहमत की कई अहम याददाश्तों पर दस्तखत किए हैं. दोनों मालिक ने जकार्ता में आईआईएम बेंगलुरु का ब्रांच कैंपस कायम करते हुए मैन्युफैक्चरिंग फूड सिक्योरिटी और डिजिटल ताउन को फरोग देने पर भी इत्तेफाक किया. सदर प्रभु ने इस वसी तजारती बहरी और तालीमी माहदों के बाद हिंदुस्तान को एक काबिल एतमाद स्ट्रेटेजिक पार्टनर के तौर पर सराहा. इस जामे स्ट्रेटेजिक पार्टनरशिप को मजबूत बनाने के लिए सदर इंडोनेशिया ने उस्ताना मेडिका में एक रस्मी इस्तकबाल के दौरान वजीर आजम नरेंद्र मोदी को इंडोनेशिया के आला तरीन शहरी एजाज बुंतांग अरिपोर्ना से भी नवाजा है.
2: दो हजार 2018 में बनी हमारी कॉम्प्रिहेंसिव

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందించేందుకు వారి వివరాలను డిజిటలైజ్ చేసి 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరెడ్డి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాటిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎలినినో ప్రభావం వల్ల తెలంగాణలో తలెత్తే తాగునీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్దం కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్టంలో డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ 100 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పరిపాలనలో పారదర్శకత పెంచాలని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపు ఖచ్చితంగా జీతాలు అందేలా వారి వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అన్నారు. రాష్టంలోని వివిధ ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు తెలపడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరేలా పూర్తిస్థాయి డిజిటలైజేషన్ కోసం అవసరమైన చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

0: సింగరేణి సంస్థకు ఎలాంటి వేలంపాట లేకుండానే తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, అలాగే సంస్థకు సుమారు 64,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరడమే కాకుండా వేలం ప్రీమియం రూపంలో కట్టాల్సిన 2,550 కోట్ల రూపాయలు ఆదా అవుతాయన్నారు. 182 మిలియన్ టన్నుల నాణ్యమైన గ్రేడ్ 8 బొగ్గు నిల్వలు ఉన్న ఈ బ్లాక్ ద్వారా రాబోయే 40 నుంచి 50 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి చేయవచ్చన్నారు. దీని ద్వారా 1200 మందికి ఉపాధి లభించడంతో పాటు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో 16,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు.
1: తాడిచెర్ల 2 లో బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. గ్రేడ్ G8 అంటారు. చాలా మంచి గ్రేడ్ కింద లెక్క ఈ బొగ్గు. అది సింగరేణికి చాలా లాభాలు చేకూరుస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియొస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి కూడా 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ తాడిచెర్ల 2 బ్లాక్ ద్వారా మరి లభిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియొస్తున్నాను.
0: తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల సంక్షేమ విధానాల రూపకల్పనపై హైదరాబాద్లోని అమరవీరుల స్మారక చిహ్న వద్ద జరిగిన ఉన్నతస్థాయి రాష్ట కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వైద్య సేవలు, గృహవసతి, పెన్షన్లకు సంబంధించి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారుల నుంచి కీలక సూచనలను సేకరించారు. ఈ ఫీడ్బ్యాక్ను నివేదిక రూపంలో పొందుపరిచి ముఖ్యమంత్రి ఆమోదం కోసం సమర్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే నైపుణ్యాభివృద్ది, ఆర్థిక సహాయ పథకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. దీంతోపాటు ఈ నెల 16 నుంచి సంప్రదాయ వృత్తుల మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించిన మంత్రి, వసతి గృహాల్లో నాణ్యమైన వసతులను నిర్ధారించడానికి నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి నీటి విడుదలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్డీఏసీఏ సంస్థనే నిషేధించిందని అన్నారు. ఈ విషయంలో తారక రామారావు టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్లు చేస్తున్న రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా ఎండగడుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్_HYND ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం ఇప్పటికే తీర్మానం చేసి సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బంజారాల శీతల పండుగలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ,
2: కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోసుకున్న ఆ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక్క వారి మీద శిక్షించకుండా పరోక్షంగా కాపాడుకుంటూ మళ్ళా కాంగ్రెస్ నేను నిందలేస్తాను. ఏమాత్రం నీకు బాధ్యత గల మంత్రి నువ్వు అనుకుంటే తక్షణమే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలే.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, 20 మండలాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని, ఈ ఫారాలను అప్లోడ్ జరుగుతోందని తెలిపారు.
3: అందరు ఎన్యూమరేట్ ఫార్మ్స్ అని ఫిలప్ చేసి బిఎల్ఓలకి ఇచ్చి రిసిప్ట్ తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. దయచేసి అందరికి చెప్పండి, వెంటనే ఫార్మ్స్ ఫిలప్ చేయండి. ఒక ఓటర్ కూడా ఓటర్ లిస్ట్ లో పేరు మిస్ కావడానికి వీలు లేదు.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సరిగ్గా వినియోగించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. అసిఫాబాద్ కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వం నిధులకు సంబంధించి జిల్లా కలెక్టర్ హరిత అధ్యక్షతన నిర్వహించిన దిశ మానిటరింగ్ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అసిఫాబాద్ ఆకాంక్షిత జిల్లాగా ఉందని, అందువల్ల కేంద్రం నిధులను సరిగా వినియోగించుకోవాలని, శాఖల వారీగా లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి దిశ సమావేశం నిర్వహించాలని తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్, ఎంఐఎంలు బూత్స్థాయి అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, గత ప్రభుత్వాలు సైతం ఎంఐఎంకు మద్దతు ఇస్తూ వచ్చాయని ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో బూత్స్థాయి అధికారులు ఓటర్ల నమోదు ఫారాలను ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయకుండా నేరుగా ఎంఐఎం పార్టీ నిర్వహిస్తున్న

0: శిబిరాలకు తరలిస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. అంతేకాకుండా ఆ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన యాప్ను అనధికారికంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్, కరీంనగర్ వంటి నగర ప్రాంతాల్లో లోపాలు ఉన్నాయని బీజేపీ గుర్తు చేసింది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు వేరువేరు పోలింగ్ బూతుల్లో నమోదు కావడం వల్ల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎలినినో ప్రభావం అవకాశం ఉన్న నీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. తెలంగాణ తాగునీటి సరఫరా బోర్డు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు నీరందించే 29 జలాశయాల నిల్వ స్థాయిలను పర్యవేక్షించాలని, నీటిపారుదల శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ప్రభావిత జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా చూసేందుకు భూగర్భ జలాల ఆధారిత ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీకి తెలంగాణ రక్షణ సేనాని పేరును ఖరారు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై నేరుగా జోక్యం చేసుకోకుండా మొదట కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 23వ తేదీన జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వాల్సిందిగా కవితను ఆదేశించింది. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు తగ్గించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాములతో కూడిన ప్రముఖ విద్యావేత్తలు, న్యాయమూర్తులు, సామాజిక విశ్లేషకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం విద్యా హక్కు చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందించేందుకు వారి వివరాలను డిజిటలైజ్ చేసి 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకును వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వైశ్విక శాంతి స్థిరతాయై భారత ఇండోనేషియా దేశయోర్ రణనీతిక సంధి సుదృఢీకరణాయ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః ఆహ్వానం. జకార్తాయాం ఇండోనేషియా సంసదః సంయుక్త సత్రం చ సంబోధితవాన్. భారత ఇండోనేషియా దేశయోర్మధ్యే మహత్వపూర్ణ ఖనిజ నవోన్మేషీ ప్రౌద్యోగికీ, కృషి అథ సాముద్రిక సురక్షా ఇత్యాదిషు వివిధ విషయేషు ప్రముఖ సంధిపత్రాణి పరస్పరం వినిమయీకృతాని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తా నగరే ఇండోనేషియా దేశస్య సర్వోచ్చ నాగరిక సమ్మానేన బింతంగ్ ఆదిపూర్ణ ఇత్యుపాధినా సమలంకృతః. కేరళరాజ్యస్య వయనాడ్ జనపదే ఏకస్మిన్ సురంగ మార్గ నిర్మాణ స్థలే సంజాతేన దారుణ పంకపాతేన త్రయః జనాః పంచత్వే విలీనాః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగస్య పూర్వసూచనానుగుణం ఆగామిషు 3 దినేషు దేశస్య విభిన్నేషు ప్రాంతేషు విశేషతః గుజరాత్, హర్యాణా, పంజాబ్ అథ రాజస్థానస్య చ కేషుచిత్ క్షేత్రేషు ప్రావృట్ స్థితిః సర్వథా అనుకూలా వర్తతే. అపి చ పురుష క్రికెట్ ప్రతిస్పర్ధాయాం అంతారాష్ట్రీయ శృంఖలాయాః ద్వితీయే తృతీయే ద్వంద్వే భారతం అద్య రాత్రౌ నాటింగం నగరస్య ట్రెంట్ బ్రిడ్జ్ ఇత్యస్య ఇంగ్లాండ్ దళేన సహ స్పర్ధిష్యతే. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా జకార్తానగరే ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతినా ప్రబోవో సుబియాంతో ఇత్యనేన సహ ద్వైపాక్షిక సంబంధం సుదృఢం కర్తుం సహైవ ద్వయోః దేశయోః వ్యాపక రణనీతిక సంధేః కృతే నూతన ఊర్జాం ప్రదాతుం ప్రతినిధి మండల స్తరీయం విచార వినిమయం అకారి. ద్వయోః రాజనేత్రోః సముపస్థితౌ రక్షా మహత్వపూర్ణ ఖనిజ కృషి సాముద్రిక సహయోగ నవోన్మేషీ ప్రౌద్యోగికీ ఇత్యాదిషు వివిధ క్షేత్రేషు

ఇన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ద నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ ఇన్ ద బాండింగ్ ఆటమ్స్ అండ్ ద రిలేటివ్ ఎనర్జీస్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. ద టూ మోడల్స్ ఆఫ్ కెమికల్ బాండింగ్ దట్ అడ్రస్సెస్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ వ్యాలెన్స్ బాండ్ థీరీ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థీరీ. ఫస్ట్ వి గో త్రూ వ్యాలెన్స్ బాండ్ థీరీ. ఇన్ 1916 జిఎన్ లూయిస్ ప్రపోజ్డ్ దట్ ఏ కెమికల్ బాండ్ ఫార్మ్డ్ బై ది ఇంటరాక్షన్ ఆఫ్ టూ షేర్డ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ విత్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ యాజ్ లూయిస్ స్ట్రక్చర్. ఇన్ 1927 ద హైట్లర్ అండ్ లండన్ థీరీ వాజ్ ఫార్ములేటెడ్ విచ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఎనేబుల్డ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ బాండింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ది హైడ్రోజన్ మాలిక్యూల్ బేస్డ్ ఆన్ క్వాంటమ్ మెకానికల్ కన్సిడరేషన్స్. స్పెషలీ వాల్టర్ హైట్లర్ డిటర్మైన్డ్ హౌ టు యూజ్ స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఇన్ 1926 టు షో హౌ టు హైడ్రోజన్ ఆటమ్ వేవ్ ఫంక్షన్స్ జాయిన్ టుగెదర్ విత్ ప్లస్ మైనస్ అండ్ ఎక్స్చేంజ్ టర్మ్స్ టు ఫార్మ్ ఎకోవలెంట్ బాండ్. హీ దెన్ కాల్డ్ అప్ హిజ్ అసోసియేట్ ఫిట్జ్ లండన్ అండ్ దే వర్క్డ్ అవుట్ ది డీటెయిల్స్ ఆఫ్ ది థీరీ ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద నైట్. లేటర్ లినస్ ఫౌలింగ్ యూజ్డ్ ద పెయిర్ బాండింగ్ ఐడియాస్ ఆఫ్ లూయిస్ టుగెదర్ విత్ హైట్లర్ అండ్ లండన్ థీరీ టు డెవలప్ టూ అదర్ కీ కాన్సెప్ట్స్ ఇన్ వ్యాలెన్స్ బాండ్ థీరీ. రెజొనెన్స్ థీరీ ఇన్ 1928 అండ్ ఆర్బిటాల్ హైబ్రిడైజేషన్ ఇన్ 1930 పాస్టులేట్స్ ఆఫ్ ది వ్యాలెన్స్ బాండ్ థీరీ. ద ఓవర్లాప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇస్ గివెన్ బై ది ఫాలోయింగ్ ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థీరీ. ద ఆటమ్స్ విచ్ యునైట్ టు ఫార్మ్ ఏ మాలిక్యూల్ కంప్లీట్లీ రిటైన్ దేర్ ఐడెంటిటీస్ ఇన్ ద రిజల్టింగ్ మాలిక్యూల్. దిస్ ఈస్ ద ఫస్ట్ పాస్టులేట్. అండ్ ద సెకండ్ పాస్టులేట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ కోవలెంట్ బాండ్ ఈస్ డ్యూ టు ఓవర్లాప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇఫ్ టూ ఆటమ్స్ ఈచ్ హ్యావింగ్ అన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ కమ్ టుగెదర్ ద ఆటామిక్ ఆర్బిటాల్స్ అకామిడేటింగ్ దీస్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆన్ ఓవర్లాపింగ్ దట్ ఈస్ ఎలక్ట్రాన్ వేవ్స్ ఇంటరాక్షన్ అండ్ ద స్పిన్స్ ఆఫ్ ది టూ ఎలక్ట్రాన్స్ గెట్ మ్యూచువల్లీ న్యూట్రలైజ్డ్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ విచ్ ఈస్ లోకలైజ్డ్ బిట్వీన్ ది టూ ఆటమ్స్. ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద అటామిక్ ఆర్బిటాల్స్ హ్యావ్ ప్యారలల్ స్పిన్స్ నో బాండ్ ఫార్మేషన్ విల్ అక్కర్ అండ్ నో మాలిక్యూల్ విల్ బి ఫార్మ్డ్. దిస్ ఈస్ ద సెకండ్ పాస్టులేట్. కమింగ్ టు ద థర్డ్ పాస్టులేట్, ఇఫ్ ద అటామిక్ ఆర్బిటాల్స్ పొసెస్ మోర్ దెన్ వన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మోర్ దెన్ వన్ బాండ్ కెన్ బి ఫార్మ్డ్. ద ఓవర్లాపింగ్ అటామిక్ ఆర్బిటాల్స్ కెన్ డిఫర్. ద టూ టైప్స్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ ఆర్ సిగ్మా అండ్ ఫై. సిగ్మా బాండ్స్ అక్కర్ వెన్ ద ఆర్బిటాల్స్ ఆఫ్ టూ షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఓవర్లాప్ హెడ్ టు హెడ్. ఇన్ ద ఫై బాండ్ అక్కర్ వెన్ టూ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ వెన్ దే ఆర్ ప్యారలల్. ఫోర్త్ పాస్టులేట్స్, ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ పెయిర్డ్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ కెనాట్ టేక్ పార్ట్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. దే కెన్ ఓన్లీ టేక్ పార్ట్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్ ఇఫ్ దే కెన్ బి అన్పెయిడ్ విత్ ద యూజ్ ఆఫ్ లాట్ ఎనర్జీ. దిస్ ఈజ్ సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫాస్ఫరస్ విచ్ ఫార్మ్స్ PF5 ఫాస్ఫరస్ పెంటాఫ్లోరైడ్ బై షేరింగ్ 5 ఎలక్ట్రాన్స్, 3 ఫ్రమ్ ది 3 అన్పెయిడ్ పి ఎలక్ట్రాన్స్ అండ్ 2 ఫ్రమ్ ది పెయిడ్ ఎస్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్. అండ్ ఫిఫ్త్ పాస్టులేట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది కోవలెంట్ బాండ్ ఈజ్ రిలేటెడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ద అటామిక్ ఆర్బిటాల్స్. ద మోర్ ద టూ బాండింగ్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ ద మోర్ ద బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ బిట్వీన్ ది న్యూక్లియై వేర్ దే కెన్ మినిమైజ్ ది న్యూక్లియర్ రిపల్షన్స్ అండ్ మ్యాక్సిమైజ్ ది అట్రాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ దెమ్సెల్ అండ్ బోత్ న్యూక్లియై జాయింట్లీ. అకార్డింగ్ టు ద వ్యాలెన్స్ బాండ్ థీరీ, ఏ కోవలెంట్ బాండ్ రిజల్టింగ్ ఫ్రమ్ ది ఓవర్లాప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ రిక్వైర్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఓవర్లాపింగ్ అటామిక్ ఆర్బిటాల్ ఆఫ్ ఎన్ ఆటమ్. దస్ కార్బన్

0: ఆర్ ప్రజెంట్ ఇన్ ద వేరియస్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యాజ్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వేరియస్ అటామిక్ ఆర్బిటాల్స్. ద సెకండ్ వన్, ద అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ కంపేరబుల్ ఎనర్జీస్ అండ్ ప్రాపర్ సిమెట్రీ కంబైన్ టు ఫార్మ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. వైల్ యాన్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఎన్ అటామిక్ ఆర్బిటాల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వన్ న్యూక్లియస్, ఇన్ ఎ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఇట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టూ ఆర్ మోర్ న్యూక్లియై డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్. దస్ ఎన్ అటామిక్ ఆర్బిటాల్ ఈజ్ మోనోసెంట్రిక్ వైల్ ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈజ్ పాలిసెంట్రిక్. ద నంబర్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు ది నంబర్ ఆఫ్ కంబైనింగ్ అటామిక్ ఆర్బిటాల్స్. వెన్ టూ అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ టు టూ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్, వన్ ఈజ్ నోన్ యాజ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ వైల్ ద అదర్ ఈజ్ కాల్డ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ద బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ హ్యాస్ లోవర్ ఎనర్జీ అండ్ హెన్స్ గ్రేటర్ స్టెబిలిటీ దెన్ ది కరస్పాండింగ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. జస్ట్ యాజ్ ద ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అరౌండ్ ఎ న్యూక్లియస్ ఇన్ ఎన్ ఆటమ్ ఈజ్ గివెన్ బై ఎన్ అటామిక్ ఆర్బిటాల్, ద ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అరౌండ్ ఏ గ్రూప్ ఆఫ్ న్యూక్లియై ఇన్ ఎ మాలిక్యూల్ ఈజ్ గివెన్ బై ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్. ద మాలిక్యులర్ ఆర్బిటాల్ లైక్ అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద అకార్డెన్స్ విత్ ద ఆబ్బో ప్రిన్సిపల్ ఒబేయింగ్ ద పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అండ్ ద హుండ్స్ రూల్. ఇన్ దిస్ వే ద వ్యాలెన్స్ బాండ్ థీరీ అండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ బోత్ ద థీరీస్ కెన్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ అండ్ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ.
1: వీఆర్ లిజనింగ్ టు శ్రీ డి కోటేశ్వరరావు ఆన్ ద టాపిక్ వ్యాలెన్స్ బాండ్ థీరీ అండ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థీరీ ఫ్రమ్ కెమిస్ట్రీ.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం.

0: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800-117-00, 1800-117-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఆకాశవాణి సమయం 6:50.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల యొక్క ప్రాముఖ్యత. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాలను ఉపయోగించి చక్కగా కాపాడుకొని సంరక్షించుకొని చక్కటి లాభాల బాటలో నడవాలని రైతులందరికీ తెలియజేస్తున్నారు ఈ జాగ్రత్తలు. మిశ్రమ వ్యవసాయము లేదా సమగ్ర వ్యవసాయం అనగా రైతులు తమ కమతములో ఏక పంట సాగుకు బదులుగా నిర్దిష్ట ప్రణాళికతో కుటుంబ పోషకావసర పంటలను, పండ్ల తోటలను, కూరగాయలను, పశుగ్రాసాలను, తద్వారా పశువుల పెంపకం, మేకలు, గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం, ఇంకా ఇతర అనుబంధ వ్యాపకాలను చేపట్టి సాగు చేసుకోవడమే ఈ సమగ్ర వ్యవసాయం యొక్క ప్రత్యేకత. ఈ సమగ్ర వ్యవసాయంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పంటలతో పాటు పశువులు, మేకలు, కోళ్లు కలిపి ఒక హెక్టార్లో సాగు చేస్తే 2.5 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని నిరూపించారు. అయితే ఏకపంట జీవాల్లో ఆయా కాలాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రానున్న వేసవి కాలంలో ఈ మిశ్రమ వ్యవసాయం రైతులు చేపట్టవలసిన తగు జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో వేసవి సాగుకు అనువైన పంటల్లో పప్పు దినుసులకు సంబంధించి, పెసర్లు, మినుములు, నూనె గింజలకు సంబంధించి, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, చిరుధాన్యాలకు సంబంధించి సజ్జలు, అదేవిధంగా పాడి పశువుల పచ్చిమేతకు పశుగ్రాసాలు ముఖ్యమైనవి. వేసవిలో నీటి

పరుదలతో సాగు చేస్తారు. అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ప్రతి 10-15 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. ఈ నీటి తడి కూడా ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత ఇవ్వాలి. వేసవిలో నీటి కొరతను అధిగమించడానికి అంతర్ కృషి పంటలు మధ్యలో తరచుగా చేస్తుండాలి. తద్వారా కలుపు మొక్కలను నివారించడంతో పాటు ప్రధాన పంటకు నీటి వినియోగం పెరుగుతుంది. వేసవి పంటకు పైపాటు ఎరువులతో పాటు పంట మధ్యకాలంలో 13:0:45 లేదా 19:19:19 ఎరువులను పిచికారి చేయాలి. వేసవి సాగులో పప్పు దినుసులకు నువ్వుల పంటకు రసం పీల్చే పురుగుల బెడద ఉంటుంది కాబట్టి వాటిని అరికట్టడానికి లీటర్ నీటికి 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల వల్ల పల్లాగు తెగులు సంభవిస్తుంది. చిరుధాన్యానికి సంబంధించిన సజ్జ పంటకు బూజు తెగులు ప్రభావం ఉంటుంది. వీటిని నివారించడానికి లీటర్ నీటిలో 2 గ్రాముల మెటాలాక్సిల్ కలిపి పిచికారి చేయాలి. ఇక పశువుల గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. వేసవిలో అధికంగా

ధాన్యానికి సంబంధించిన సజ్జ పంటకు బూజు తెగులు ప్రభావం ఉంటుంది. వీటిని నివారించడానికి లీటర్ నీటిలో 2 గ్రాముల మెటాలాక్సిల్ కలిపి పిచికారి చేయాలి. ఇక పశువుల గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. వేసవిలో అధికంగా పాలిచ్చే గేదెలు, సంకరజాతి పశువులు ఎక్కువగా ఉష్ణతాపానికి లోనవుతాయి. పశువులకు కూడా దెబ్బ తగిలినప్పుడు శ్వాస కొట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా తులుతూ నడుస్తాయి, సొంగ కారణం లాంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నీడ ఉన్న ప్రదేశాల్లో కట్టేయాలి. గోనె పట్టాలను వాటిపై కప్పి నీళ్లు చల్లుతుండాలి. వేసవిలో పశువుల పాల ఉత్పత్తి నాణ్యత తగ్గిపోతాయి, కాబట్టి వాటికి మేత నీరు ఎక్కువగా అందించాలి. పశువులకు పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3 నుండి 4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసాన్ని ఇచ్చే సుబాబుల్, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి కానీ వరిగడ్డి కానీ పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. పశువుల పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3 నుండి 4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసానిచ్చే సుబాబులు, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి కానీ వరిగడ్డి కానీ పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. కప్పు మీద ఆస్బెస్టాస్ షీట్స్ వాడాలి. కల్చర్ లేదా టిన్ షీట్స్ వేసినట్లయితే ఆ కప్పు మీద తెల్లని పెయింట్ వేస్తే పరివర్తనం వల్ల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పాకలో ఫ్యాన్స్, కూలర్స్ వాడవచ్చు. స్ప్రింక్లర్లను కూడా పెట్టుకోవచ్చు. వేసవి కాలంలో పశువులను ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత మేతకు తీసుకువెళ్లడం వల్ల వాటికి వడదెబ్బ తగలకుండా నియంత్రించుకోవచ్చు. వేసవిలో గొర్రెల పెంపకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేసవిలో ఎండ తీవ్రత వల్ల గొర్రెల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అవి ఎండతాపానికి గురవుతాయి. అలాంటప్పుడు వాటి నుండి సొంగ కారణం, నెమరు వేయడానికి కావలసిన లాలాజలం అందకపోవడం వల్ల జీవక్రియ తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు మేత మీద ఆసక్తి చూపించవు. త్రాగిన నీళ్లు కూడా చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. అధిక దాహం వల్ల మురికి గుంటల్లో నీరు త్రాగడం వల్ల అజీర్తి వ్యాధికి లోనవుతాయి. హార్మోన్ల అసమతుల్యత జరగడం వల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యత చాలా వరకు తగ్గిపోతుంది. వేసవిలో గొర్రెలను ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో, సాయంత్రం 6 గంటల తర్వాత మేతకు తీసుకుని వెళ్లడం వల్ల గొర్రెలు వేడితాపానికి తక్కువగా గురవుతాయి. వేసవిలో ఎక్కువ నీళ్లు త్రాగడం వల్ల తక్కువ మేత తింటాయి. కాబట్టి పెట్టే కొంచెం మేతైనా అధిక పోషక విలువలు ఉన్న దానా అందించడం, దానాలో ఉప్పు కలిపిన ద్రావణాలు ఉండడం వల్ల గొర్రెలకు డిహైడ్రేషన్ సమస్య ఉండదు. గొర్రెల కంటే మేకలో వేసవిలో సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. ఎందుకంటే వాటి చర్మం నల్లని రూపంలో ఉంటాయి, కాబట్టి ఎక్కువ ఎండ వేడివికి తట్టుకోలేవు. పాకలు ఉండి మేసే వాటికి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాకల ఎత్తు కనీసం 10 అడుగులు తగ్గకుండా ఉండాలి. వెడల్పు కూడా 30 అడుగుల లోపు ఉండాలి. పాక చుట్టూ నీడనిచ్చే సుబాబులు, అవిసె వంటి చెట్లు పెంచడం వల్ల అటు నీడ మేత కూడా గొర్రెలకు లభించే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో పాక చుట్టూ గోనె పట్టాలు వేలాడదీసి నీటిలో తడిపి ఉంచితే వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పాక పైభాగంలో తాటి కొబ్బెర లేదా గడ్డితో కప్పడం వల్ల ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది. వేసవిలో పశుగ్రాసం చాలా ముఖ్యం, కాబట్టి నీటి సౌకర్యం బట్టి హైబ్రిడ్ రకాలైన పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. మొక్కజొన్న వంటి పశుగ్రాసం పెంచుకొని మాగుడిగడ్డిగా భద్రపరచడం వల్ల ఈ వేసవిలో పశుగ్రాస కొరతను కొంతవరకు అధిగమించవచ్చు. మాగుడిగడ్డి అవకాశం లేని వాళ్ళు ఎండుగడ్డిగా కూడా పశుగ్రాసాన్ని భద్రపరచుకుని వేసవిలో వాడుకోవచ్చు. పగలు పచ్చిగడ్డిని, రాత్రి ఎండుగడ్డిని పెట్టడం మంచిది. మేత కానీ దాన కానీ ఒకేసారి ఇవ్వకుండా 2 లేదా 3 సార్లు కొద్ది కొద్దిగా ఇచ్చినచో ఎండతాపానికి గురి కాకుండా ఉంటాయి. వడదెబ్బకు గురైన వాటిని తొందరగా గమనించి దానికి సరైన చికిత్స ఇవ్వడం ద్వారా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఆంథ్రాక్స్, మసూచి వంటి వ్యాధులు వేసవిలో ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధుల యొక్క టీకాలను వేసవి రాకముందే జీవాలకు వేయించడం తప్పనిసరి. వేసవికి చాలా ముందుగానే నట్టల నివారణ మందుల క్రమం తప్పకుండా ఇచ్చినచో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎండ వేడిని తట్టుకుని శక్తిని పెంపొందించుకుంటాయి. అలాగే బాహ్య పరాన జీవుల బాధ నుండి కాపాడుకునే శక్తిని పొందుతుంటాయి. పోషక లోపాలను సరిదిద్దడానికి లేదా నివారించడానికి ఉప్పుగడ్డలను పాకలో ఉంచినచో గొర్రెలకు దాహం వేసినప్పుడు ఉప్పుగడ్డలను నాకడం వల్ల ఖనిజ లోపాలు రాకుండా గొర్రెలను కాపాడుకోవచ్చు. ఈ విధంగా మన సమగ్ర వ్యవసాయంలో రైతులు తమ పంటలు, పశువులు, జీవాలను సంరక్షించుకొని

0: చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు శ్రీమతి సత్యాంజనేయ భాగవతారి గారిచే నలచరిత్ర హరికథ ప్రసారమవుతుంది. ఈ రాత్రి 10 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మత్స్యకారులకు ముఖ్యమైన వాతావరణ సూచన. రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఏనాం తీర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలతో పాటు వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో వాతావరణం చాలా ప్రతికూలంగా మారనుందని, ఈ ప్రాంతాలలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఇవి కొన్ని సమయాల్లో గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగానికి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లోకి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వాతావరణ సూచన విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: చిత్రగీతం విన్నారు.
1: శ్రోతలకు ముఖ్య గమనిక, ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800117800 1800117800 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
0: ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది 2 దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ, ప్రపంచ శాంతి, స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, భారత్, ఇండోనేషియాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇరుదేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం పంచుకుంటున్నాయని చెప్పారు.
1: मैं इस गर्म जोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभवो का हृदय से आभार व्यक्त करता हूं. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
0: भारत देशों अभिवृद्धि, శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును నమ్ముతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
1: భారత్, ఇండోనేషియా కా స్ట్రాటజిక్ ట్రస్ట్ ఇండో పసిఫిక్ మే స్టెబిలిటీ కా మజబూత్ ఆధార్ బనేగా. హమారీ సాజేదారీ కేవల్ దో దేశో కా సంబంధ నహీ హై, యహ ఇండో పసిఫిక్ కీ స్టెబిలిటీ, గ్లోబల్ సౌత్ కీ శక్తి ఔర్ విశ్వ కే షేర్డ్ ఫ్యూచర్ మే విశ్వాస్ కా సంకల్ప హై.
0: రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్యం, డిజిటల్ సాంకేతికత, విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో పోటీతత్వం, వృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం

0: ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలు అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ పత్తి ఉత్పాదకత మిషన్ గురించి వారు ఉపరాష్టపతికి వివరించారు. భారతదేశ పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మిషన్ అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ఉపరాష్టపతి అభినందించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి నిర్ణీత కాలపరిమితితో కూడిన ఆమోద విధానాల అవసరం ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అలాగే ఎకరాకు పత్తి దిగుబడిని పెంచడానికి స్పష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ విదేశాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశ జ్ఞాన సంప్రదాయాలను, విద్యా విధానాన్ని ప్రపంచీకరించే దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగని మంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తారని వివరించారు.
1: 6,300 హెక్టర్ హరిత్ రిచ్ ఢిల్లీ కా ఫేఫడా బన్కర్ ఢిల్లీ కే పర్యావరణ కి సురక్షా కరేగి. 1 కరోడ్ సే అధిక్ దేశీ పౌధే, 35 లాఖ్ సే జ్యాదా బడే బడే వృక్ష కే పౌధే ఔర్ 65 లాఖ్ అన్య ఝాడియా, బాస్ ఔర్ ఔషధీయ రోపే లగానే కా కామ్ హోగా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చించినట్టు సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ పరిస్థితులపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకుందామన్నారు. కేరళం రాష్ట్రంలో కీలక ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యల అమలు, వాటి పురోగతిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు కేరళం ఆరోగ్యశాఖ మంత్రి కె మురళీధరన్తో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జేపీ నడ్డా అభినందించారు. అలాగే కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతుంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు.

0: ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని భావిస్తోంది. అంతకుముందు శనివారం మాంచెస్టర్లో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశం గురించి పశువైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీఎస్ రామగోపాల్.
1: రైతు సోదరులకు, పశుపోషకులకు, పశుపాలకులకు స్వాగతం. నేడు మన దేశంలో, మన రాష్ట్రంలో అత్యధికంగా పంటలు పండిస్తున్నారు రైతులు. కానీ ఈ పశువుల పట్ల శ్రద్ధ వహించడం తగ్గుతూ వస్తుంది. మరి ఈ పశువుల వృద్ధి, పశు ఘనాభివృద్ధి చేయాలన్నా, పశువుల యొక్క పాల ఉత్పత్తి సాధించాలన్నా, పశువులను చక్కగా పెంచి మాంస ఉత్పత్తి కూడా చేసుకొని చక్కటి లాభాలు పొందాలన్నా ఈ పశుగ్రాసాల ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. మరి ఇటువంటి సందర్భంలో సమూలమైన, సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల పశు వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారిని మన ఆకాశవాణి స్టూడియోకి పిలిపించడం జరిగింది మీకు సమాచారం అందించడం కోసం. మరి వారిని ఆహ్వానిద్దాం, ఇక అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి చంద్రారెడ్డి గారు.
2: నమస్కారం సార్. మన రేడియో శ్రోతలందరికీ నమస్కారం.
1: చంద్రారెడ్డి గారు, ముందుగా తెలియచేయండి మన రైతు సోదరులకి ఈ పశుగ్రాసాలను పెంచుకోవడం, ఈ పశుగ్రాసాన్ని, ఈ పచ్చిగడ్డిని ఈ జంతువులకు, మేకలకు, గొర్రెలకు, ఆవులకు, ఈ గేదెలకు ఇవ్వడం, మరి ఇవ్వాలంటే ఈ పశుగ్రాసాన్ని ఏ విధంగా పెంచాలి, దీని యొక్క ప్రాముఖ్యత ముందుగా తెలియచేయండి.
2: ముఖ్యంగా జూలై 7వ తారీఖు నుండి జూలై 14వ తారీఖు వరకు మన రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పశుగ్రాస వారోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రైతు సోదరులందరినీ పశుగ్రాసాల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ రకాల పశుగ్రాసాలు పెంచితే అధిక పాల ఉత్పత్తి, అధిక మాంస ఉత్పత్తి, ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా పశుఘనాభివృద్ధి కూడా ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలను రైతులకు వివరించడం జరుగుతుంది.

0: మరి పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా మన ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు చేపడుతుంది? మరి ఈ కార్యక్రమాలని మీరు మీ పశు వైద్య నిపుణులు, తర్వాత వ్యవసాయ అధికారులు, మరి ఏ విధంగా ఈ పశుగ్రాస వారోత్సవాలలో మన రైతు సోదరులకు, పశు పోషకులకు, పశుపాలకులకు ఎటువంటి సమాచారాన్ని అందించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఈ పశు వైద్య అధికారులు, ఒకసారి ఆ యొక్క ప్రణాళిక, ఆ పద్ధతి వివరించండి. ఈ వారం రోజుల్లో ఏ పనులు చేపడుతున్నారు?
1: ముఖ్యంగా జూలై 7వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో ఈ పశుగ్రాస వారోత్సవాల్లో ముఖ్యంగా పాల ఉత్పత్తిని ఏ విధంగా పెంచుకోవాలి, పాల ఉత్పత్తి ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవాలి, పశువులను ఆరోగ్యంగా ఏ విధంగా ఉంచుకోవాలి, పశు ఘనాభివృద్ధిని ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా మేకల గొర్రెలలో ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, మాంస ఉత్పత్తిని ఎలా చేసుకోవాలనే విషయాలు ఈ 7 రోజుల కార్యక్రమంలో రైతు సోదరులందరికీ వివరించడం జరుగుతుంది.
0: చాలా చక్కగా మీరు మీ కార్యక్రమం యొక్క ఉద్దేశము తెలియజేస్తున్నారు. అయితే ఈ పశు పాడి వృద్ధి చేసుకోవాలంటే మరి ఎటువంటి గడ్డి మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది? మరి ఈ గడ్డిని పెంచుకొని ఈ పాల ఉత్పత్తి సాధించాలని మన రైతు సోదరులందరినీ మీరు కోరుకుంటారు?
1: ముఖ్యంగా మనకు 2 రకాల పశుగ్రాసాలు ఉన్నాయండి. ఒకటి పప్పు జాతి పశుగ్రాసాలు, వీటినే లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు అంటాము. రెండోది గింజ జాతి పశుగ్రాసాలు లేదా గడ్డి జాతి పశుగ్రాసాలు అంటాము. ఈ 2 రకాల పశుగ్రాసాలు ప్రతి రైతు సోదరులు తనకున్న 1 ఎకరం పొలంలో పెట్టుకున్నట్లయితే ఏ విధమైన ఖర్చు లేకుండా తక్కువ ఉత్పత్తి ఖర్చుతోటి అధిక లాభాలను, అధిక పాల ఉత్పత్తిని, అధిక మాంస ఉత్పత్తిని సకాలంలో ఆవులు గేదెలు ఎదకొచ్చి, అదేవిధంగా మేకలు గొర్రెలు అయితే సకాలంలో ఎదకొచ్చి తొందరగా కట్టి అధిక మాంసోత్పత్తి జరగడానికి అవకాశం ఉంటుంది.
0: మరి ఈ పాల ఉత్పత్తి సాధించాలంటే ఈ ఆవులు గేదెలు మరి ఈ గడ్డిని పెంచుకోవాలంటున్నారు, 1 ఎకరం స్థలంలో మరి ఏ ఏ గడ్డి పెంచుకోవాలి? గడ్డితో పాటుగా ఏమైనా ఇతరత్ర మొక్కలను పెంచుకొని దానగా ఇవ్వచ్చా? ఆ వివరాలు.
1: మంచి ప్రశ్న వేశారండి. ముఖ్యంగా మనకు 2 రకాల పశుగ్రాసాలు ఉన్నాయి. ఒకటి పప్పు జాతి పశుగ్రాసాలు, వీటినే మనం లెగ్యూమ్ పశుగ్రాసాలు అంటాం. రెండు గడ్డి జాతి పశుగ్రాసాలు అంటాం. ఈ 2 రకాల పశుగ్రాసాలు మనం పెంచుకోవచ్చు. ఉదాహరణకు 1 ఎకరం పొలంలో ఒక రైతు సోదరుడు 30 గుంటల్లో గడ్డి జాతి పశుగ్రాసాలను, ఆయన సూపర్ నేపియర్ కానీ, నేపియర్ కానీ, కోవన్, కోటు, కోత్రి కానీ, ఏపీబిఎన్ లాంటి బహువార్షిక పశుగ్రాసాలను పెంచుకోవచ్చు. అదేవిధంగా 10 గుంటలలో లెగ్యూమ్స్ జాతి చెందిన ఎడ్జులూసర్ను కానీ, లూసర్ను కానీ, స్టైలో కానీ, ఇలాంటి పప్పు జాతి పశుగ్రాసాలను పెంచుకున్నట్టయితే మనకు దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల వరకు విడతల వారీగా మనం పశుగ్రాసాల కొరత లేకుండా, పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పశుగ్రాస కొరత లేకుండా మనం చేసుకోవచ్చండి.
0: ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి, మన ప్రభుత్వాలు కొన్ని స్కీమ్స్ ప్రవేశపెట్టి ముఖ్యంగా గొర్రెల పెంపకానికి, కోళ్ల పెంపకానికి, షెడ్ల నిర్మాణానికి ఈ సందర్భంలో మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో ఈ గొర్రెల పెంపకంలో, షెడ్ల నిర్మాణానికి, కోళ్ల నిర్మాణంలో, షెడ్ల నిర్మాణానికి ఇట్లా ఇవ్వడం జరుగుతూ వస్తుంది, వాటిని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో. మరి అలాగే ఈ పాడి పరిశ్రమ కూడా బాగా వృద్ధి చెందాలంటే ఈ పాడి పరిశ్రమకి షెడ్ల కానీ, అలాగే గడ్డిని పెంచుకునేందుకు ఏమైనా సబ్సిడీ రూపంలో అందే అవకాశం ఉందా రైతులకు? ఒకవేళ అందితే ఏ విధంగా మనం విస్తరణ కార్యక్రమం, మనం అత్యధికంగా మన రాష్ట్రంలో ఈ పాల ఉత్పత్తిని పెంచడానికి విస్తరణ కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటాయంటారు?
1: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో మనకు సబ్సిడీల మీద గడ్డి జొన్న విత్తనాలను సబ్సిడీ మీద 175% సబ్సిడీతోటి రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి గడ్డి విత్తనాలు ప్రతి మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక పశు వైద్యశాలలో రైతు సోదరులందరికీ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా రైతు సోదరులు తమ యొక్క ఆవులను కానీ, గేదెలను కానీ, మేకలను కానీ, గొర్రెలను కానీ, అదేవిధంగా కోళ్ళను పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామ్జీ అనే స్కీమ్ ద్వారా, అంటే 100 రోజుల పనిలో భాగంగా వాటికి కోళ్ళ షెడ్కైతే 110,000 రూపాయల వరకు, అదే ఆవుల గేదెల షెడ్లకైతే 90,000 వరకు, అదేవిధంగా గొర్రెల మేకల షెడ్ కూడా 90,000 వరకు సబ్సిడీ అనేది ఉన్నదండి. ఈ యొక్క అవకాశాన్ని మీ గ్రామంలో పనిచేసే సూపర్వైజర్లు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నట్లయితే వారిని అడిగి మిగతా విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది.
0: అయితే మీరు షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ ఉంది అని వివరిస్తున్నారు, బాగుంది. మరి కాస్త విస్తారంగా గడ్డిని పెంచి వాణిజ్యపరంగా ఏదైనా కానీ 10 ఎకరాలు, 100 ఎకరాలు

0: ఈ గడిని పెంచి అందరికీ సరఫరా చేసేవారికి ఈ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయంటారా? జాతీయ పథకాలు కానీ రాష్ట్ర పథకాలు కానీ ఉన్నాయంటారా? ఉంటే ఒకసారి వివరించండి.
1: మంచి ప్రశ్న వేశారండి. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద మనం పశుగ్రాసాలు పెంచుకోవడానికి అవకాశం ఉందండి. ఈ పశుగ్రాసాలు ఎప్పుడైతే రెండు రకాల పెంచుకోవచ్చు మనం, ఒకటి వర్షాధారంగా పశుగ్రాసాలు పెంచుకోవచ్చు, రెండు నీల వసతి ఉన్నట్లయితే నీల వసతి ద్వారా పశుగ్రాసాలను పెంచుకోవచ్చు. ఈ విధంగా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా పశుగ్రాసాలను పెంచుకున్నట్లయితే సైలేజ్ రూపంలో నిల్వ చేసుకోవచ్చును. ఎప్పుడైతే రైతు సోదరులకు అవసరం ఉంటుందో ఈ రైతు సోదరులు వాడుకోవచ్చు, లేదంటే వాణిజ్యపరంగా కూడా మిగతా రైతులకు కూడా పశుగ్రాసాన్ని సరఫరా చేసే అవకాశం ఉంటుంది.
0: మరి నేపేరు గడ్డి ప్రాముఖ్యత మీరు వివరించారు. ఈ నేపేరు గడ్డి ఎకరాల 100 ఎకరాలు పెంచాలంటే ఆ ప్రాంతంలో, ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నీటి వసతి, నీటి పారుదల చక్కగా ఉంది, మరి 100 ఎకరాలు కానీ 50 ఎకరాలు కానీ ఉన్నటువంటి రైతులు, లేదంటే ఒక ఊర్లో రైతులందరూ కలిసి ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు దాకా ఈ గడ్డిని పెంచడం, ఒక యూనియన్గా ఒక యూనిట్గా తయారై, మరి అటువంటి వాళ్ళకి ఏదైనా ఒక యూనిట్ తయారైనప్పుడు సబ్సిడీ కానీ ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఈ గడ్డిని పెంచిన తర్వాత కటింగ్ కూడా మిషన్స్ కూడా అవసరాలు ఉంటాయి, కటింగ్ మిషన్ కూడా లక్షల్లో ఉండే అవకాశాలు ఉంటాయి కనుక, మరి ఈ కటింగ్ మిషన్స్ ఎందుకంటే టెక్నాలజీని కూడా ఈ రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఉంది కనుక, మరి వీటికి ఏమైనా సబ్సిడీ ఉందా? ఈ యొక్క సహకారంతో కోఆపరేషన్ సొసైటీ లాగా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల లాగా, ఆ తర్వాత ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కూడా వాటికి కూడా ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, మరి ఇటువంటి సందర్భంలో మన రైతు సోదరులకు ఉపయుక్తంగా ఉంటుంది, మీరు వివరిస్తే బాగుంటుంది, వివరించండి.
1: చాలా మంచి ప్రశ్న వేశారండి. ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో రైతు సోదరులందరూ కలిపి దాదాపు 100 నుంచి 150 ఎకరాల్లో సూపర్ నేపీర్ అనే గడ్డిని రైతులు పెంచుకోవడం జరుగుతుంది. ఈ రైతులు కూడా ఏదైతే గోశాలలో కానీ తర్వాత పెద్ద పెద్ద డైరీ ఫామ్లో కూడా ఈ గడ్డిని అనేది సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రైతు సోదరులు ఏవైతే ఉన్నారో ఈ రైతు సోదరులందరూ తమకు వరి వేసుకుంటే వరిలో దాదాపు 20,000 మిగులుతున్నాయి సార్. మేము ఈ పశుగ్రాసాలు సూపర్ నేపేర్ లాంటి పశుగ్రాసాలు సాగు చేసుకోవడం వలన మాకు ఎకరానికి 80,000 వరకు లాభం వస్తుంది సార్ అని చెప్పడం జరిగింది. అందువల్ల ఒక్కొక్క రైతు ద్వారా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారా దాదాపు ఇప్పుడు 100 ఎకరాల్లో సూపర్ నేపేర్ అని వేసుకోవడం జరిగింది. ఆ ఒక రాజపేట మండలమే కాకుండా ఆలేరు మండలంలోని కొలనపాక గ్రామంలో, అదేవిధంగా బీబీనగర్ మండలంలో కూడా చాలా మంది రైతులు ఈ విధంగా కాంట్రాక్టు పద్ధతిలో సూపర్ నేపియర్ అనేది బహువార్షిక పశుగ్రాసాలను పెంచడం జరుగుతుంది.
0: మరి ఈ గడ్డిని కట్ చేయడానికి మెషిన్స్ కూడా అవసరం ఉంటుంది, ముక్కలు ముక్కలు కట్ చేసి అమ్మడం కానీ, లేదా ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది కదా, కొన్ని ముక్కలుగా తయారు చేసి కట్ చేయడానికి కూడా కొన్ని మెషిన్స్ అవసరం ఉంటుంది. మరి ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఈ సాంకేతిక సంబంధించినటువంటి సహకారం ప్రభుత్వం ఏమైనా అందిస్తుందా? ఈ మెషిన్స్ కూడా ఏమైనా సబ్సిడీ ఇస్తున్నారా? ఒకవేళ సబ్సిడీ ఇస్తే మన రైతు సోదరులందరికీ ఉపయుక్తంగా ఉంటుంది కదా.
1: ఏవైతే ప్రభుత్వము ఎలాంటి సబ్సిడీ అయితే ఈ ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కట్టర్కి అయితే ఎలాంటి సబ్సిడీ మాత్రం ఇవ్వడం జరుగుతలేదండి, రాబోయే రోజుల్లో ఇస్తుందని భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కట్టర్కు దాదాపు 28 లక్షల కాస్ట్ ఉందండి, ఇంక్లూడింగ్ ట్రాక్టర్తో పాటు కట్టింగ్ చాపర్తో లోడింగ్ కూడా చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ముందు ఏదైతే దాదాపు మన సూపర్ నీపేర్ అనేది 12 నుంచి 13 ఫీట్ల హైట్ పెరుగుతుంది, ఆ 12 నుంచి 13 ఫీట్ల హైట్ పెరిగిన దాన్ని కట్ చేస్తుంది. కట్ చేసిన దాన్ని చాపింగ్ అంటే చిన్న చిన్న ముక్కలుగా దాదాపు 1.5 ఇంచ్ నుంచి 1.5-2 ఇంచెస్ వరకు కూడా కట్ చేస్తుంది. కట్ చేసిన దాన్ని మరి ఎమ్మటే మన ట్రాక్టర్లో లోడ్ కూడా చేస్తుంది. దీని వల్ల ఇన్ని రకాలుగా ఉపయోగం ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని సబ్సిడీ కూడా ఇవ్వాలని మన ద్వారా మేము తెలియజేస్తున్నాం.
0: చంద్రారెడ్డి గారు, మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఈ పాల ఉత్పత్తి పెంచడంలో 10 కానీ 20 కానీ 30 కానీ ఆవులు గేదెలు రైతు సోదరులు పాల ఉత్పత్తి కోసము వారు పెంచుతూ ఉంటారు ఈ పశువులని, మరి ఈ పాల ఉత్పత్తి తగ్గించడంలో, ఈ పాల ఉత్పత్తిలో ఈ ఖర్చు తగ్గించడంలో ఏమైనా ఉపయోగపడుతుందా ఈ గడ్డి పచ్చి మేతని ఇవ్వడం వల్ల, లేదు ఏమైనా దాన ఇవ్వాల్సి ఉంటుందా? మరి ఏ విధంగా మీరు రైతు సోదరులకు తెలియజేస్తారు?
1: ముఖ్యంగా రైతు సోదరులకు నేను తెలియజేసేది ఏమనగా, దాదాపు 6 నుంచి 7 లీటర్లు పాలిచ్చే ఆవులకు కానీ గేదెలకు కానీ ఎలాంటి దాణ లేకుండా, ఎలాంటి దాణ ఖర్చు లేకుండా పాల ఉత్పత్తిని 6 నుంచి 7 లీటర్ల పాల ఉత్పత్తిని మనం పొందవచ్చును. ఎలా, ఏ విధంగా అంటే నేను మీ ముందుంచుతాను. ముఖ్యంగా ఒక ఆవుకు కానీ ఒక గేదెకు కానీ 400 కిలోల బరువు ఉండే ఆవుకు గేదెలకు దాదాపు 40 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. ఆ 40 కిలోల పచ్చిమేత

0: 30 కిలోలేమో గడ్డి జాతి పశుగ్రాసాలు అనగా సూపర్ నేపియర్ గాని, నేపియర్ గాని, ఏపీబిఎన్ గాని, కోవన్ గాని, జోవర్ గాని, బాజ్రా గాని, ఇలాంటి పచ్చిమేత రకాలు 30 కిలోల వరకు వేసుకోవచ్చును. అదేవిధంగా ఒక 10 కిలోల వరకు లెగ్యూమ్ జాతికి చెందిన ఎడ్జులూసర్ని గాని, దశరథ గడ్డి గాని, లూసెర్న్ గాని, స్టైలో గాని, మునగ గాని, ఇలాంటి పశుగ్రాసాలను ఇండివిజువల్ గాని లేదంటే 2-3 పప్పు జాతి పశుగ్రాసాలు కలిపి కూడా 10 కిలోల కంటే మించకుండా వాడాలి. 10 కిలోలు మించి వాడినట్లయితే ఆవుల్లో గాని గేదెల్లో గాని కడుపుబ్బరం రోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో రైతు సోదరులను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా ఉండడం వలన దాదాపు 40 కిలోల పచ్చిమేత ఇవ్వడం వలన మనం ఎలాంటి దాన ఖర్చు లేకుండా గానీ దాదాపు 6 నుంచి 7 లీటర్ల పాల ఉత్పత్తిని రైతు సోదరులందరూ పొందే అవకాశం ఉంది.
1: ఆవులు గేదెల్లో పాల ఉత్పత్తి సాధించడానికి పాల ఉత్పత్తి ఖర్చు కూడా తగ్గించడం కోసము మీరు చక్కగా వివరించారు, బాగుంది. మరి గొర్రెలు మేకలకు ఎటువంటి పశుగ్రాసాన్ని మనం అందజేయాల్సి ఉంటుంది? మనం ఎటువంటి పశుగ్రాసాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి? మరి వాటికి ఎటువంటి దానాన్ని ఇచ్చి ఎటువంటి పశుగ్రాసాన్ని ఇచ్చి ఈ యొక్క ఖర్చును తగ్గించుకోవచ్చు, తర్వాత మాంస వృద్ధిని చేసుకోవచ్చు, ఆ వివరణ ఒకసారి తెలియచేయండి.
0: ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం, మన భారతదేశంలో అత్యధికంగా మాంస ఉత్పత్తి కూడా మన దగ్గర జరుగుతుంది. అదే విధంగా మాంసం యొక్క కన్జప్షన్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ గొర్రెల్లో మేకల్లో ఎక్కువగా మాంస ఉత్పత్తి కావాలంటే గడ్డి జాతి పశుగ్రాసాలు, అదేవిధంగా పప్పు జాతి పశుగ్రాసాలు 1:3 రేషియోలో మనం పెట్టుకోవాలి. గడ్డి జాతి పశుగ్రాసాలు 1/3, పప్పు జాతి పశుగ్రాసాలు 1/1 పెట్టుకున్నట్లయితే మనకు మాంస ఉత్పత్తి అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ కాలంలోనే మనకు అధికంగా మాంస ఉత్పత్తి రావచ్చు. అదేవిధంగా గొర్రెలు కానీ మేకలు కానీ అతి తక్కువ కాలంలోనే దాదాపు ఈనిన తర్వాత 1 నెల నుంచి 2 నెలల లోపలనే మళ్ళీ తిరిగి కట్టే అవకాశం ఉంటుంది.
1: మరి గొర్రెలు మేకల్లో పశుగ్రాసంలో మీరు చెప్పేటప్పుడు పెద్ద పెద్ద నేపెరగడ్డి ఇటువంటి రకాలే చెప్పారు. మరి అవి తినడానికి మేయడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి కదంటే, చిన్న పశువులు ఈ భూమి మీద దగ్గరున్న చిన్న చిన్న పొదల్లో చిన్న చిన్న గడ్డిని మేస్తూ ఉంటాయి. మరి వాటికి ఏమైనా కటింగ్ చేసి అందించడం బాగుంటుందా, అలాగనే గడ్డిని ఇవ్వడం బాగుంటుంది అంటారా?
0: మీరు మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు ఏదైనా కానీ రైతు సోదరులందరూ చాప్ కటర్స్ వాడడం వలన రైతు సోదరులందరూ తమ యొక్క పచ్చిమేత వృధాను 30 నుంచి 35% వరకు తగ్గించుకోవచ్చండి.
1: డాక్టర్ చంద్రారెడ్డి గారు, అయితే చివరిగా మన రైతు సోదరులకు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? ఎందుకంటే ఈ పశుగ్రాసాలు పెంచే సందర్భంలో మనం మరి ఈ జూలై 7వ తేదీ నుంచి జూలై 14వ తేదీ దాకా మన ప్రభుత్వం వాళ్ళు, మీలాంటి అధికారులు ఈ పశుగ్రాస వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో మరి రైతు సోదరులకు, పశుపోషకులకు, పశుపాలకులకు ఎటువంటి సందేశాన్ని మీరు ఇవ్వదలుచుకున్నారు, ఇవ్వాలనుకున్నారు? మరి ఒకసారి మన రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరికీ తెలియచేయండి.
0: ముఖ్యంగా రైతు సోదరులు, పశుపోషకులు, పాడి రైతులందరూ ముఖ్యంగా గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి రైతు సోదరు మీకున్న భూమిలో 1 ఎకరంలో 30 గుంటలు గడ్డి జాతి పశుగ్రాసాలు పెంచుకోవడానికి, 10 గుంటలు మాత్రం తప్పకుండా పప్పు జాతి పశుగ్రాసాలు పెంచుకోవాలని మీకు ఈ రేడియో ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తుంది.
1: చాలా చక్కటి వివరాలు. మన రాష్ట్రంలో జూలై 7 నుండి జూలై 14వ తేదీ వరకు ఈ పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా మన రైతు సోదరులకు, పశు పోషకులకు, పశుపాలకులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ఈ పశుగ్రాసాలను పెంచుకోవాలని నొక్కి ఒక్కానించి చెప్పారు మన రైతు సోదరులు, పశు పోషకులు, పశుపాలకులందరూ 1 ఎకరం పొలంలో ఈ పశుగ్రాసాలను పెంచుకొని చక్కటి ఈ పచ్చిమేతను ఆవులకు, గేదెలకు ఇవ్వడమే కాకుండా గొర్రెలు, మేకలు కూడా ముఖ్యంగా వీటిని చాఫ్ కట్టర్తో చక్కగా కటింగ్ చేసుకొని ఇస్తే 30% కూడా ఆదా అవుతుందని తెలియజేస్తున్నారు. ఈ ఆదా అవడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుందని కూడా వివరించారు. ఇన్ని వివరాలు అందించిన మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు.
0: నమస్కారం సార్. ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశం గురించి పశువైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కొన్ని జానపద గీతాలు విందాము.

శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం అంటే 9వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి, ఇందులో వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు, ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి కె మమత గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సరైన ప్రామాణికమైన సలహాలు సమాధానాలు ఇస్తారు. ఆసక్తిగల రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సమగ్రమైన సంపూర్ణమైన సలహాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 0400 ఎస్టీడీ కోడ్ నెంబర్ జతచేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ప్రకటన విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు పాల్గొంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి వన సంరక్షణ పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మహోన్నతమైన సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు నిలయం మన భారతదేశం. 2047 నాటికి భారత్ను సర్వతోముఖాభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే సుదీర్ఘ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు, సంస్కరణలు చేపడుతోంది. ఆర్థిక పురోగతి, పారిశ్రామిక అభివృద్ది, సాంకేతిక విప్లవాలతో పాటు పర్యావరణ సమతుల్యత, స్వచ్ఛమైన గాలి, సమృద్ధిగా కురిసే వర్షాలు, పచ్చని ప్రకృతితో వికసించే సుఖశాంతుల హరిత భారతాన్ని ఆవిష్కరించడమే భారత ప్రభుత్వ ధ్యేయం. అందుకే ప్రతి ఏటా జులై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేకంగా వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తును పచ్చదనంతో నింపే ఒక పవిత్ర యజ్ఞం. ఛాయామావహంతి కుర్వంతి చాన్యం తపంతి స్వయం, ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షాలు తాము ఎండతాపాన్ని భరిస్తూ ఇతరులకు మాత్రం చల్లని నీడనిస్తాయి. ఇతరుల ఆకలి తీర్చడానికి మధురమైన ఫలాలను అందించే చెట్లు స్వార్థంలేని సత్పురుషుల వంటివి అని దీని అర్థం. ప్రస్తుత ఆధునిక కాలంలో భూతాపం, అకాల వర్షాలు, తుఫానులు, కాలుష్యం వంటి సవాళ్లు మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే మన వనాలను మనం తప్పక కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలకు అడవులు రక్షణ కవచం లాంటివి. అడవుల పెంపకం అనేది కేవలం చెట్లను నాటడం మాత్రమే కాదు, అది రాబోయే తరాల మనుగడకు పునాది వేయడం. వికసిత్ భారత్ హరిత లక్ష్యాలను సాధించడంలో, ఈ వనమహోత్సవాన్ని విజయవంతం చేయడంలో జిల్లా అటవీ శాఖ క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. జిల్లా అటవీ శాఖాధికారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల క్షేత్రస్థాయి అమలుతో పాటు వనమహోత్సవ వారోత్సవాల్లో భాగంగా సమగ్ర ప్రణాళికతో మొక్కల పంపిణీ, ఇతర ముఖ్య కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, పాఠశాలలకు, పంచాయతీలకు ఉచితంగా నాణ్యమైన దేశవాళీ మొక్కలను సరఫరా చేయడం, గ్రామాల్లోని వన సంరక్షణ సమితి

0: పక్షులకు శిక్షణ ఇచ్చి అడవుల రక్షణలో స్థానిక గిరిజనులను, ప్రజలను భాగస్వామ్యం చేయడం, జియో ట్యాగింగ్ ద్వారా నాటిన ప్రతి మొక్క మనుగడను ట్రాక్ చేయడం, ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై అనేక పథకాలు, చర్యలు చేపడుతోంది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు గారి ద్వారా.
1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా 2047 సంవత్సరం నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని 50% వరకు సాధించాలని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గౌరవ అటవీ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రాయోజిత పథకాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గాను 2030 నాటికి 37% వరకు అటవీ ప్రాంతము మరియు చెట్లు పెరిగే ప్రాంతం రెండు కలిపి గ్రీన్ కవర్ అంటాము. ఈ గ్రీన్ కవర్ ని 37% కు 2030 నాటికల్లా సాధించాలని లక్ష్యాన్ని అటవీ శాఖకు నిర్దేశించడం జరిగింది. ఈ లక్ష్య సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కేంద్ర ప్రాయోజిత పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున చేపడుతూ అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ప్రధానంగా చెప్పవలసింది నగరవన యోజన. ఈ నగరవన యోజన ప్రధాన లక్ష్యము నగర ప్రాంతాల్లో అంటే అర్బన్ స్పేసెస్ లో గ్రీన్ లంగ్ స్పేసెస్ ను తయారు చేయడం, అంటే నగరాల్లో వనాలను ఏర్పాటు చేయడము. ఆ వనాల్లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగర ప్రాంత ప్రజలకు వినోదంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశం. తదనుగుణంగా అనేక జిల్లాల్లో అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ లో నగరవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త నగరవనాలు కూడా ఏర్పాటు చేసేదానికి ప్రపోజల్స్ ను పంపించడం జరిగింది. తర్వాత పథకం మిస్తి. ఇది సువిశాలమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతము, అంటే దాదాపు 900 కిలోమీటర్ల పైగా తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడాడవులను సంరక్షించడము, అదేవిధంగా పెంపొందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడంతో పాటు తీర ప్రాంత ప్రజలకు తుఫాన్ల నుంచి రక్షణ కూడా కల్పించడం దీని ప్రధాన ఉద్దేశము. ఈ దిశగానే గౌరవ అటవీ శాఖ మంత్రి గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా అయితే చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉందో అదే విధంగా తీర ప్రాంతానికి సమాంతరంగా మడాడవులను పెంపొందించడం ద్వారా మనకు ఒక గ్రీన్ వాల్ ను సాధించాలని చెప్పని నిర్దేశించడం జరిగింది. తదనుగుణంగా అటవీ శాఖ ఉన్నటువంటి మడాడవులను పరిరక్షించడము, అదే విధంగా మడాడవుల నర్సరీలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రేట్ గ్రీన్ వాల్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రాయోజిత పథకంలో చెప్పుకోవాల్సింది గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ గుర్తించి అక్కడ వనీకరణ కార్యక్రమాలు అనేది చేపట్టడం ద్వారా అటవీ విస్తరణ కూడా పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర అటవీ శాఖ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇక ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది కేంద్ర ప్రాయోజిత పథకము. ఏనుగులు విరివిగా సంచరించే రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ఏనుగుల యొక్క పరిరక్షణ దిశగా చేపట్టే కార్యక్రమాలు, అదే విధంగా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషి మరియు ఏనుగులు వీటి మధ్య సంఘర్షణను నివారించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. టైమ్లీ కంపెన్సేషన్ పే చేయడము, అదే విధంగా ఏనుగులకు అడవుల్లో నీరు మరియు ఫాడర్ యొక్క అవసరాలను తీర్చడం ద్వారా అవి విలేజెస్ లోకి రాకుండా నిరోధించడము, మ్యాన్ ఎనిమల్ కో ఎగ్జిస్టెన్స్ ను పెంపొందించేందుకు గాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ టైగర్ ను రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, ఆ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు, గిద్దలూరు, నంద్యాల, మార్కాపురం జిల్లాల్లో ఈ పులులకు సంరక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇక్కడ బేస్ క్యాంపులు అనేది లోకల్ గా ఉన్నటువంటి చెంచు ట్రైబల్స్ ని తీసుకొని అటవీ శాఖ అవుట్ సోర్స్ ఎంగేజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళతో బేస్ క్యాంపులు అనేది నిర్వహించి వాటి ద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాము. వాటి యొక్క కదలికలను గుర్తించడము ఎప్పటికప్పుడు, తద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల నిర్వహణ అనేది మనకు సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ అడవుల్లో వీటికి నీటి లభ్యత, కావలసిన ప్రే ప్రిడేటర్ రేషియోని మెయింటైన్ చేయడం ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో పులుల యొక్క సంఖ్య పెరిగేందుకు గాను అటవీ శాఖ చర్యలు చేపడుతుంది. ఎర్రచందనము సహజసిద్ధంగా విస్తృతంగా లభించిన రాయలసీమ జిల్లాల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యాక్సెస్ బెనిఫిట్ షేరింగ్ స్కీమ్ ద్వారా అటవీ శాఖకు నిధులను కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా ఎర్రచందనం అడవుల యొక్క పరిరక్షణ, అదేవిధంగా వనీకరణ కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ఇక మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు అటవీ శాఖ నాణ్యమైన వివిధ అటవీ మరియు పండ్ల జాతి మొక్కలను అటవీ నర్సరీలో పెంచి ప్రజలకు పెద్ద ఎత్తున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది.

ఇక కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ క్యాంపస్ స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున వనీకరణ కార్యక్రమాలు, భూగర్భ జలాల పెంపుదల, వన్యప్రాణి సంరక్షణ చేపట్టడం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వము గౌరవ అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అటవీ మరియు వన్యప్రాణి పరిరక్షణ అభివృద్ధి దిశగా అనేక రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా పేర్కొనవలసింది సీడ్ బాల్ డిస్పర్సల్, అంటే విత్తన గొంతులు తయారీ చల్లడము. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2026 నాడు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులను తయారీ మరియు వాటి డిస్పర్సల్ కార్యక్రమాన్ని, చల్లే కార్యక్రమాన్ని గౌరవ అటవీ శాఖ మంత్రులు ప్రారంభించడం జరిగింది. గతానికంటే భిన్నంగా చాలా విస్తృత స్థాయిలో వీటిని చల్లడం ద్వారా డ్రోన్ల సహాయంతో, అదేవిధంగా మనుషుల సహాయంతో అక్కడ పచ్చదనం పెంపొందించడం అనేది ఈ సీడ్ బాల్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశము. మనకున్న వర్షాల యొక్క లభ్యతను కూడా చూసుకొని ఈ సీజన్ లో 2026-27 మాన్సూన్ సీజన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బొంతులను తయారు అయితే చేయడం జరిగింది. వాటిని అటవీ ప్రాంతాల్లో మరియు

0: డిస్పర్సల్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశము మనకున్న వర్షాల యొక్క లభ్యతను కూడా చూసుకొని ఈ సీజన్లో 26-27 మాన్సూన్ సీజన్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన వంతులను తయారు అయితే చేయడం జరిగింది. వాటిని అటవీ ప్రాంతాల్లో మరియు అటవీకి బయట ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మనకి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో చల్లడం జరుగుతుంది. ఈ 2.5 కోట్ల విత్తన బంతులు అంత స్థానిక జాతులకు సంబంధించినవి, ఎటువంటి విదేశీ జాతులను మనం అటవీ శాఖ నిర్దేశించుకోలేదు. స్థానిక జాతులను విత్తనాలను తీసుకొని వాటిని సీడ్ వాల్స్ గా మనం మార్చుకొని ఈ సీజన్ లో మనం ఖాళీ ప్రదేశాల్లో అటవీ ప్రాంతాల్లో మరియు అటవీ బయట ప్రాంతాల్లో కూడా చల్లడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో మనిషి జంతువుల మధ్య సంఘర్షణ అనగా మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ను నివారించడము, నిరోధించడము, నిర్వహించడము ఈ మూడు ప్రధాన లక్ష్యాలను సాధించే దిశగా, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా వ్యవస్థాగత ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి హనుమాన్ అనే పేరు మనము పెట్టడం జరిగింది. ఈ హనుమాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్లను ఎక్కడెక్కడైతే మనము మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ ఏరియాను ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా వెంటనే ఏవైనా అక్రూర జంతువులు, వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే పాములు, కూతలు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడానికి గాను ఈ హనుమాన్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. ఇక పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా పెంపొందించడము, వాళ్ళకి పర్యావరణం గురించిన స్పృహను పెంపొందించే దిశగా ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ను మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యావరణ హిత టూరిజం ప్రధాన లక్ష్యంగా ఎకో టూరిజం సైట్స్ ను, సిబిఐటి సెంటర్స్ ను ఏర్పాటు చేసి వినోదంతో కూడిన పర్యావరణ పరిరక్షణ స్పృహను పెంపొందించే దిశగా అనేక ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ ప్రారంభించడం జరిగింది. వీటి సంఖ్యను కూడా పెంపొందించగాను కార్యాచరణ రూపొందించడం జరిగింది. అదేవిధంగా వన సంరక్షణ సమితుల ద్వారా అటవీ ప్రాంతాల పరిరక్షణ, అటవీ పెంపుదల కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ఈ వన సంరక్షణ సమితులను నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఈ అటవీ పరిరక్షణలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు చేయడం అయితే కానీ అదేవిధంగా పెద్ద ఎత్తున వన మహోత్సవాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూలై 1 నుంచి జూలై 7 వరకు ఈ వన మహోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించడము, వన్యప్రాణి మరియు అడవుల యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు గుర్తించి వాటి పరిరక్షణలో ప్రజలను కూడా భాగస్వాములు చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర అటవీ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ దిశగా గౌరవ అటవీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
1: పంచభూతాత్మకమైన ప్రకృతి సమస్త జీవరాశుల మనుగడకు మూలాధారం. మనం తినే ఆహారాన్ని అందించడంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి చెట్లు, మొక్కలు. పరోపకారాయ ఫలంతి వృక్షాహ అనే సూక్తి మనకు తెలిసిందే. పరోపకారం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసే ఈ తరువుల నుంచి మనం బ్రతుకు తెరువు పాఠాలెన్నో నేర్చుకోవాలి. ప్రకృతి వరాలైన మొక్కలు, చెట్లను వాడుకునే హక్కే కాదు, వాటిని కాపాడే బాధ్యత, పెంచి పోషించే కర్తవ్యం కూడా మనదే. అలాగే జంతువులు, పక్షుల పట్ల కూడా మనం కరుణతో మెలగాలి. వనం లేకపోతే జనం లేరు, వనం లేకపోతే జీవనమే లేదు. వన సంపద సమృద్ధిగా ఉంటేనే మానవ మనుగడ సులభమవుతుంది. వాతావరణ సమతౌల్యతను రక్షిస్తూ అమ్మలా మనల్ని కాపాడే చెట్లు మనం ఏమీ అడగకుండానే మన ఆకలి తీర్చడమే కాక ప్రాణవాయువుతో మనకు ప్రాణభిక్షను కూడా పెడతాయి. అలాంటి చెట్లను, సామాజిక వనాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం అనేక ఇతర సంస్కరణలు, పథకాలతో పాటు ఈ వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారతదేశపు శక్తివంతమైన విధానాలు, రాష్ట్ర ప్రభుత్వపు వినూత్న వ్యూహాలకు ప్రజల నిరంతర శ్రమ కూడా తోడవుతూ ఉండడంతో నేడు ఆంధ్రప్రదేశ్ నేల ప్రపంచ పర్యావరణ పటంలో పచ్చని సంతకంగా మారుతోంది. దీనివల్ల గిరిజనుల జీవనోపాధి, అటవీ ఆధారిత పరిశ్రమలు కూడా వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు వన సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వై వెంకట నరసింహారావు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ఇనటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జకార్తాలో ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరు దేశాల శతాబ్దాల నాటి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు కలిగిన ఈ ద్వైపాక్షిక సంబంధాలు రెండు దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ ప్రపంచశాంతి స్థిరత్వానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ పరిధిలో నూతన బాలామృతం ప్లాంటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 48 సబ్ రిజిస్ట్రార్, 3 జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్టు మంత్రి పొంగులెట్టి తెలిపారు. ఒకే నమూనా, ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు శాశ్వత భవనాలు కల్పించడం కోసం 97 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలియజేశారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరకు 3,24,48,000 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. దీని ద్వారా రికార్డు స్థాయిలో 95.91% లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. టీజీ20 లీగ్లో భాగంగా జరిగిన మ్యాచ్లో పాలమూరు స్పెక్టర్స్పై కరీంనగర్ డైమండ్స్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాలమూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANN_HVDని ఫాలో అవ్వండి. ANN హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె కళ్యాణ్ వసంత్ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు. ముందుగా నీలో

0: మీరింతవరకు శ్రీ కె కళ్యాణ్ వసంత్ గారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఈనాటి లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు

0: కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, మరొక నెంబర్
1: 2324086.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. తోడికోడలు చిత్రం నుండి మాధవపెద్ది సత్యం జిక్కి పాడిన పాట, రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? నాకు ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: తర్వాత ఆరుద్ర సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చగా పిఠాపురం స్వనలత పాడిన పాట, చిత్రం పవిత్ర బంధం.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 13వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు ప్రామాణిక సమాధానాలు సలహాలిస్తారు. ఆసక్తిగల పశుపోషకులు పశుపాలకులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరి అయిన సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ నెంబర్ను జత చేసి 2324 0852, మరొక నెంబర్ 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోండి. ప్రకటన విన్నారు. చిత్రగీతాలలో తర్వాత చరణదాసి చిత్రం కోసం మాధవపెద్ది సత్యం స్వర్ణలత పాడిన పాట, రచన కొసరాజు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

తర్వాత కొసరాజు సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతాన్ని సమకూర్చగా జమునరాణి పాడిన పాట, చిత్రం మంచి మనసులు.

కొరిగి కొరిగి పోయెను. ఎవరు కళ?

చిత్రగీతాలలో చివరిగా వెలుగునిడల చిత్రం కోసం ఘంటసాల మాధవ్ పెద్ది సత్యం పాడిన శ్రీశ్రీ గీతం సంగీతం పెండ్యాల.

0: మాటల్ సపాటుతో చప్పబడిపోయామురా బ్రదర్.
1: ఎన్ని కష్టాలు రానా తండ్రి?
0: భయపడకురా పుత్త, కష్ట

ఆకాశవాణి శ్రోతకులు, భాగవతోత్తములకు భక్తి నమోవాకములు. నేటి కథ హరిశ్చంద్ర నలోరాజ పురుకుత్స పురూరవ సగర కార్తవీర్యార్జున అను షట్చక్రవర్తులు. ఆరుగురు చక్రవర్తులలో రెండవ వాడైన నలచక్రవర్తి యొక్క చరిత్రము. ఈ కథ బాలాజీదాస విరచితము అయి సత్య ధర్మ భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చు సత్కథ. ఆధ్యాత్మిక చిత్తులై ఆకర్ణించి ఆనందవార్నిధిలో తేలి ఆ సకలాగము పూజితుని అనుగ్రహ పాత్రులై తరించగలరని అందరినీ కోరుతూ ఈ కథను ప్రారంభిస్తున్నాను.

పావన చరితులారా, సకల సంపదలకు సన్మార్గవర్తనులకు పరోపకార పారేణులకు పరాక్రమవంతులకు శీల సుగుణవతులైన సాధులకు నిలయమైన నిషిధానగరమునకు సూర్యకుల సంజాతుడు వీరసేన పుత్రుడు నలమహారాజు ధర్మబద్ధముగా ప్రజాను రంజకముగా పరిపాలన చేయుచుండ, ఒకనాడు సాయం సంధ్య వేళ ప్రమదావనమున విహరింపుచు ఆ రాజు చల్లని పిల్లమాయువులతో వికసించిన పూల పరిమళముతో మనోల్లాసకరమైన ప్రశాంత వాతావరణములో ఆ సమీపానికి పగడపుతి

పుణ్యభూమి అయిన పవిత్ర బ్రహ్మ మానస సరోవరమున ప్రశాంతముగా విహరించు రాజహంసలు ఆకాశ మార్గమున వెళుతూ ఆహ్లాదకరమైన ఆ వన వాతావరణం ఆకర్షింపగా గగనమానిని రత్నహారము తెగి నేలపైన వ్రాలినట్టు ఆ నరరాజు సమీపమున ఒక కొలను దరి దిగినవట. రాజు వాటిని చూచి ఎంతో ముచ్చటపడి ఒక రాజహంసమును పట్టి అక్కున చేర్చుకుని దాని రూపము గుణములకు చూచి ఆనందపడుతూ ఉన్న సమయమున ఆ రాజహంస ఏమనుకుంటుందట, అయ్యయ్యో, నా తోడి వారంతా కూడా తప్పించుకున్నారు, నేను మాత్రం ఈ రాజు చేతిలో చిక్కాను, నా పరిస్థితి ఏమవుతుందో. తక్కిన రాయ చలు చెట్లెక్కిన గని

తన తోటి పక్షుల్ని సురక్షితంగా చెట్లెక్కి చూస్తున్నాయి. విధి వశంచేత రాజు చేత చిక్కుబడ్డ ఆ పక్షి ఏమనుకుంటుందట, నా దురదృష్టం, ఇప్పుడు ఎలా తప్పించుకోగలను అని ఆ రాజుతో చాలా సున్నితంగా, వినయంగా, దీనంగా ఈ విధంగా మాట్లాడుతుంది.

ఓ రాజా, నేను మానస సరోవరమును విహరించు రాజహంసుడు. నన్ను విడిచిపెడితే నీకు ప్రేమైన వాక్యాలు చెబుతాను. విదర్భపురు పరిపాలకుడు, ధర్మ మార్గానువర్తి భీమరాజ నందన దమయంతి సతి సౌందర్య సద్గుణ శీలవతి, నీకు తగిన అనుకూలవతి, నన్ను విడిచితివేని ఆ సుందరి నది చేరి నీ శౌర్య పరాక్రమ రూప సంపద గూర్చి వర్ణించి ఆమెకు నీ ఎంద అనురక్తిని చేసింది అని ఆ మాటలు విని నలరాజు ఆ విహంగం మాటలు కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆనందంగా చూస్తున్నాడట. అప్పుడు ఆ రాజహంస ఏమంటుందట,

నల్లరాజా, నా మాట నమ్ము. తప్పకుండా ఆ సతిని కూరుస్తానని చెప్పి చెప్పగానే

0: హంస పలికిన ప్రియవాక్యములకు నలరాజు అత్యంతానంద హృదయుడై దానిని విడిచిపెట్టాడు. మరాళంబు సరాళంబున నింగికెగసి విదర్భపురమునేలు భీమరాజు కూతురు దమయంతీదేవిని అంతఃపుర సమీపమున చూచి ఆ కన్య ఆ పక్షిని చూడగానే దానిని అక్కును చేర్చి ముద్దాడుచుండ ఆ రాజహంస మానవ భాషతో సుగుణదొంతి దమయంతి వినుము, నీకు మనోరంజకమగు విషయమును వివరించదను. నిషిధాపురనాథుడు నలచక్రవర్తికి నీ రూపవయోగుణములను గూర్చి వర్ణించి తెలిపితిని. అతడు నీయంద అనురక్తుడై నేను చేపట్ట సిద్ధముగానున్నాడు. మీ ఇరువురిది మహోన్నతమైన జంటయని రాయంచ రాయభారము నెరపి అచ్చటి నుండి స్వేచ్ఛగా వెళ్ళిపోయిందట. ఆ రాచకన్య దమయంతి నలరాజుపై అత్యంత అనురక్తుడే అనుతే తన చెలులతో ఏముంటుందట? ఆ మహారాజు యొక్క రూపగుణములు చెప్పిన ఆ రాయంచ నా మనసును తను వశం చేసుకుంది. ఏ విధంగా ఆ నలరాజు నా వాడవుతాడు, ఎప్పుడు చూస్తానతన్ని అని తన యొక్క సహచరులు ఇలా చెలులందరితో ఏముంటుందట?
1: కట కట దాచనీల కట కట

ఈ విధంగా తన మనోగతమంతా కూడా ఆ చెల్లెలకు తెలుపగా వెంటనే వెళ్ళి ఆ విదర్భ మహారాజు భీమరాజుతో ఆ చెల్లెలు చెప్పారట. దమయంతి యొక్క మనోగతం తెలుసుకున్న భీమరాజు ఆమెకు స్వయంవరమునకై సకల దేశాధీశులకు ఆహ్వానమును పంపించాడు. ఈ వార్త విని సంతోషాంతరంగుడై నలరాజు కూడా పయనం సాగించాడు స్వయంవరానికి. ఇంతలో అష్టదిక్పాలకులలో ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు ఆ రాజునకు ఎదురైనారు. ఏమంటున్నారట, ఓ నలరాజా, మేము దేవతలం, నీవు దమయంతి స్వయంవరంకు ముందుగా ఆమె అంతఃపురం చేరి ఆమెకు మా గురించి వర్ణించి చెప్పి ఏ విధంగానైనా మా నలుగురిలో ఒక్కరిని ఆమె ఇష్టపడినట్టు నీవు ఒప్పింపలేను అని అనగానే, అయ్యయ్యో, తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు నేను స్వయంవరాపేక్ష చేతనే వెళుతున్నాను, మరి దేవతల ఆజ్ఞ నెరవేర్చాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, ఈ కార్యం నీకు సాధ్యం కాదేమో నలరాజా, సత్యసంధులలో హరిశ్చంద్రుని తరువాత ఇంకెవరిని లెక్కింపగలం అని వాళ్ళంటుంటే

నేను మాట తప్పను, మీ ఆజ్ఞ నెరవేరుస్తాను. కాని పురుషుడనైన నేను ఆ సతీ అంతఃపురంలోకి ఎలా వెళ్ళగలను? ఆమెతో ఏ విధంగా సంభాషించగలను? మీ అభీష్టం ఎట్లా తెలుపగలను? ఇది నా సందేహం అన్నాడట. ఓహో, ఇదా? సరే ఓ రాజా, ఇదిగో ఇదేమిటో తెలుసా? ధరే

రాజా, ఇది అదృశ్య గుటిక. దీని నీవు తలపైన పెట్టుకున్నావంటే ఎవరికీ కనిపించవు. దీని ప్రభావమున నీవు ఆమె అంతఃపురం చేరి అక్కడ దీనిని తీసివేస్తే ఆ కన్య నిన్ను చూస్తుంది, నీతో సంభాషిస్తుంది, మా కార్యాన్ని నెరవేర్చమనగానే సరే అని నలరాజు దమయంతి యొక్క అంతఃపుర పరిసరాలను చేరి ఆమె శయన మందిరంలో ప్రవేశించి తలపై ఉన్నటువంటి అదృశ్య గుటికను తీసివేశాడు. ఆమె ప్రత్యక్షంగా నలరాజును చూచింది. ఆశ్చర్యపోయింది. ఏమిటి, ఎవరితడు ఈ విధంగా వచ్చాడని ఆ మనసులో అనుకుంటూ ఎవరై ఉండవచ్చును.

ఎవరితడు మరుడా, రాయంచ తెలిపినటువంటి నలుడా అని అతణ్ణి చూచి సిగ్గుతో, ఒక బంగారు రత్న ఖచితమైనటువంటి స్తంభం పక్కన నిలిచి అతణ్ణి చూస్తూ పలకరించిందట, దమయంతీదేవి ఏమిటి పరపురుషుడు ఈ విధంగా నా అంతఃపురంలో ప్రవేశించాడు, ఇది ధర్మమా అన్నట్టు ఆ అతణ్ణి ఈమె పలకరిస్తే ఏమంటుందట.

గల నామము గ్రామము వంశమిద్ది. మీరెవ్వరు వచ్చినట్టి పని అయ్యది, ఏ గతి వచ్చినారు? రాజవ్వనులున్న తావులకు

ఏకాంత ప్రదేశాల్లో రాచకన్యలున్నటువంటి అంతఃపురానికి పురుషులు ఈ విధంగా రావచ్చునా అని ఆమె ఎవరు మీరు ఏమిటి అని అడగగా నలరాజు కొంచెం సమీపానికి వచ్చి ఆమెను చూచి, అతివా, నేనెవరూ, ఎందుకు వచ్చాను, చెబుతాను విను అని ఆమెకు ఈ విధంగా చెప్తున్నాడట. నిషిధా నగర వాసుడా,

అని నేను నిషిధానగర వాసుని. కార్యార్థినే వచ్చాను. ఇంద్రాగ్నేయమ వరుణులు అష్టదిక్పాలకులలో నలుగురు నీపైన అనురక్తులై వారిలో ఒక్కరిని నీవు వరించినట్లు ఒప్పింపగా నన్ను పంపించినారు. నేను దేవదూతగా నీ దగ్గరికి వచ్చాను. మరి నా సందేశాన్ని విని నీ సమాధానాన్ని కోరుతున్నాను. వారికి ఏమని చెప్పాలి అని అనగాని దమయంతీ దేవి ఏమంటుందట, నా అభిప్రాయం చెప్పమంటారా? మీరు దేవదూతనని చెప్పారు కాబట్టి గౌరవంగా మీతో మాట్లాడుతున్నాను.

ఒకవేళ ఆ రాజు కాదన్నా మరొకరిని వరించు ప్రసక్తి లేదు. నాకు కావాలనుకుంటే ఒకవేళ అతడు కాదని అన్న వెంటనే కూపములు కలుగదే అంటే బావులు లేవా ప్రాణాలు తీసుకోవడానికి, కొంచెం తాడు దొరకదా ఉరి వేసుకోవడానికి, కొంచెం విషం దొరకదా త్రాగి చావడానికి, ఓ ఖడ్గం అంటే కత్తైనా లభించదా తల నరుక్కోవడానికి. ఇదే నా దృఢ నిశ్చయమని మీరు ఆ దేవతలతో చెప్పును. ఎప్పుడైతే ఆమె అంత గట్టిగా చెప్పిందో, తన ఎందుగల అనురాగమానికి ఆనందించాలో, మరి సుర సందేశం గురించి చింతించాలో ఏమీ తోచక, సరే ఉన్న విషయాన్ని ఆమెకు తెలియజెప్పితే ఆమె మనోనిశ్చయం ఏ విధంగా ఉంటుందో అని, ఈ అందము నా స్వంతము అనే ధైర్యంతో ముందుకు వచ్చి అతి సమీపానికి వచ్చి, దమయంతి, నీ మనోనిశ్చయాన్ని త్రికరణశుద్ధిగా చెప్పావు, సంతోషం, ఇక నేను దాపనేల చెబుతాను. అతి దాపగనేల ఓ సుగుణదొంతి దమయంతి.

నేనే అనలుని అని ఎప్పుడైతే తనను పరిచయం చేసుకున్నాడో ఆమె తొలుతనే తనకు రాయంచ తెలుపగా అతని రూపగుణాలను గుర్తించింది, గ్రహించింది. ఇప్పుడు అతడే నలుడని తెలియగానే ముప్పిరిగొన్న సిగ్గుతో అతన్ని ఒకసారి చూచి ఆ చోటు బాసి వెళ్ళిపోయిందట. సరే, దేవతలకు జరిగిన విషయమే చెప్పాలని ఈవులకు రాగానే వారు కూడా, అంటే నిలింపులు అందరూ కూడా అదృశ్య రూపంగా చూస్తున్నారట దమయంతి నలచక్రవర్తి యొక్క సంవాదాన్ని. ఈయన నలరాజు కూడా వారిని సమీపించి, ఆ ఇంటి మిమ్మల్ని ఆశించలేదు, ఎన్నో విధాలు నచ్చజెప్పి చూచాను, దేవతలారా నన్ను మన్నించండి అంటే, వారు, రాజా సామాన్యుడవు కావు నీవు, సత్యధర్మములు నీ యందు మూర్తీభవించి ఉన్నాయి, ఎంత చక్కగా బోధించావు, ఎంత నిస్వార్థంగా ప్రవర్తించావు.

మాకు చాలా సంతోషం కలిగింది. ఆమె నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. నీకు ఎక్కడికి వెళ్ళినా విజయం లభిస్తుంది, నీ కోరిక నెరవేరుతుంది, దమయంతిని కూడి ఆనందంగా సుఖించు అని ఆశీర్వదించారట. నల చరిత్ర సామాన్యమైంది కాదు. నలరాజు అంతకంటే గొప్పవాడు. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం షడైతే ఎత్ర తిష్టంతి తత్త దేవ్యోపి తిష్టతి. ఎక్కడైతే ఈ యొక్క ఆరు గుణాలు ఉంటాయో అవన్నీ నలచక్రతిలో ఉన్నాయి కాబట్టి ఆ దేవతలు అనుగ్రహించారు, ఆశీర్వదించారు. అందుకే ఇక సభామంటపానికి అంటే స్వయంవర సభామంటపానికి భీమరాజు అందరినీ కూడా ఆహ్వానించాడు. అనేక మంది తమ తమ గొప్పతనాన్ని ప్రకటిస్తూ రాజన్యులంతా కూడా ఆ స్వయంవర మంటపంలో ప్రవేశించి సుఖాసీనులై ఉన్న తరుణంలో రాజపురోహితుడు ఆ దమయంతీదేవిని వెంటనిడుకొని ఆసీనులైన రాజులందరినీ కూడా పరిచయం చేస్తున్నాట. అమ్మా, దమయంతీదేవి, వీరందరూ కూడా బంగారు

టెంకణ గుర్జర కొంకణ కర్ణాట బాహ్లిక ప్రభువులే వరుసవారు. చోళ సౌరాష్ట్ర నేపాళ బర్బర మద్ర మగధ కోసల

అని బ్రాహ్మణోత్తముడు దమయంతీదేవికి వరుసగా ఆసీనులైన ధరణీ నాయకుల చూపుచూ వచ్చుచుండ నలరాజుతో సహా ఇంద్ర అగ్ని యమ వరుణులు ఏకరూపులై కనపడుచుండ సకల సద్గుణవతి దమయంతి నివ్వెరపోయి ఇది దేవతల మాయగా తలచి తన మనమున

అంతగా ప్రార్థించిన దేవతలు క్షమించు కూడా మిన్నకున్నారు. దమయంతి తనకు ఆరాధ్య దేవత అయిన శారదామాతను ఇట్లు ధ్యానిస్తూ ఉందట. ఏడాం కోపమ గౌర విగ్రహక

చివరికి నిరాశ చెంది, ఓ దేవతలారా నన్ను మన్నింపుడు, త్రికరణ శుద్ధిగా నేను నలరాజునే నా పతిగా భావించుతిని, నన్ను నలునీ గూర్పుడు లేదేని నేనిప్పుడే ప్రాణత్యాగం ఉనర్చెదనని పూలహారమును తన కంఠమునకు జుట్టుకొన దేవతలు నిజరూపమును నిలిచి ఆమెతో, అమ్మా శాంతింపు తల్లి, దమయంతి శాంతింపు, ఇదే నీ మెచ్చిన సార్వభౌము.

అమ్మా, నీవు మెచ్చిన నీకు నచ్చిన సార్వభౌముడు నలుడు, ఇదిగో ఇతడే అని ఐదుగురు కూడా నలరూపములో ఉన్నా ఆ నలుగురు దేవతలు కూడా నిజరూపం ధరించి అసలైన నలరాజును ఆమెకు చూపి ఆమె యొక్క సాధ్యత్వానికి అబ్బురపడి ఆనందించి ఇతన్ని పెళ్ళాడు మీరు సుఖంగా ఉండండి ఆశీర్వదించారు. అనంతరము దమయంతి ముదమున నలుని గళమున పూలమాల వేసి ఒక శుభలగ్నమును నిశ్చయించి పట్టణమంతా అలంకరించి బంధుమిత్ర పరివార సమేతుడై ఆ యొక్క భీమరాజు వధూవరులను అలంకరించి కళ్యాణ మంటపమునకు తీసుకుని వచ్చి సకల భూసురోత్తములు వేద మంత్ర పఠములు చదువ భీమరాజు ఆ నలరాజునకు దమయంతినిచ్చి మహావైభవంగా కళ్యాణం చేశాడు. కన్యాదానం ఫలం వల్ల నేను ధన్యుణ్ణయ్యానని అనంతరం వైభవపేతంగా భార్యను వెంటనిడుకొని నలరాజు తన పట్టణం చేరాడు నిషిధానగరం. అక్కడ ప్రజానురంజకంగా పరిపాలన సాగిస్తూ ఉండగా ఇంద్రసేనుడు ఇంద్రసేన అనే కుమార్తె కుమారుడు కలిగి సుఖంగా వాళ్ళు ఉంటూ ఉండగా ఈ స్వయంవరాపేక్ష చేత శనేశ్చరుడు కూడా ఆ స్వయంవరానికి వచ్చాడు. కాని ఆ సుందరి తనకు అందక అతడు నిరాశ చెంది ఏ విధముగానైనా నలదమయంతులను బాధకు లోను చేయాలని ఉద్దేశం చేత ఒకనాడు నలరాజు మూత్రవర్జన చేసి కాళ్ళు కడుక్కున్నప్పుడు సూదిమొనమోపినంత తడువలేదట ఆ పాదం. ఆ ప్రదేశంలో అతడు ప్రవేశించి

ఇంకా అతన్ని బాధ పెట్టడం ప్రారంభించాడు. అయితే ప్రజానురంజకుడైన నలరాజుకు సోదరుడున్నాడు, పుష్కరుడు అనువాడు. అతడు ఒకనాడు వచ్చి అన్నగారితో, అన్నయ్య, నీతో వినోదంగా జూదమాడాలని నా కోరికగా ఉంది అనగానే, ఏదో వినోదమే కదా అని ఆ రాజు జూదానికి సంసిద్ధుడయ్యాడు. ఆ అడసాగి

వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు జూదమాడగా సకల రాజ్య సంపదను కూడా పోగొట్టుకుని కట్టు బట్టతో నిలిచాడట నలరాజు. ఆ రాష్ట్రాన్ని విడిచి భార్యా సమేతుడై అడవులకు ప్రయాణం సాగించి ఆకలి వేసినప్పుడు నిద్ర ఆహార విశ్రాంతులన్నింటినీ కూడా దూరం చేసుకుని కన్నీరు కారుస్తూ విలపిస్తూ బయలుదేరి వెళుతూ ఉండగా ఆకలి కొండ శిఖరములగ్నిచే మండదుడగే కాలుచున్నవి పశువులు గడ్డి లేక విసనకర్రలు చేబూని రిసుకుమారులు అక్కడ గ్రీష్మ ఋతువు ఎంత వెక్కసాగు. ఆ విధంగా ఉన్న ఆ చోట పళ్ళు తినబోవ శని మహత్యం చేత అవి చేదుగా మారిపోతున్నాయి. రెండు గువ్వలు వచ్చి వాటి వాళ్ల సమీపంలో ఉన్నాడు. వాటిని చూచి ఆ పక్షులను చంపి పచ్చి మాంసమైనా భుజించి ఆకలి తీర్చుకోవాలని వాటిని పట్టబోవ అందకపోవడం చేత నలరాజు తన పైన ఉన్న ఉత్తరీయాన్ని విసిరేశాడు వాటిపైకి. ఆ పక్షులు ఆ ఉత్తరీయాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాయట. ఖిన్నుడై నేల కూలబడి మొదలు నరికిన చెట్టులాగా బాధపడుతున్న ఆ భర్తను చూచి ఆమె తన పైట చెంగు చెంపి అతని భుజం పైన వేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత చతుష్పదములు అంటే ఆయన చెప్పాడు దమయంతికి. నాలుగు మార్గాలు కనిపించాయి. దక్షిణాపదమునకు ఒకటి, అయోధ్యాపురికి ఒకటి, విదర్భపురికి ఒకటి, ఉజ్జయినికి ఒకటి. ఈ నాలుగు మార్గాల్లో నీవు విదర్భకు వెళ్ళి నీ తల్లిదండ్రుల వద్ద సంతోషంగా ఉండు అని చెప్తే ఒక మాట, మహారాజా నా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఆదరిస్తారు అభిమానిస్తారు. ఈ కష్ట సమయంలో మనం విదర్భకు పోవడం మంచిది, నా మాట వినండి అని బ్రతిమలాడిందట. అప్పుడు నలరాజేమంటున్నాడు, కవి సచివాగ్ర జన్మ ఘన గాయక సద్గురు వైణికాబ్జనీతవ సమతేజ భూవర శతాంగ తురంగ భటాన్వితుండనై భవదురు పాణి పంకజము బట్ట విదర్భకు వచ్చినట్టి భీమ సంభవ ఇటువంటి దుస్థితిని వచ్చుట ఎట్లు మదిండలోపమా. అట్టహాసంగా వచ్చి నిన్ను ఆనాడు చేయందుకున్నాను, ఇప్పుడు ఏ ముఖంతో నిన్ను ఆ పట్టణానికి రమ్మని పిలుస్తున్నావు అని ఆ అడవుల్లోనే సంచరిస్తూ ఉండగా ఒక చెట్టు కింద దమయంతీదేవి నలుని తొడపైన శిరస్సు పెట్టుకుని నిద్రిస్తూ ఉండగా ఇప్పుడు ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోయానంటే దారి తప్పి తన పుట్టినిళ్ళైనా చేరుతుందని ఆమె పైటను తన భుజాన వేసుకుని చింపి వెళ్ళిపోయాడట నలరాజు. కొంతసేపటికి నిద్రలేచి అతనిని గానక అనేక కష్టాలు కోర్చి అడవులను దాటి సుబాహుపురం అనే పట్టణం చేరి విపులాదేవి అనేటువంటి ఆమె ఆశ్రయం పొందగా అక్కడ విదర్భరాజు భీమరాజు కూతుని అల్లుని వెదక అనేక మందిని గూఢచారులను పంపితే ఆ యొక్క పుసవాహుపురం చేరిన ఆ పర్ణాదుడనే బ్రాహ్మణోత్తముడు దమయంతిని గుర్తించి తీసుకుని వెళ్ళిపోయాడు. అనంతరం నలరాజు అయ్యో విడిచి వచ్చాను, ఏమైపోయిందో దమయంతి అని మళ్ళీ ఆ చోటుకు రాగా ఒక సర్పం అగ్ని ప్రమాదములో ప్రాణాలు పోగొట్టుకుంటుంటే దాన్ని కాపాడాడటయిన అది కరుణించి కాపాడాడనేటువంటి విశ్వాసం లేకుండా నలరాజును కరిచింది. వెంటనే విరూపుడైపోయాడు. గూని పొడుగు ముక్కు, నల్లని శరీరం, వంకర కాళ్ళు, ఆ వికార రూపుడుగా ఉన్న అతడు బయలుదేరి అయోధ్యాపట్టణ పరిపాలకుడైనటువంటి ఋతుపర్ణుడనే మహా

రాజు ఆస్థానంలో ఆశ్రయం పొందాడు, వంటలు చేస్తున్నాడు. ఇంకా అశ్వహృదయం తెలిసినవాడు, రథాన్ని చక్కగా నడుపగలిగినటువంటి సమర్థుడు. అతడు అక్కడ ఉంటూ ఉండగా సుదేవుడనేవాడు నలచక్రవర్తిని వెతుకుతూ ఆ యొక్క అయోధ్యకు వచ్చాడు. ఋతపూర్ణునితో మాట్లాడుతూ, భార్యను అడవిలో విడిచిపెట్టాడు దయావిహీనుడు నలుడు అని దూషించగానే ఆయనకు పౌరుషం వచ్చి అక్కడే ఉన్న బాహుకుడు అనే పేరుతో నలుడేమన్నాడు, ఎటువంటి కష్ట సమయంలో ఏ పరిస్థితిలో భార్యను విడిచి వెళ్ళాడు, పతివ్రత అయి ఉండి కూడా భర్తను ఈ విధంగా నిందల పాలు చేస్తుందా దమయంతి అన్నాడు. అప్పుడు గుర్తించాడు సుదేవుడు, ఇతడే మరి ఈయనకెందుకు ఈ పౌరుషం అని, ఇతడే నలుడు ఈ రూపంగా ఉన్నాడని చెప్పి వెంటనే, ఓ సాకేత మహారాజా ఋతుపర్ణ, ఆ ద్వమయంతీదేవికి భీమరాజు మరల రెండవ స్వయంవరం ఏర్పాటు చేశాడు, అందరూ వెళ్ళాలి, రేపు ఉదయమే ఆ ముహూర్తం. అయితే అశ్వహృదయం తెలిసినటువంటి ఈ బాహుకుని మీరు తీసుకుని వస్తే అతడు వేగంగా మనోవేగంతో తప్పక విదర్భ చేర్చగలడు, ఆ స్వయంవరాన్ని మీరు అందుకోగలుగుతారనగానే నలరాజునే తీసుకుని వచ్చారట. ఆ సమయంలో దమయంతీదేవి వంటశాలలో ఉన్నటువంటి నలరాజు దగ్గరికి ఆమె తన పుత్రుడు పుత్రిక ఇంద్రసేనుడు ఇంద్రసేను ఆ ఇద్దరినీ కూడా నలరాజు ఉన్నటువంటి వంటశాలకు పంపించిందట అమ్మ. ఎప్పుడైతే వారు అక్కడికి వచ్చారో ఒక్కసారి హృదయమంతా కూడా ఆనందంతో పొంగిపోగా, గ్రద్దన వచ్చి బాలకుల

వారి శిరముల్దగ మూర్కొని భ్రాంతి తీరమే దద్దయు కేలు దూవి కనుదమ్ముల అశ్రుకణవులుల్క ఆ ముద్దియ చూచి బాహుక సముచ్చయ శోక జనార్నవంబు నీ విద్యగాగదోచే

ఆ సంతానాన్ని చూడగానే ఒక్కసారి ఆత్మీయత ముంచుకురాగా పరుగున వచ్చి ఇద్దరు పిల్లల్ని కూడా ఆ కునజేర్చుకుని కన్నీరు కారుస్తూ వారి నుదురులు ముద్దు పెట్టుకుంటూ ఎన్నో విధాల ఆనందపడుతున్నాడట. కన్నీళ్లు గారుస్తున్న రాజును చూడగానే దమయంతీదేవి హృదయం ఆనంద తరంగితమైంది. ఇతడే నా పతి, రూపు మారినా క్షేమంగా ఉన్నాడంతే చాలు అని దగ్గరకు వచ్చి, బాహుకా నీవు వంటలవాడవు కదా, వీరు రాచపుత్రిక పుత్రుడు, మరి వారిని నీవు అక్కును చేర్చుకుంటున్నావేమిటి? ఆశ్చర్యంగా ఉంది. అంటే నా సంతానం కూడా ఈ వయసు వారే ఈ విధంగా ఉంటారు. నా పిల్లలు జ్ఞప్తికి వచ్చి నేను ఈ విధంగా అక్కున చేర్చుకున్నాను, అంతేకాని వేరు కాదు అన్నాడట. ఆమె ఇంకా ఎందుకు దాచిపెడతారు, నన్ను అనుగ్రహించరా, క్షమించరా అని చెప్పి ఆమె వచ్చి రాజు పాదాలపై పడి కన్నీరు గారుస్తూ తన కన్నీటితో ఆ రాజు పాదాలు కడుగుతూ, ఆ విధంగా అన్యాయంగా నన్ను నట్టడమిని విడిచిపెట్టారే, దయావిహీనులై మీ రాక కోసం ఎన్నో విధాలు ఎదురు చూస్తున్నానే, మిమ్మల్ని గుర్తించి ఋతుపర్ణ రాజు ఆస్థానంలో ఉన్నారని గ్రహించి ఈ స్వయంవరము అనేటువంటిది పెట్టాం, కానీ నిజంగా నా హృదయంలో ఎటువంటి దురుద్దేశం లేదు, నన్ను మన్నించి ఏలుకోండి. మీకు నిజంగా నా మనశ్శుద్ధిని తెలియజెప్పాలంటే ప్రతినము జేయనేల నిను బాయదలంచి తినేని ఇసువులను సుతులను గోవులను బుధుల చాందసులను వధించువారు ఏ గతి గమనింతురు, ఆ గతి కంజహితాన్వయ దీపబోయద సతతము పంచభూతముల సాక్షులు.

అని ప్రతిజ్ఞ చేస్తే ఆమెను దగ్గరికి తీర్చుకుని ఆ నలరాజు కూడా దీర్ఘ వియోగానంతరం భార్య పిల్లలను చేరదీసి కర్కోటకుడైనటువంటి నాగరాజును ప్రార్థించగానే అతడు అతనికి నిజరూపును ప్రసాదించాడు. సకల దేవతలు, ఇంద్రాగ్ని, యమవరుణాదులు, అష్టదిక్పాలకులు అందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. అతని యొక్క నియతికి, సత్యధర్మ నిష్టకు శనిశ్చరుడు కూడా చెలించి అతన్ని క్షమించి ఇక నుండి ఈ కథ ఎవరు విన్నా, చెప్పినా, చెప్పించినా తరిస్తారు, నా బాధ వారికి ఏనాడు ఉండదు, కరుణిస్తాను అని ఆశీర్వదించాడట శనిశ్చరుడు. అందరు కూడా ఆ యొక్క సకల దేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆనందాతిరేకంతో భగవంతుని అనేక రీతుల ధ్యానించి వారు తరించారు. మనం కూడా ఈ కథ విని అందరం తరించాలని కోరుకుంటూ

ఆ యొక్క సకల దేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై ఆనందాతిరేకంతో భగవంతుని అనేక రీతుల ధ్యానించి వారు తరించారు. మనం కూడా ఈ కథ విని అందరం తరించాలని కోరుకుంటూ

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతో న్యాయేన మార్గేణ మహిన్మహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాన్

0: మీరింతవరకు శ్రీమతి సత్యాంజనేయ భాగవతారిణి గారిచే నలచరిత్ర హరికథ విన్నారు. ఈనాటి హరికథ కాలక్షేపం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Asian level talks with Indonesian President Prabowo Subianto in Jakarta. The two leaders also witnessed the exchange of memoranda of understanding aimed at enhancing collaboration in areas of mutual interest. Mr. Modi was today conferred Indonesia's highest civilian honor, the Bintang Adipurna of the Republic of Indonesia by President Prabowo Subianto during a ceremonial event. Union Road Transport and Highways Minister Nitin Gadkari today said that ethanol blending program is a scientifically proven initiative that has delivered significant economic and environmental benefits. Addressing the Viksit Bharat Conclave in New Delhi, Mr. Gadkari defended the centre's ethanol blending program, asking critics to show even one vehicle with issues due to the mixed fuel. He asserted that no such incident has taken place. Union Home Minister Amit Shah today launched the mission to plant 70 lakh saplings in Delhi under the Ek Ped Maa Ke Naam Abhiyan to increase the green cover in the national capital. Speaking on the occasion, Mr. Shah said that the central government and the Delhi government have resolved to fully develop 6,300 hectares of green rich area into forest land over the next 4 years and ensure its protection. The Prime Minister's office today held a high-level review meeting to review possible impact of El Nino on various sectors and preparedness measures. The meeting was held under the chairmanship of Principal Secretary to Prime Minister Dr. P.K. Mishra at the Seva Teerth. Secretaries and senior officials of more than 15 ministries were present at the meeting. Dr. Mishra directed that the overall situation should be continuously monitored and the impact of the monsoon or delayed monsoon on vulnerable districts must be assessed in coordination with states so that remedial action can be taken up when necessary. Minister of State for External Affairs Dr. Kirti Vardhan Singh today stated that India remains committed to an AI future that is safe, secure, trustworthy and inclusive. He addressed the high-level plenary of the UN Global Dialogue on AI governance in Geneva. Dr. Singh emphasized that AI governance must be human-centric, inclusive and grounded in trust with meaningful human oversight and respect for human rights. The India Meteorological Department has forecast heavy rainfall conditions over Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Uttarakhand, Bihar, Uttar Pradesh, Kerala, Mahe and Jammu and Kashmir and Ladakh for the next 3 to 4 days. Similar conditions are expected to prevail over North Interior Karnataka, Saurashtra, Kutch, Vidarbha, Rajasthan and parts of Northeastern region during the next 2 days. In FIFA World Cup, round of 16 match between defending champions Argentina and Egypt is underway in Atlanta. Egypt was leading 1-0 when the reports last came in. In Keralam, 3 people were killed in a landslide at the tunnel construction site near Kaladi in Mepadi, Wayanad, following heavy rainfall today. 9 workers who were trapped underground were rescued and shifted to the government medical hospital, Mepadi. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావన లింగ వివక్ష గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. భక్తిరంజని కార్యక్రమం 6:15, ఇందులో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:30 పొలం పనులు, శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు గురించి వివరాలు వినవచ్చు. 7:00 వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక, రచన శ్రీజి శాంతి సుజిత్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో తష్వా శ్రీ సాగర్ల సత్తయ్య గారి కథానిక ప్రసారమవుతుంది. అనంతరం ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ ఉప్పల గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీతం, ఇందులో శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 11:03 భక్తి సంగీత కార్యక్రమం, ఇందులో జేఎన్ గిరిజాకుమారి గారి గాత్రం వినవచ్చు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, శ్రీమతి కిషోరి అమోంకర్ గారి గాత్రం వినవచ్చు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 నిశ్చిగంధ మరాఠీ కార్యక్రమం, ఇక రేపు సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమం

కార్యక్రమంలో మైరావణ కథ చందు యక్షగాన మొదటి భాగం ప్రసారమవుతుంది. శ్రీ పెన్నింటి దైవకుమార్ కథకులు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. వానాకాలంలో కంది పంట సాగు గురించి వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశుగ్రాసాల సాగు సమగ్ర నిర్వహణ. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి నెల్లూరు కెనరా బ్యాంక్ ఏఎస్కే కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:03 ఆత్మార్పణ నాటిక ప్రసారమవుతుంది. తెలుగు చేత శ్రీమతి కె రాజేశ్వరి. 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చక విషయ్ హై ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంలో. రేపు రాత్రి 10:45 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:13 దాటు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై రేపు ఉదయం 5:50 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.